శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 11వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని ఇవాళ కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పి సుశీల ఆలపించిన భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు భక్తరంజని కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పి సుశీల ఆలపించిన భక్తిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ శ్రీ వై సూర్యచంద్రారెడ్డి గారి హితోక్తులు వింటారు.
1: మానవత మనిషి అంతరాత్మలో మానవత మేల్కొన్న వెంటనే అతని పనుల్లో ఋషిత్వం వ్యక్తమవుతుంది. ప్రలోభాలను జయించే నైతిక బలం కల వ్యక్తి మాత్రమే కోరికలను జయించగలడు. సగటు పౌరుని వలె జీవించడంలో ఆనందాన్ని సంతృప్తిని పొందుతాడు. పశుపక్షాదులు కడుపు నింపుకోవడానికి ఎంతగానో శ్రమించవలసి ఉంది. బ్రతకడానికి కావలసిన వనరులను సమకూర్చుకోవడంలో ఎలాంటి ఆలోచన గాని చాకచక్యం గాని ప్రదర్శించలేవు. వాటి బ్రతుకు తెరువు దినదినము సమస్యగానే ఉంటుంది. కానీ నేటి మనిషి బ్రతుకు ఒక సమస్య కాదు. మనిషిలోని శక్తియుక్తులను మేల్కొల్పి ప్రకృతి వనరులను సద్వినియోగపరుచుకొని శ్రమించితే సృష్టిలో ఏ జీవరాశికి దక్కని ఆనందం సంతోషం సిద్ధించును. తనివి తీరిని ఆశాపాశాలకు లోనై అపరిమితమగు సంపదను కూడబెట్టి విశృంఖలముగా అనుభవించుటకు ఎంతకాలము ప్రయత్నించినా హిరణ్యాక్షుని నుండి అలెగ్జాండర్ వరకు ఏ ఒక్కరూ సంతృప్తి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోలేక ఆశను జయించలేక కాలగర్భంలో కలిసిపోయారు. నైతిక సంయమనం కోల్పోయిన మనుషుల జీవన విధానం సరైంది కాదు, అనుసరించదగింది కాదు. స్వయం కృషి ఏకాగ్రత కలిగిన పక్షి ఒక్కొక్క గడ్డి పరకను ఎండు పుల్లలను పోగు చేసి చక్కని గూడు నిర్మించుకుంటుంది. బహుముఖ ప్రజ్ఞాశాలైన మానవుడు సరైన ప్రేరణ మార్గదర్శకత్వం కొరబడి పరాన్నజీవిగా బ్రతకడం శోచనీయం. శ్రీకృష్ణుని సారథ్యం, అర్జునుడి గాంధీవం ఈనాటి సమాజానికి అత్యావశ్యకమని గుర్తించవలసింది. మహాపురుషుల ప్రేరణతో మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడం మన ముందున్న కర్తవ్యం. భగీరథుడు, చరకుడు, పరశురాముడు, వ్యాసుడు, యాజ్ఞవల్క్యుడు, జమదగ్ని, వశిష్ఠుడు, పతంజలి, పిప్పలాదుడు, కణాదుడు, విశ్వామిత్రులు, సప్తఋషులు, శంకరాచార్యులు, చైతన్య ప్రభు, సంత జ్ఞానేశ్వర్, తులసిదాస్, కబీర్లా కర్తృత్వం స్వీకరించిన మానవులు మహాపురుషులవుతారు. భూమండలం స్వర్గతుల్యమవుతుంది. భగీరథుడు భయంకర క్షామంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కఠోర తపస్సు చేసి స్వర్గం నుండి గంగను భూమి మీదకు ప్రవహించేటట్టు చేశాడు. గంగోత్రి సమీపంలో భగీరథి ఉన్నది. ఆయన తపస్సు వల్ల అవతరించింది కావున భగీరథి అన్నారు. లోక మంగళకరమైన ప్రయోజనాల వల్లనే భగీరథుడు శివుని కృపకు పాత్రుడైనాడు. పరశురాముడు తన గండ్రగొడ్డలితో అనేక మంది అవినీతి పరుల క్రూరుల శిరస్సు ఖండించాడు. దుష్ట భ్రష్ట మానవ ప్రవృత్తులను మార్చడానికి ప్రయత్నించాడు. చరకుడు అనేక మూలికలను పరిశోధించి రోగ నివారణకు సంజీవని మూలికలు వెతికి గుర్తించినాడు. చరకుడు ఔషధులతో మాట్లాడి వాటి వాటి గుణాలను నిర్ణయించి ఆ ప్రకారమే పరిశోధన చేసి పరీక్షించేవాడు. జీవనశక్తి పెంచే మూలికలు, గుణకర్మ స్వభావాల్లో మార్పు తెచ్చే మూలికలు ఆయన పరిశోధన ఫలితములే. వ్యాస మహర్షి వినాయకుని సంయమ సహాయంతో మహాభారతాన్ని రచించాడు. పురాణాలు, ఉపపురాణాలు ఆయన రచనలే. ఆధునిక సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను చూపిస్తూ వ్యక్తుల జీవితాల్లో మార్పు తెచ్చాడు. పతంజలి మహర్షి యోగ విజ్ఞానం మీద అనేక ప్రయోగాలు చేసి శరీరంలో నిక్షిప్తమైన శక్తి కేంద్రాల జాగరణ వల్ల అనంత శక్తిని సంపాదించవచ్చునని అనేక సిద్ధులు హస్తగతమవుతాయని నిరూపించారు. యాజ్ఞవల్క్యుడు యజ్ఞ విధానంలో అనేక మార్పులను తీసుకువచ్చి మానవుల మీదనే కాక సమస్త జీవుల మీద ప్రభావాన్ని పరిశీలించి ఆరోగ్యము చేకూర్చే విధానాలను, వాతావరణము శుద్ధి చేయుట, వనస్పతుల సంవర్ధనము, సకాలంలో వర్షములు కురిపించుట చేశాడు. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రద్రష్టగా నూతనలోక స్రష్టగా గుర్తించబడినాడు. ఆయన సప్త ఋషులతో కూడి తపస్సు చేసి గాయత్రిని సాక్షాత్కరింపచేసుకున్నాడు. దేవర్షి నారదుడు తన వీణానాదంతో నిరంతరము జనజాగరణతో నిమగ్నులై తన ఉపదేశాల ద్వారా ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించారు. శ్రీరామునికి యోగ వాసిష్టం ఉపదేశించిన వశిష్ఠుడు ధర్మాన్ని రాజనీతిని సమన్వయం చేశాడు. సాహిత్యాన్ని సృజించి సమాజానికి దేశానికి నూతన మార్గం చూపారు. ఆదిశంకరులు తపస్సు చేసి నలుమూలలా నాలుగు మఠాలు స్థాపించారు. ధర్మ ఆచరణ సమున్నతం చేయడానికి జన జాగ్

0: స్మృతి చేశారు. పిప్పలాద మహర్షి మనస్సు మీద ఆహారం యొక్క ప్రభావాన్ని పరిశీలించారు. ఆయన రావి పళ్ళు భుజించి సంయమనం ద్వారా ఋషిత్వం పొందారు. ఆర్యభట్టు సౌరమండలంలోని గ్రహాలకు భూమికి మధ్య శక్తిధారలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో లెక్కగట్టి వాటి ఆధారంగా భూమి, వాతావరణము, ప్రాణి సముదాయం ఏ విధంగా ప్రభావితమవుతుందో తెలిపారు. చైతన్య ప్రభు, సంత్ జ్ఞానేశ్వర్, సమర్థ రామదాసు, రామకృష్ణ పరహంస వంటి మహాత్ముల ధర్మ ఆచరణ, తపస్సుల సంపర్కం వల్ల మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. స్వాతి చినుకు ముత్యపు చిప్పలో పడి ముత్యమవుతుంది. చందన వృక్షము వద్దనున్న గది సుగంధపూరితమవుతుంది. చింతామణి స్పర్శ వల్ల ఇనుము కూడా బంగారమవుతుంది. ఆధ్యాత్మిక మహనీయుల కాంతి కిరణాలు మన అందరిపై ప్రసరించుగాక, మానవత ధన్యత పొందుగాక, జనజీవనంలో చైతన్యం విలసిల్లుగాక.
1: శ్రీ వై సూర్యచంద్రారెడ్డి గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తిసుధలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

0: డాక్టర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: విచక్షణ రహితంగా రసాయన ఎరువులను వాడడం వల్ల భూమిలో ఉన్న జీవరాశుల సమతుల్యత దెబ్బతిని భూములు నిస్సారమై ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. రైతులు సులభంగా లభ్యమయ్యే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల మొక్కల శాకీయ భాగాలు బాగా ఎదిగి అనేక రకాల చీడపీడల బారి నుండి పంటలలో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవడం కోసం తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కలకు అందించే ప్రామాణిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రియ ఎరువులను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి సేంద్రియ ఎరువులలో ముఖ్యమైనది వర్మీ కాంపోస్ట్. వానపాము లేదా ఎర్రల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, ఈ వానపాములు వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొని విసర్జించిన పదార్థాలను వర్మీ కాస్టింగ్ అని, వీటి ద్వారా తయారైన ఎరువులను వర్మీ కాంపోస్ట్ అని అంటారు. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వర్మీ కాంపోస్టు తయారీ విధానం చూసినట్లయితే మనకు పనికిరాని వ్యర్థ పదార్థాల నుండి వానపాముల ద్వారా జీవన ఎరువు తయారు చేయుటకు భూమి పైపొరలో ఉండే రకాలను ఎంచుకోవడం లాభదాయకం. ఇవి భూమి పైపొరలోనే ఉంటాయి కనుక వీటిని నేరుగా పడే వర్షము సూర్యరశ్మిల బారి నుండి రక్షించడానికి పాక లేదా చవకగా లభించే తాటాకులు ఉపయోగించి షెడ్ తయారు చేసుకోవాలి. 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు అవసరమైనంత పొడవుతో బెడ్స్ తయారు చేసుకోవాలి. దీనికి గాను కడప బండలను ఉపయోగించవచ్చు. ఇసుక పగిలిన ఇటుక ముక్కలతో 5 సెంటీమీటర్ల మందముతో బెడ్ అడుగున వేసుకుంటే ఎక్కువైన నీరు భూమిలోకి ఇంకడమే కాకుండా వానపాములు నేలలోనికి పోకుండా అడ్డంగా ఉంటుంది. బెడ్కు మధ్య కనీసం 2 అడుగుల ఖాళీ ఉంచినట్లయితే నీరు చల్లేందుకు అలాగే వానపాములకు గాలి సోకేందుకు వీలుగా ఉంటుంది. తర్వాత 2 నుంచి 4 అంగుళాల మందం వరకు కుళ్ళిన వ్యర్థ పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి. బెడ్డింగ్ మెటీరియల్గా కుళ్ళిన కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, వరిగడ్డి, కలుపు మొక్కలను వేయవచ్చు. దీనిపైన 2 నుంచి 4 అంగుళాల మందాన కుళ్ళిన పశువుల ఎరువును వేయాలి. ఇలా సుమారు 12 అడుగుల మందం వరకు పొరలు పొరలుగా వేసి నీళ్లు చిలకరించాలి. 48 గంటల తర్వాత 1 చదరపు మీటరుకు 1000 వానపాములు చొప్పున బెడ్స్పై వదిలి వీటిపైన 6 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలను వేసి చివరిగా బెడ్పై గోనె సంచులతో కప్పి ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ పోయినట్లయితే సుమారుగా 6 నుంచి 8 వారాల్లో నాణ్యమైన వర్మీ కాంపోస్టు తయారవుతుంది. మరి వర్మీ కాంపోస్ట్ తయారైనట్లు తెలుసుకోవడం ఎలా అని చూసినట్లయితే

ఎరువు నల్లగా ఉంటుంది, చాలా తేలికగా ఉండి ఎక్కువ వానపాములు గోనె పట్టాలకు అంటుకొని ఉన్నట్లయితే ఎరువు తయారైందని తెలుసుకోవచ్చు. కంపోస్టు నుండి వానపాములను వేరు చేయడం చూసినట్లయితే కంపోస్టు తయారైన తర్వాత 2 నుంచి 3 రోజులు నీటిని చల్లడం ఆపేయాలి. అప్పుడు వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. తయారైన కంపోస్టును గోపురాలుగా చేసి 2 నుంచి 3 గంటలు ఉంచిన తర్వాత 3 మిల్లీమీటర్లు జల్లెడతో జల్లించి సంచులలో నింపి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. తర్వాత వానపాములను మరొక బెడ్కు మార్చుకోవాలి. కంపోస్టు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కంపోస్టు తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసినట్లయితే గాజు ముక్కలు, ప్లాస్టిక్ లాంటివి వ్యర్థ పదార్థాలలో లేకుండా చూడాలి. బెడ్లో ఎల్లప్పుడూ 40 నుంచి 50% తేమ ఉండాలి. పదునైన పరికరాలను వాడరాదు. వానపాములకు గాయాలు తగలకుండా చూసుకోవాలి. ఎలుకలు, చీమలు, తొండలు తదితర పురుగు బారి నుండి రక్షించుకోవాలి. వర్మీ కాంపోస్టు ప్రయోజనాలు. వర్మీ కాంపోస్టు ఎరువుగా మిగతా సేంద్రియ ఎరువులతో పోల్చుకుంటే అధిక శాతం పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు కావలసిన పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైటులను సమపాలల్లో ఉంది. మొక్కలను ఆరోగ్యంగా ఉంచి పురుగు మందుల ఆవశ్యకతను పరోక్షంగా తగ్గిస్తుంది. నేలను సారవంతం చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడతాయి. నేలను గుల్లబారేట్లు చేస్తాయి. అందుకే వీటిని జీవనాగలి అంటారు. నీటి పరిగ్రహణ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నాణ్యత, రంగు, రుచిగల ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ విఫణిలో మంచి ధర పొందేలా చేస్తుంది. ఈ కారణాల వలన వానపాములను రైతుల మిత్రులంటారు. వర్మీ కాంపోస్ట్ పోషకాలు. 1 టన్ను వర్మీ కాంపోస్ట్లో సుమారుగా 15 నుంచి 30 కిలోల నత్రజని, 10 నుంచి 20 కిలోల భాస్వరం, 11 నుంచి 18 కిలోల పొటాసియం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సూక్ష్మ పోషక మూలకాలైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి, బోరాన్, ద్వితీయ పోషకాలైన కాల్సియం, మెగ్నీషియం, అలాగే గంధకం తగు మోతాదుల్లో అందిస్తుంది. వర్మీ కాంపోస్టు సాధారణ పైర్లు అన్నిటికీ ఎకరాకు 1 నుంచి 1.5 టన్నులు వేయవచ్చును. పండ్ల మొక్కలకు వయసును బట్టి 5 నుంచి 25 కిలోలు ఒక్కొక్క మొక్కకు 2 దఫాలుగా వేసుకోవాలి. పూల కుండీలకు 200 గ్రాముల చొప్పున వేసినట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. వర్మీ కాంపోస్టును అన్ని రకాల రసాయన జీవ సంబంధ ఎరువులతో కలిపి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. 1 ఆవు సంవత్సరమునకు 3.5 టన్నుల పేడను ఇస్తుంది. దీన్ని కాంపోస్టుగా మారిస్తే సుమారు 1.5 టన్నుల కాంపోస్టు తయారవుతుంది. ఇది 20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసియం అందిస్తుంది. అయితే ఇదే 3.5 టన్నుల పేడకు 7 టన్నుల వ్యర్థ పదార్థాలు, 30 టన్నుల మట్టి మొదలగు వాటితో వర్మీ కాంపోస్టు తయారు చేస్తే 40 టన్నుల వర్మీ గుళికలు తయారవుతాయి. ఇవి నేలకు 500 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసియం అందిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో టన్ను వర్మీ కాంపోస్టు 4 నుంచి 5 వేల రూపాయలుగా ఉంది. అయితే రైతు తన పొలంలో తయారు చేసుకుంటే టన్నుకు 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు స్థాయిలో వర్మీ కాంపోస్టు తయారు చేసుకుని వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాక రైతులకు సాగు ఖర్చులు ఆదా అయ్యి భూసార సంరక్షణ జరిగి నాణ్యమైన దిగుబడిని సాధించి సరైన గిట్టుబాటు ధరను పొందగలుగుతారు.

పొలం పనులు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరుగు దీక్షణలో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన నిర్ణయం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలి గాడియాం, మషీనరీ, యహాన్ నగలే వాలే ఫుడ్ ప్రోసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరెంగే. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను 10 ఏళ్లలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడిప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ,
2: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
0: గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్రం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెమ్ముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మలవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్

0: రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
2: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,679 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 167,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్దంగా కాలువల్లో తూడు గురపుడెక్క పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ,
3: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ లో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈ రోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈ రోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
2: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంధ్యా కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక శ్రేయ ఫణిరాజలక్ష్మి గాత్రయుగళం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్దికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగనపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం మానసిక ఒత్తిడి కారణాలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ఇక్రమల్లా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత పాటలు ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది 8:30. ఇక 8:35 అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన సినిమా పాటలు వింటారు. చిత్రాంజలి తెలుగు సినీ గీత మాలిక 9:30. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఈ ఉదయం 11:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు సోమనాథ్లో గల ప్రభాస్ పఠాన్లో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే సోమనాథ్ అమృత్ పర్వ్ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. సాయంత్రం 5:00 వందే మాతరం శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక వింటారు. సాయంత్రం 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కొరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో స్త్రీవాద కవిత్వం మహిళా చైతన్యం ఎన్ విజయలక్ష్మి గారి ప్రసంగం. రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 10:00 ఏకచిత్రగానంలో

శ్రీరంగ నీతులు చిత్రం నుండి పాటలు వింటారు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో. ఇక 10:30కు ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలింతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు కదా. ఇక ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

భావగీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్రా టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.

వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక

జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో వందలాది మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ముందుగా ఓ ప్రకటన.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే నీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో మానసిక ఒత్తిడి కారణాలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ఇక్రాముల్లా గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: గురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
8: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
6: ఆర్బీఐ అంటోంది,
8: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి మానసిక ఒత్తిడి కారణాలు నివారణ. ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ఇక్రాముల్లా గారితో పరిచయ కార్యక్రమం.
1: ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే ఒత్తిడితో మరి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి ఒత్తిడే కారణము. ముఖ్యంగా ఈ డయాబెటీస్ కానీ లేదంటే బీపీ కానీ లేదంటే గుండె జబ్బులు కానీ ఇట్లాంటివి మానసిక సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలకి, అంటే ఆరోగ్యంగా ఉన్న మన శరీరంలో ఉన్న ఆరోగ్య సమస్యలకి మానసికంగా ఉన్నటువంటి సమస్యలే కారణము అని మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. అలాగే మరి చాలా విషయాల్లో ఈ మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అయ్యడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. అంటే అది ఏ రకమైనటువంటి సమస్య, అంటే పనుల ఒత్తిడి కావచ్చు లేదంటే తనకు తానే ఏవో ఊహించుకొని మరి ఒక ఒత్తిడికి గురించి అవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్ని తీవ్ర పరిణామాలకు గురవుతున్నారు అనేటువంటిది మనం ఈ మధ్య చూస్తున్నాం. అయితే అసలు దేన్ని ఒత్తిడిగా మనం భావించాలి, మానసికమైన ఒత్తిడి అంటే ఏంటి, అలాగే వివిధ వర్గాల్లో అంటే విద్యార్థి వర్గాల్లో ఏ రకమైన ఒత్తిడి ఉంటుంది, అలాగే గృహిణుల్లో ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, వ్యాపార వృత్తి చేసేటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళలో ఏ రకమైన ఒత్తిడి ఉంటుంది, మరి వీటి నుంచి ఏ రకంగా బయటపడాలనేటువంటి విషయాలను కూడా మనకి ఇక్రాముల్లా గారు మనకు తెలియజేస్తారు. మరి వారి నుంచి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఇక్రాముల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఇంతకుముందు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఒత్తిడికి గురవుతున్నాడు, ఒత్తిడికి గురవుతున్నాడు కాబట్టి మరి అతనికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. అసలు ఈ ఒత్తిడి అంటే ఏంటో ముందుకు తెలియజేస్తారా?
2: ఒత్తిడి అంటే మెయిన్గా ఏదైతే ఒత్తిడి అనేది లేకపోతే అసలు ఎవరు తన పర్ఫార్మెన్స్ ఇవ్వరు. అది ఒత్తిడి కానీ సమపాలల్లో ఉండాలి. ఎప్పుడైతే ఒత్తిడి అతిగా మారుతుందో అప్పుడు వ్యక్తి ఒక రకమైన తీవ్ర ఇబ్బందికి లోనవుతాడు. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఒత్తిడిని మనం స్ట్రెస్గా డిస్ట్రెస్గా వాడు. అంటే రెండు రకాలు, యూస్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది, డిస్ట్రెస్ అనేది ఒకటి ఉంటుందండి. యూస్ట్రెస్ మనకు మన జనజీవనంలో కావాలి, అది మన జీవితంలో కావాలి. ఎప్పుడైతే ఆ ఒత్తిడి తీవ్రత ఎక్కువైపోతుందో దాన్ని మనం డిస్ట్రెస్ అంటే, తద్వారా ఆ వ్యక్తికి చాలా ఇబ్బందికరంగా మారినప్పుడు ఆ ఒత్తిడిని డిస్ట్రెస్ అంటాం అన్నమాట.
1: అంటే ఇక్కడ మనం ఒకసారి మనం ఉదాహరణకి గృహిణీల్లో మనం చూసినట్టయితే
2: అవునండి,
1: పొద్దున్నే 5 గంటలకు లేవడము, పిల్లల్ని తయారు చేయడము, వాళ్ళకి వండి పెట్టడము, మళ్ళీ క్యారేజీలు ప్రిపేర్ చేయడము, మళ్ళీ వాళ్ళ కాలేజీకి లేదంటే స్కూల్కి వెళ్ళే వరకు చాలా వేగవంతమైన ఉంటుంది.
2: అవునండి.
1: ఇంకా తర్వాత ఉద్యోగస్తులు అయినటువంటి గృహిణులు అయితే, మళ్ళీ ఉద్యోగస్తులు అయితే మహిళలు, మరి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వేరే అక్కడ వాతావరణ పరిస్థితులు వేరే ఉంటాయి, మళ్ళీ రావడము, వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం వేరే పనులు ఉంటాయి. అంటే ఈ పనులు ఒత్తిడిని కూడా మనం ఒత్తిడిగా అనుకోవచ్చు అంటారా?
2: అంటే మెయిన్గా మనకు కొంతవరకు మనం ఒత్తిడిని మనము తట్టుకోగలుగుతాం. ఆ తట్టుకున్న అంటే అడ్జస్ట్మెంట్ అయ్యేంతవరకు అది, కానీ ఆ ఒత్తిడి ఒకవేళ ఎక్కువ అయిపోతే, అంటే ఉదాహరణకు మామూలుగా చేసే పనులు చేయడంలో సంతోషం వస్తూ ఉంటుంది, ఎప్పుడైతే పనులు ఏదో కష్టంగా చేయడం లేకపోతే లేని పనులు ఎక్కువ వచ్చి పడిపోవడం, తద్వారా కష్టంగా మారడం, ప్రతి నిమిషం కష్టంగా మారడం, ఇట్లా ఉన్నప్పుడు దాన్ని ఆ ఒత్తిడిని ఎక్కువగా ఇబ్బంది కలిగించే ఒత్తిడిగా మనం చెప్పుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు మానసికమైనటువంటి సంబంధం, అంటే మానసికమైనటువంటి మార్పులు, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితుల్లో కొంచెం అంటే ఒక తీవ్రమైనటువంటి ప్రవర్తనలోకి మారిపోవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇవి ఏ సందర్భంలో వస్తుంటారు, అంటే వీళ్ళ యొక్క స్ట్రెస్ పెరగడం అని, ఆ పెరగడం అనేది పనుల వల్ల పెరుగుతుంటారు, లేదంటే మనకి ఉండేటువంటి మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల, బంధుత్వాలు ఉన్నటువంటి కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల, వాళ్ళ మాటలు వీళ్ళ మాటల వల్ల ఈ రకంగా కూడా సైకలాజికల్గా మార్పు చెందడానికి ఒత్తిడి, అంటే దాన్ని డిప్రెషన్ అంటారు. అంటే డిప్రెషన్కి ఒత్తిడికి ఏంటంటే తేడా అంటారు?
2: డిప్రెషన్ వచ్చి అది వేరే అండి, స్ట్రెస్ వల్ల డిప్రెషన్ రావచ్చు. ఆ స్ట్రెస్ అడ్జస్ట్మెంట్ క్యాపబిలిటీ ఉన్నంత వరకు ఆ స్ట్రెస్ డిస్ట్రెస్గా మారదు. ఎప్పుడైతే అంత ఒత్తిడిని తట్టుకోలేకుండా జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒత్తిడికి స్ట్రెస్ డిస్ట్రెస్ వచ్చినప్పుడు ఇట్లా డిప్రెషన్స్ కానీ, యాంగ్జైటీ కానీ, అడ్జస్ట్మెంట్ డిసార్డర్స్ కానీ, లేకపోతే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్స్ కానీ, ఇవన్నీ మానసిక సమస్యలు అన్నమాట. దీనికి వాళ్ళు లోనవుతారన్నమాట. ఇటువంటి ఎప్పుడైతే ఒక అడ్జస్ట్మెంట్ డిసార్డర్ అంటే ఏంటంటే, ఒక ఏదైనా ఒక పరిణామం జరిగినప్పుడు దానికి అడ్జస్ట్ కాకపోవడం, అది ఎక్కువ పెద్ద తీవ్రతగా అంటే తీవ్ర ఒత్తిడికి లోన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాంటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ డిసార్డర్స్ కానీ, తద్వారా అడ్జస్ట్మెంట్ డిసార్డర్స్లో ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ రావడం కానీ, జనరలైజ్డ్ ఆతృత ఆ స్ట్రెస్కి తట్టుకోకుండా భయాందోళనకి గురి కావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవి వేరండి, స్ట్రెస్ వల్ల వస్తాయి.
1: ఇక ఈ మధ్య మనం చూసినట్టయితే విద్యార్థి వర్గాల్లో ప్రత్యేకించి, అంటే సాధారణంగా మనం కూడా పిల్లల్లో ఏముంది, వాళ్ళు చదువుకుంటారు, పరీక్ష రాస్తారు, వాళ్ళకి మించినటువంటి సమస్యలు ఉంటాయి. మనమైతే కుటుంబ సభ్యులైతే కుటుంబ సమస్యలు అయితే పిల్లల్ని పెంచడం సమస్య, అలాగే ఆర్థిక సమస్యలు, ఇంకా ఇతర

0: ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు, ఉద్యోగుల్లో అంటే సహోద్యోగుల నుంచి కావచ్చు, పై ఉద్యోగుల నుంచి కావచ్చు, కింద ఉద్యోగుల నుంచి కావచ్చు, ఈ రకమైనటువంటి ఎన్ని సమస్యలు ఉంటాయి కూడా మనకి ఒత్తిడి ఉంటుంది. పిల్లలకి ఏముంటుందని వాళ్ళు ఇబ్బంది పడతారనేటువంటి కొంతమందిలో అభిప్రాయం ఉంది.
1: అవునండి.
0: అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు.
1: అవునండి.
0: మరి ఇది ఎందువల్ల వస్తుందంటారు? ఏ రకంగా మరి వాళ్ళని మనం సముదాయించాలంటారు?
1: అవునండి. ప్రతి ఒక వ్యక్తికి తన క్యాపబిలిటీ లెవెల్స్ అనేది ఉంటాయన్నమాట. ఆ క్యాపబిలిటీ లెవెల్స్ దాటిపోయిన తర్వాత అతను పర్ఫామ్ చేయలేడు. మన పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కానీ మన పిల్లవాడి క్యాపబిలిటీ ఏంది అనేది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మ్యాథ్స్లో 100కి 100 రమ్మంటే ఎక్కడ వస్తాయండి? లేదు, మన పిల్లోడు అతని క్యాపబిలిటీ తగ్గట్టే మార్క్స్ వస్తాయి. అంటే ఎఫర్ట్, అవునండి, ఐక్యూ లెవెల్స్. మళ్ళా ఏంటంటే కొందరు చాలా వీక్గానే ఉంటారు, మెంటలీ కానీ కాస్త వీక్గా ఉంటారు, ఫిజికలీ వీక్గా ఉంటారు. అట్లాంటిలో వాళ్ళు చదివేది కానీ చాలా ఎంతవరకు చదువుతున్నారు, ఏ విధంగా చదువుతున్నారు, ఎంతసేపు చదువుతున్నారు, ఇవంతా లేకుండా తల్లిదండ్రులు 100కి 100 మార్కులు రావాలి, అందరికీ ఏ గ్రేడ్ వచ్చింది, అందరికీ 10-10 వచ్చింది, అందరికీ స్టేట్ ఫస్ట్ వచ్చింది, లేకపోతే అందరికీ సీట్ వచ్చింది అని ఎక్కువ ప్రెషర్ చేయడం వల్ల. అవునండి. తద్వారా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఈ నేను రీచ్ అవ్వబోతున్నానే అన్న ఒక ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటప్పుడు పేరెంట్స్ అతను ఎక్కడ వెనుకబడుతున్నాడు, ఏమైనా మనం సహాయం చేయగలుగుతామా, ఎవరి దగ్గరైనా సహాయం చెప్పి అతనికి హెల్ప్ చేయగలుగుతామా ఇట్లా రావడంలో, లేదు అతని క్యాపబిలిటీకి వచ్చిన మార్క్స్ అవే సరిపోతాయి అనే ఒక ఇది ఉండడం వల్ల ఆ పిల్లల మీద స్ట్రెస్ అనేది పడదు. ఆ స్ట్రెస్ వల్ల పిల్లలు ఏమవుతారంటే డిప్రెషన్కి లోన్ అవడం జరుగుతూ ఉంటుంది. సివియర్ డిప్రెషన్లో ఈ ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయో అట్లాంటప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
0: అంటే ముందుగా ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పు.
1: అవునండి.
0: మనకి ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు, మనం బతకగలము, ఇబ్బంది లేదు. ఏదో ఒక మన టార్గెట్ రీచ్ అవ్వకపోయినంత మాత్రం మనకు
1: వచ్చింది ఏం లేదు
0: అనేటువంటిది ఫస్ట్ ముందుగా పిల్లల్లో
1: కలిగించాలి. ఇంకోటి ఏంటంటే పిల్లల్లో పర్యవేక్షణ తక్కువ ఉండడం వల్ల, అంటే ఎంతసేపు చదువుతున్నారు, ఏ విధంగా చదువుతున్నాడు, ఏమైనా మనం హెల్ప్ చేయగలుగుతామా, అతని టైం టేబుల్ ఏంటి, అవంతా మనం పర్యవేక్షించడం వల్ల అతనికి హెల్ప్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏమంటే అతని యొక్క ఎఫర్ట్ కానీ బాగా పెడతాడు, మంచి రిజల్ట్స్ వస్తాయి.
0: నాకు తల్లిదండ్రులు సపోర్ట్ ఉంది అనేటువంటి ఒక
1: ధైర్యం ఉంటుందండి.
0: అది తిడుతుంటే తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, నేనేమైపోతున్నానటువంటి ఒక డిప్రెషన్లో కలిపేయడం.
1: అవునండి. అతను ఎవరి దగ్గర హెల్ప్ ఇంకా ఆశించడు, తల్లిదండ్రులే ఎప్పుడైతే ఇట్ అంటున్నారో హెల్ప్ వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ ఆశించలేకపోతాడు. హీ ఫీల్స్ దట్ హీఈస్ అలోన్.
0: తర్వాత ముఖ్యంగా ఈ విషయం తర్వాత ఎక్కువ మరి ఉద్యోగ వర్గాలు అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా చాలామంది, అంటే ఎంత మానసికంగా పరిపక్వత చెందినా, ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా ఈ స్ట్రెస్కి, డిప్రెషన్కి గురవుతూనే ఉంటారు, అంటే ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. మరి వీరు ఎందుకు గురవుతుంటారు తెలియజేస్తారా?
1: డెఫినెట్గా ఈ యొక్క ఎర్నింగ్ గ్రూపుల్లో చాలా స్ట్రెస్సర్స్ ఉంటాయండి. ఫ్యామిలీ స్ట్రెస్సర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్లో ఉండే స్ట్రెస్సర్స్ కానీ ఉంటాయన్నమాట. కాంపిటీషన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కాంపిట్ చేయలేకపోతారు. కాంపిటీషన్ని అచీవ్ చేయడానికి కాంపిటీషన్లో ఒకరిని ఒకరు మించాలన్న ఒక ఇది ఉంటుంది, కానీ అందరు క్యాపబిలిటీస్ ఎంత ఉంటాయో అంతే ఉంటాయండి. అంత తన క్యాపబిలిటీ మించి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే కష్టం. ఎప్పుడైతే హయ్యర్ అఫీషియల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అతని నుంచి, అతను ఫుల్ ఆఫ్ క్యాపబిలిటీతో చేసినా కానీ వాళ్ళకి సాటిస్ఫై చేయలేకపోతారు, అట్లాంటప్పుడు డెఫినెట్గా అతను స్ట్రెస్ గురి కావడం జరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్కి లోనవుతాడో మన శరీరంలో చాలా న్యూరోకెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతుంది, తద్వారా అతను డిప్రెషన్కి లోనవుతారు, మళ్ళీ ఇట్లా ఆత్మహత్య ప్రయత్నాల వరకు వెళ్ళొచ్చు, ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది.
0: ఇంకా వృత్తి వ్యాపారాలు చేసిన వర్గాల్లో,
1: అవును,
0: ఉద్యోగ వర్గాల్లో మీరు చెప్పినట్టుగా వాళ్ళ కెపాసిటీకి మించి ప్రణాళికలు వేసుకోవడం కావచ్చు, ఏదైనా చేయొచ్చు, దానివల్ల గురవుతారంటున్నారు. వృత్తి అలాగే వ్యాపారాలు,
1: అవును,
0: ఈ వర్గాల్లో ఎందువల్ల స్ట్రెస్ ఎక్కువవుతుందంటారు?
1: ఈ వ్యాపారంలో కానీ ఎప్పుడైతే కాంపిటీషన్ ఎక్కువైపోయిందో వాళ్ళ యొక్క ఎక్స్పెక్ట్ ఇది ఆదాయం పెంచుకోవాలి, ఎక్కువ రావాలి, ఆదాయం ఎక్కువ సంపాదించాలి, అట్లా ఆలోచనలు కానీ ఎక్కువ ఉంటాయన్నమాట. అతను ఎక్కువ సంపాదించేస్తున్నాడే, మాకు తక్కువ వస్తుంది అన్న, ఎప్పుడైతే ఎక్కువ తీవ్రంగా ఆలోచిస్తాడో అది కానీ ఒక రకమైన ఒత్తిడికి గురవుతుందన్నమాట.
2: మానసిక ఒత్తిడి కారణాలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ఇక్రాముల్లా గారితో పరిచయ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన, తిరిగి కార్యక్రమం కొనసాగుతుంది.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: పది రకాల వ్యాపారాలు చేయడం మళ్ళీ.
3: అవునండి, ఇప్పుడు దీంట్లో రావడం లేదు ఇన్కమ్, అతను అది చేశాడు దాంట్లో మంచి డబ్బులు వస్తున్నాయని దాంట్లో వెళ్ళడం, మళ్ళీ ఈ విధంగా 4-5 చేయడం వల్ల వర్క్ ఎప్పుడు ఎక్కువైపోతుందో ఒత్తిడికి లోన్ అవుతాడు. డెఫినెట్గా ఒత్తిడికి లోన్ అవుతాడు. ఒత్తిడికి లోన్ అప్పుడు అన్నీ ఈ విధమైన డిప్రెషన్ సింప్టమ్స్ అన్ని, యాంగ్జైటీ డిసార్డర్స్ కానీ, అడ్జస్ట్మెంట్ డిసార్డర్స్ కానీ,
2: ఈ ఒత్తిడికి అంటే వీళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపారాలకి, ఉద్యోగాలకు కానీ, ఒత్తిడికి కానీ, ఆర్థిక సమస్యలకు కానీ ఏమైనా సంబంధాలు ఉన్నాయంటారండి? ఎందుకంటే ఆర్థిక పరంగా కూడా మనం ఇంతకు ముందు అనుకున్నాం, అంటే ఒక వ్యాపారం చేసుకున్న వాడు ఇంకా మరి కొన్ని చోట్ల నష్టం తగ్గించుకోవడం కోసం మరొక వ్యాపారం చేయాలి, మళ్ళీ దానికి మళ్ళీ పెట్టుబడి కావాలి. అంటే ఈ రకమైన ఆర్థిక సంబంధాలకి, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలకి మరి ఈ ఒత్తిడికి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి తెలియజేస్తారా? అంటే ఏ రకంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు ఒత్తిడికి గురి చేస్తాయి అనేటువంటిది?
3: అవునండి, ఈ ఆర్థికపరమైన ఒత్తిడి కానీ ఒక రకమైన తీవ్ర ఒత్తిడిగా పరిగణించుకోవచ్చు. ఎందువల్లంటే తను ఎక్స్పెక్ట్ చేసే అమౌంట్ రానప్పుడు, 1-4 పన్ను చేస్తున్నప్పుడు అక్కడ కానీ అతనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం ప్రాఫిట్స్ ఏం రావు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మళ్ళా ఎక్కువ స్ట్రెస్కి లోనవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లాంటప్పుడు ఈ స్ట్రెస్, ఇంట్లో సమస్యలు కానీ వేరే సమస్యల వల్ల కానీ ఏంటంటే అడిటివ్స్ అన్నమాట, అన్ని సమస్యలు చుట్టుముట్టిన తర్వాత అవునండి ఒకదానికొకటి అదనంగా పెరిగిపోతూ ఉండడం వల్ల డెఫినెట్గా ఆ ఆర్థిక సమస్యలు కానీ స్ట్రెస్కి గురి కావడం జరుగుతుంది.
2: ఇక మరి వీటికి సంబంధించి నివారణ మార్గాలు, ఎందుకంటే ఏదైనా కానీ మనిషి ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి కానీ ప్రవర్తనలో మార్పుకి కానీ ముఖ్యమైనది మన మనసు.
3: అవునండి,
2: అంటే బ్రెయిన్ వేరు మనసు వేరు అనుకోవచ్చు ఈ సందర్భం. అంటే ఈ మనసుని ఏ రకంగా అదుపు చేసుకోవాలి, మనసు మానసికంగా ఏ రకంగా సంసిద్ధమైతే ఇటువంటి తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశం ఉందో తెలియజేస్తారా?
3: మెయిన్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ముఖ్యం అన్నమాట. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో ఈ ఒత్తిడిని ట్రీట్ చేయాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజు, యోగా మరియు ఒక ప్రణాళికబద్ధమైన జీవితం. ప్రణాళికబద్ధమైన జీవితం అంటే ఈ ఫర్దర్గా ఇట్లా ఈ విధంగా 1-5, 1-10 అట్లా వ్యాపారాలు కాకుండా ఏ వ్యాపారం అయితే మనకు డెఫినెట్గా లాసెస్ రాకుండా మైల్డ్ ప్రాఫిట్ వచ్చినాక అటువంటి వ్యాపారాలు, అటువంటి ప్లాన్డ్ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఈ యొక్క ఒత్తిడికి, ఈ యొక్క స్ట్రెస్కి, ఈ యొక్క డిప్రెషన్కి లోన్ కాకుండా జరుగుతుంది అన్నమాట. ఈ ప్రణాళికబద్ధమైన జీవితము మరియు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా, ఇట్లా మెడిటేషన్స్, దీని ద్వారా చేయడం వల్ల ఒత్తిడిని మనం కంట్రోల్గా ఉంచుకోవచ్చు.
2: అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం ద్వారా, అంటే దీంట్లో ఇది కూడా ఒక భాగం అంటారంటే ఒత్తిడి నివారణలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా ఒక టూర్ వెళ్ళాంటిది కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇట్లాంటి చేయడం కూడా, మరి ఇది ఎంతవరకు ఒత్తిడి నివారణలో కుటుంబంతో గడపడం అనేది మరి ఎక్కువ ఒత్తిడి నుంచి దూరం కావడానికి అవకాశం ఉందంటారు?
3: అవునండి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది చాలా ముఖ్యం. కుటుంబంతో గడపడం, లేకపోతే మీరు చెప్పినట్టు అట్లా విహారయాత్రను వెళ్ళడం అనేది సమ్ సార్ట్ ఆఫ్ థెరపీ. అది కానీ థెరపీలో ఒక భాగమే. ఎందువల్లంటే ఇప్పుడైతే ఇతను ఈ ఇక్కడే ఉంటాడో, అంటే ఆ వ్యాపారంలో ఉంటాడో, అతని ఆలోచన అంతా ఈ వ్యాపారం మీద, ఆ ఆలోచన తీవ్రమైన ఆలోచన, తీవ్రంగా ఆలోచిస్తాడు ఎట్లా చేయాలి అని. ఎప్పుడైతే కుటుంబంతో గడుపుతాడో ఆ ఆలోచనల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. కుటుంబంలో చాలా మందితో కలుస్తాడు, మాట్లాడతాడు, తద్వారా ఏంటంటే ఆ తీవ్రంగా ఆలోచించడం తగ్గుతుంది. బయటకు వెళ్ళినప్పుడు అటువంటి కండిషన్, ఆ ఎన్విరాన్మెంట్ నుంచి బయట వెళ్తాడు. ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నంత వరకు తీవ్ర ఒత్తిడిగా ఉంటాడు. బయటకు వెళ్ళినప్పుడు, ఆ ఎన్విరాన్మెంట్ నుంచి బయటపడినప్పుడు స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గడం జరుగుతుంది అన్నమాట.
2: అయితే ఇంకా 10 మందితో కలవడం ద్వారా, అంటే కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ ఇట్లా కలవడం వల్ల కొత్త ఆలోచనలు కూడా రావడానికి అవకాశం ఉంది.
3: డెఫినెట్లీగా అండి,
2: ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ ఆలోచనలు ఉపయోగపడే అవకాశం ఉందంటారా?
3: అవునండి, డెఫినెట్గా. మనం 4-5 కలిసినప్పుడు అందరూ చెరువు ఒక మాట ధైర్యంగా చెప్పడం కానీ, అది ఒక ఫార్మ్ ఆఫ్ సైకోథెరపీ. అంటే ఒక డాక్టరే కాదు, అది ఒక పాతకాలంలో ధైర్యం చెప్పడం, ఏం కాదు, ఏం మేమున్నాము, ఏంది, అట్లా వద్దులే, ఇట్లా చేయి, ఇటువంటి మంచి మాటలు వినడం ద్వారా అతని మైండ్ రిలాక్సేషన్ కానీ జరుగుతుంది అన్నమాట. తద్వారా ఈ స్ట్రెస్ నుంచి బయటపడడం జరుగుతుంది. ఇది ఒక రకమైన పద్ధతి స్ట్రెస్ నుంచి దూరంగా ఉండడం.
2: అంటే ఈ పద్ధతిలో మనం ఆలోచించినప్పుడు పాతకాలంలో ఈ ఉమ్మడి కుటుంబాలు అనేవి,
3: అవును,
2: ఆ ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి ఈ ఒత్తిడిని దూరం చేయడానికి ఎక్కువ ఉపయోగపడే ఉంటారా?
3: డెఫినెట్గా అండి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ పెద్ద ఒకరు ఉంటారు అన్నమాట,
2: అనుభవజ్ఞుడు,
3: ముఖ్యంగా తండ్రి కానీ తాత కానీ, వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇటువంటి సమస్యల్ని దాటి వచ్చి ఉంటారు. ఆ సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, సమయ

0: ముఖ్యంగా ఎలా ఎదుర్కోవాలి అనేది వాళ్ళు బాగా ఆరితేరిన వ్యక్తులు అన్నమాట. ఎప్పుడైతే మీరు చెప్పినట్టు కుటుంబ సభ్యుల్లో ఆ పెద్ద ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఏ అతను దీంట్లో ఇబ్బంది పడుతున్నాడు, అతనికి దాంట్లో హెల్ప్ చేయి అని చెప్తాడనమాట. అటు ఏమవుతుందంటే ఒకవేళ ఆ ఒత్తిడిని నలుగురికి పంచడం వల్ల తగ్గిపోతుందన్నమాట. అతనే చేయలేడు, దీంట్లో హెల్ప్ చేయంటే ఇంకా ఇంకొకరు పాపం హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్తే వింటారు. సో తద్వారా ఈ స్ట్రెస్ అనేది తగ్గేది.
1: బాగుందండి క్రమల్ల గారు. ఈ ఒత్తిడి అంటే ఏ రకంగా ఉంటుంది, మరి దేన్ని ఒత్తిడిగా మనం భావించవచ్చు, అలాగే మరి విద్యార్థి వర్గాల్లో కానీ వృత్తి వ్యాపార ఉద్యోగ వర్గాల్లో కానీ ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, ఏ రకంగా బయటపడాలి ఒత్తిడి నుంచి అనేటువంటి విషయాలు చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు మానసిక ఒత్తిడి కారణాలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ఇక్రముల్లా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ దేవరబొట్ల మురళి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
5: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
5: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
8: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి పత్రికా సమాచారం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఈరోజు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సిరి ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 9:30 కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలియజేశారు. అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకుంటేనే ఆస్తులకు పూర్తి చట్టం భద్రత లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన క్లియర్ చేసేందుకు పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు ఎల్టీపీలతో కలిసి నిర్వహించిన ఎల్ఆర్ఎస్ మేళా ఆదివారం ముగిసింది. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ 4 రోజుల పాటు నిర్వహించిన ఎల్ఆర్ఎస్ మేళాలో 110 మందికి అప్రూవల్ ప్రొసీడింగ్స్ జారీ చేశామన్నారు. తద్వారా నగరపాలక సంస్థకు 98.56 లక్షల ఫీజులు వసూలైనట్లు తెలియజేశారు. మొత్తం 2,92,002 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 865 దరఖాస్తులను ఆమోదించినట్లు తెలియజేశారు. సమాజంలో లూపస్ వంటి అదృశ్య వ్యాధులపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని రుమటాలజిస్ట్ డాక్టర్ సృజన చెప్పారు. వరల్డ్ లూపస్ డే సందర్బంగా స్థానిక మెడికవర్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లూపస్ వ్యాధిపై సరైన అవగాహన కల్పించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే ప్రాముఖ్యతను వివరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లూపస్ అనే

శరీర రోగ నిరోధక వ్యవస్థ స్వయంగా శరీర అవయవాలపై ప్రభావం చూపే ఆటో ఇమ్యూన్ వ్యాధి అని తెలిపారు. కీళ్ల నొప్పులు, తీవ్రమైన అలసట, జుట్టు రాలడం, చర్మంపై దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. చిన్నతనం నుండి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని ఇస్కాన్ కర్నూలు బాధ్యులు రఘునందన్ సేవక్ దాస్ అన్నారు. స్థానిక భగీరథ కాంప్లెక్స్లోని పూరి జగన్నాథ మందిరంలో ప్రభుపాదుల ప్రేమ విందు, భగవద్గీత శిక్షణా తరగతులు, భక్త ప్రహ్లాద బడి, విద్యార్థులలో సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధ్యాత్మిక అంశాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పురాణ ఇతిహాసాలు, రామాయణం, మహాభారతాల గురించి వివరించాలన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. టైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్లో విద్యార్థిని, విద్యార్థులు రాణించాలని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతిరావు అన్నారు. స్థానిక కిడ్స్ వరల్డ్ ప్రాంగణంలో టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బెల్టులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలన్నారు. క్రీడాకారులకు టైక్వాండో రక్షణ పరికరాలు అందజేశారన్నారు. శిక్షకులు టి వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రచించి స్వామివారి విశిష్టతను ప్రపంచానికి తెలియజేసిన వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యులని టీజీవీ కళాక్షేత్రం అధ్యకుడు పత్తి ఓబులయ్య అన్నారు. అన్నమయ్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి సీ క్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో సంగీత నృత్య నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు అజరామరం అన్నారు. ఆ సంకీర్తనలు వింటే ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. హరికథ కళాకారిణి లక్ష్మి మహేష్ శ్రీనివాస కళ్యాణం అనే హరికథను గానం చేశారు. డ్యాన్స్ మాస్టర్ కరీముల్లా శిష్య బృందం శ్రీవారి బ్రహ్మోత్సవాల నృత్య రూపిక ప్రదర్శనను అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కళాకారులు లక్ష్మి మహేష్, కరీముల్లా, హార్మోనిస్ట్ రామలింగయ్య, తబలిస్ట్ వెంకటేష్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ నటులు, దర్శకులు జంగం ధర్మారావు, కన్వీనర్లు నంది అవార్డు గ్రహీతలు మహమ్మద్ మియా, బాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సివి రెడ్డి, సంఘ ఆంజనేయులు, సభ్యులు రమేష్, రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. గడివేముల మండల పరిధిలోని దుర్గా భోగేశ్వరాలయం భక్తులతో కలకలలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు ఆలయంలో వివాహాలు ఉండడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున నుండే భక్తులు పంచకోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు తెలియజేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలు కల్పించింది. తీర్థ ప్రసాదాల వితరణతో పాటు స్థానిక ఆశ్రమంలో భక్తులకు ఉచిత భోజన వసతి కల్పించారు. ఆహారంలో కలిపిన మితిమీరి రంగులు కలిపితే పలు రకాల వ్యాధులు వస్తాయి. కొందరికైతే రంగులు కలిపిన పదార్థాలను తిన్న వెంటనే దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, చర్మం ఎరుపెక్కి దురదగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో బిగుతుగా మారడం, మైకం వికారం రావడం, రక్తపోటు తగ్గిపోవడం, వేడి ఆవిర్లు వచ్చిన అనుభూతి కలగటం, ముఖం పెదవులు నుదురుపై వాపులు కనిపించడం వంటి లక్షణాలు ఉంటున్నాయి. భవిష్యత్తులో పిల్లలకు హైపర్ యాక్టివిటీతో పాటు ఆటిజం కూడా వచ్చే అవకాశముంది. కొందరిలో క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశం కూడా ఉంది. మరికొందరిలో చిరాకు, డిప్రెషన్, మానసిక ఆందోళనలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాల్లో సింథటిక్ కలర్స్ వాడకూడదు. ముఖ్యంగా వీటిని గోబీ మంచూరియా, చికెన్ దమ్ బిర్యానీ, రెస్టారెంట్లలో ఫ్రైలు, గ్రేవీ ఐటమ్స్తో కలుపుతున్నారు. అలాగే స్వీట్లలో, కూల్ డ్రింక్స్లో కూడా పరిణితికి మించి రంగులు కలుపుతున్నారు. ఈ మేరకు వ్యాపారులను హెచ్చరించి నోటీసులు జారీ, భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నామని, ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు పాటించని వ్యాపారుల పట్ల కఠినంగా ఉంటున్నామని ఉమ్మడి కర్నూలు జిల్లా కూర్మ నాయకులు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తెలియజేశారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్కు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుండి మొదలయ్యే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రేపటి నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట ఉన్నత విద్యామండలి కాకినాడ జవహర్ నెహ్రూ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షను నిర్వహిస్తోంది. గతేడాది సైతం ఇదే భాగస్వామ్యంతో పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలకు 29,144 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు 2 గంటలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 7:30, మధ్యాహ్నం 12:30 గంటల నుండి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్దేశిత సమయానికి 1 నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని సెట్ కన్వీనర్ ప్రకటించారు. రాష్ట వ్యాప్తంగా ఉర్దూ మీడియంలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష రాయనున్న విద్యార్థులకు కర్నూలులోనే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శ దర్శనం టికెట్లు, వసతి గదులు, ముందస్తు బుకింగ్ కోసం దేవస్థాన అధికారిక వెబ్సైట్ నుండి మాత్రమే వినియోగించుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈవో మాట్లాడుతూ, శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో అన్ని ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందవచ్చన్నారు. అలాగే వసతికి కూడా ముందస్తుగా ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. భక్తులు రాష్ట దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్ www.aptemples.ap.gov.in, అలాగే దేవస్థానం అధికారిక వెబ్సైట్ www.శ్రీశైలదేవస్థానం.org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్ని ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లను పొందవచ్చని తెలిపారు. శ్రోతలు, ఇంతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు. ఇప్పుడు ప్రకటనలు.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: Work from home. High salary. Just one click lo. Are wa.
2: Chikukundi.
3: Teliyani links ni click cheyakandi. RBI antundi.
2: Teliviga aalochinchandi, apramathanga undandi.
0: Karyakramamlo ippudu oka paata vindam.

స్టైల్ చిత్రం నుండి కార్తీక్ చిన్నిచరణ్ ఆలపించిన గీతం విన్నారు మణిశర్మ సంగీత నిర్వహణలో. ఇక ఇప్పుడు చూద్దాం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గల అంశాలు. ఈరోజు మే 11వ తేదీ, జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం. ఈరోజు మన దేశం వైజ్ఞానిక రంగంలో ఎంతో ముందుకు పోతోంది. వైజ్ఞానిక రంగంలో మన ముందడుగును గుర్తుగాను, అలాగే సాధించవలసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటూ ఏటా మే 11వ తేదీన జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1998 మే 11న ఆపరేషన్ శక్తి పేరిట రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద రెండవసారి అణు పరీక్షలు విజయవంతంగా జరిపాం. ఈ పరీక్షలతో ప్రపంచంలో 6వ అణ్వస్త్ర దేశంగా భారత్ అవతరించింది. దేశం మరిన్ని వైజ్ఞానిక విజయాలను మరిన్ని సాధించాలని పోఖ్రాన్ విజయానికి గుర్తుగా మే 11వ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దినోత్సవం ప్రభుత్వ ప్రైవేట్ రంగ వైజ్ఞానిక సంస్థలు విద్యా సంస్థలు ఉత్సాహంగా నిర్వహిస్తాయి. అలాగే ఈరోజు సామల సదాశివ జయంతి. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చరిత్రలో

0: భాషావేత్త సృజనశక్తి సంపన్నులైన సామల సదాశివ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో 1928 మే 11న జన్మించారు. ఉర్దూ, పారసీ, మరాఠీ, తెలుగు భాషల్లో పట్టుకలిగిన వీరు తెలుగు, ఉర్దూ భాష సంస్కృతులకు వారధి. ఎంఏ, బీఎడ్లను పూర్తి చేసిన సామల సదాశివ విద్యాశాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. అనువాదంలో పట్టుకలిగిన వీరు ఉర్దూ కవులు, రచయితల జీవిత చిత్రణలను వెలుగులోనికి తెచ్చి తెలుగువారికి అందించారు. హిందీ నుండి ఉర్దూ సాహిత్య చరిత్రను అనువదించారు. సూఫీ వేదాంతి అంజద్ హైదరాది రుబాయిలను అహ్మద్ రుబాయిలుగా అనువాదం చేయగా 1964 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బహుమతి వీరికి లభించింది. వీరు 5, 7 తరగతులకు తెలుగు వాచకాలు కూడా రూపొందించారు. వార్తా దినపత్రికలలో యాది శీర్షికన ఎన్నో సాహిత్య విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఎంతగానో సాహిత్య సేవ చేసి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొంది జీవితాన్ని సాఫల్యం చేసుకున్న సామల సదాశివ తెలుగువారికి తనకు రుణగ్రస్తులని చేస్తూ 2012 ఆగస్టు 7వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఇదండి సామల సదాశివ గారి గురించి. అలాగే ఈరోజు జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి. 1895 మే 11న ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లాలో జన్మించారు. అనిబిసెంట్ ప్రోత్సాహంతో థియోసాఫికల్ సొసైటీలో ప్రముఖుడయ్యారు. పదవులు, అధికారాలు తన ఆలోచన స్వేచ్ఛకు, సత్యాన్వేషణకు గుదిబండలుగా ఉన్నాయని భావించి తన పేరిట ఉన్న అన్ని ఆస్తులను దివ్యజ్ఞాన సమాజానికి తిరిగి రాసి ఇచ్చి 1929 స్వేచ్ఛాజీవి అయ్యారు. తనను తెలుసుకోవటమే జ్ఞానం. నిరంతర సత్యాన్వేషణ వల్ల జ్ఞానం లభిస్తుంది. ఈ సత్యాన్ని ఎవరికి వారు సాధన ద్వారా తెలుసుకోవాలి. మనసుకు స్వేచ్ఛ లభించినప్పుడే సత్యాన్వేషణ సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఎవరూ ఎవరికి గురువు కాదు, ఎవరూ ఎవరికి శిష్యుడు కాదు. మనసు ఉంది, మనసుకు ఆలోచించే శక్తి ఉంది. దాన్ని వినియోగించి ఆలోచించి సత్యాన్ని కనగొలిగినవాడు జ్ఞాని అయి పరిపూర్ణుడవుతాడు అన్నది వీరి అభిప్రాయం. బహు గ్రంథకర్త అయిన జిడ్డు కృష్ణమూర్తి 1886 ఫిబ్రవరి 17న స్వర్గస్థులయ్యారు. ఇక హైదరాబాద్లోని రవీంద్ర భారతి 1961 మే 11న ప్రారంభించబడింది. అలాగే 2000 మే 11 నాటికి భారత జనాభా 100 కోట్లకు చేరింది. ఇవండి చరిత్రలో ప్రాముఖ్యత గల నేటి అంశాలు.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
2: రే బజారే
3: అయ్యా,
2: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
3: అలాగయ్యా, కాల్చొత్తా.
4: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
0: ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
5: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा.

0: removed Tehran's stockpile of highly enriched uranium, which remains a key issue in the negotiations. Referring to the military situation, President Trump described Iran as militarily defeated, claiming that the country's defensive and offensive capabilities have been systematically dismantled. Ashish Abraham for Akashwani News, Delhi.
1: Meanwhile, Mr. Trump has warned that the U.S. will target Iran if they try to reach the country's highly enriched uranium, saying that the nuclear material is under constant surveillance by the U.S. military. On to sports now. In football, India to play against host China in the crucial quarterfinal match at the AFC Under-17 Women's Asian Cup in Suzhou today. A win will seal India's qualification for the FIFA Under-17 Women's World Cup, marking the country's first ever qualification to a FIFA World Cup on merit in women's football. On the other hand, in men's football, India suffered a 3-0 defeat to Uzbekistan in the second Group D match of the AFC Under-17 Asian Cup in Jeddah yesterday. With this, India's hopes for qualifying for the FIFA Under-17 World Cup ended. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Saira. All newspapers have widely covered the swearing-in ceremony of actor-turned-politician Vijay, as also the news related to evacuations on the cruise ship hit by hantavirus. Hindustan Times headlines, Vijay sworn in, vows new beginning for Tamil Nadu. While the Tribune says Thalapathy Vijay dons new role as Tamil Nadu boss, promises only one power centre. Himanta, elected NDA leader, to take oath as Assam chief minister tomorrow, writes the Hindu. The same paper also quotes the new Bengal CM Suvendu Adhikari in its headline, Era of Trust Starts, says Suvendu ahead of cabinet meet. PM Modi urges citizens to cut fuel use, revive COVID-era measures, writes the Pioneer. The Statesman reports, six new ministers inducted into Chief Minister Yogi ministry in UP, two others promoted. The Hindu, in an editorial titled Cost to Access, writes that the cost of accessing medical care remains high. The Union Labour Ministry has announced that it will provide a free annual health checkup to workers aged 40 years or more. Commendable though the initiative is, its success is not guaranteed. At present, only 31 crore of 94 crore workers are on the eShram portal, whose integration with ESIC is still in its early stages in many states. The program does not address the opportunity costs of accessing healthcare, forcing workers to continue contending with lost wages. And finally, Indian women's recurve team stuns China at the Archery World Cup to win gold in Shanghai, writes the Statesman, a proud moment indeed for Indian sports. And with that, it's back to you, Saira.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges citizens not to buy gold for a year, reduce fuel consumption and conserve foreign exchange amid the West Asia crisis. Prime Minister Modi to participate in Somnath Amrit Parv in Gujarat today to also inaugurate Sardar Dham Hostel in Vadodara. Assam Governor invites Hemant Biswa Sarma to form new government in the state. Uttarakhand administration urges Chardham Yatra pilgrims and tourists to remain alert and travel safely amid adverse weather conditions. US President Donald Trump rejects Iranian response to US peace proposal as totally unacceptable. And in football, India to take on host China in crucial quarterfinal match in AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And with that, we end the morning news. Have a great day.
3: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
4: జిల్లాలో అన్నా క్యాంటీన్ తనిఖీలు, ప్రకృతి వ్యవసాయం అమలుపై శిక్షణ, రవాణా శాఖ అధికారులు తనిఖీలు, గ్రామ సభలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్, ఎరువుల దుకాణాల తనిఖీలు, మంత్రుల పర్యటనలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి ఆదేశాల మేరకు జిల్లాలోని రెవెన్యూ అధికారులు వారి పరిధిలోని అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, ప్రజలతో సిబ్బంది ప్రవర్తన, క్యాంటీన్ల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అన్నా క్యాంటీన్కి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఏలూరులోని తంగెళ్లమూడిలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసి ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం అమలుపై విస్తృత స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించామని ముసునూరు, కైకలూరు, కలిదిండు, మండవల్లి, బుట్టాయిగూడెం, కుక్కునూరు, చాట్రాయి, ముదినేపల్లి తదితర మండలాల నుండి సుమారు 120 మంది కేడర్ సభ్యులు పాల్గొన్నారని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్

0: డాక్టర్ హబీబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులకు మరింత సులభతరం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు పండించిన ఉత్పత్తులను రైతు సంపద .in వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులతో కూడిన 5 బృందాలు ఈ నెల 1వ తేదీ నుండి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలల బస్సులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ కరీం తెలిపారు. జిల్లాలో మొత్తం 849 విద్యా సంస్థల బస్సులు ఉండగా అందులో ఇప్పటి వరకు 351 బస్సులు తనిఖీ చేశామని, బస్సుల్లో భద్రతా ప్రమాణాలు సరిచేసుకుని 70 బస్సుల యజమానులకు నోటీసులు అందించామని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలు వారి బస్సుల్లో లోపాలను సరిచేసుకుని బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ నెల 25వ తేదీ లోపు పొందాలని, లేని ఎడల కేసులు నమోదుతో పాటు బస్సులు కూడా సీజ్ చేస్తామని ఆయన అన్నారు. శనివారంపేట 1 స్వర్ణవాడ సచివాలయంలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు రెవెన్యూ సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్ తో కలిసి హైదరాబాద్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ప్రొఫెసర్ మధుశేఖర్ జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతలపొడి మరియు ఏలూరు మండలాల్లో పర్యటించి ఎరువుల రిటైల్ డీలర్ల దుకాణాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ 2026 నెలలో యూరియా మరియు డీఏపీ ఎరువుల అమ్మకాలు అధికంగా నమోదైన నేపథ్యంలో ఆ పెరుగుదలకు గల కారణాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు, విక్రయ రికార్డులు, బిల్లులు, రైతుల సరఫరా విధానం వంటి అంశాలను పరిశీలించి సరైన మార్గదర్శకాలు అందించారు. పెద్దపాడు మండలం కల్లపర్రు ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద 3.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన వాహన ఫిట్నెస్ కేంద్రం ఆటోమేటిక్ హెడ్ టెస్టింగ్ స్టేషన్ ను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి, దేంద్రూరు ఎమ్మెల్యే పింతోనేని ప్రభాకర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వాహనాలు సాంకేతిక స్థితి, రోడ్డు భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుందని, లాభాపేక్ష లేకుండా ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ వినూత్నమైన మార్పులతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ద్వారకా తిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్, అనివిట్టి మండపం, కొండపై శివాలయం, 5 అంతస్తుల రాజగోపురాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. తొలుత మంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయాధికారులు అనంతరం మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచారం లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: మీరు ఇంతవరకు ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా మా అన్నయ్య చిత్రం కోసం ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో హరిహరన్ ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు అంటూ రాశారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: ముందుగా ఓ ప్రకటన.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తర్వాత అహనా పెళ్ళంట చిత్రం కోసం పృథ్వీ చంద్ర అనుదీప్తి ఆలపించిన గీతం. గీత రచన వేటూరి, స్వరరచన రాఘుకుంచి. వినిపించమంటున్నారు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుక కొమరయ్య, గంగాధర శ్రీనివాస్, లక్ష్మయ్య, ఈశ్వర్, కోశిక భిక్షపతి, పృథ్వీ, అనుదీప్తి, నోయల్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: కార్యక్రమంలో తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర రచన భువనచంద్ర, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. వినిపించమంటున్నారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనవల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. అలాగే జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, బింగి కీర్తన, విష్ణు, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, త్రివేణి, అడ్లకట్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, వేదశ్రీ, మహశ్రీ, శాంతి, పూజిత, గోదావరి, అడ్లకట్ల రవి, మానస, సమృద్, సంధ్యారాణి, నాగమణి, అలివేణి, భూదేవి, జంద్యం, భాగ్యజ, శ్యామ్కుమార్, అక్షర, రక్షణ. మరి వీరందరి కోరికపై ఈ పాట

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడువులో తామరా, బురద పుల్లా.
4: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఘరానా మొగుడు చిత్రం కోసం పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం. సంగీత నిర్వహణ ఎంఎం కీరవాణి. వినిపించమంటూ ఉత్తరాలు పంపారు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్, పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால்
3: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
4: తర్వాత టీవీ రాజు స్వరకల్పనలో మొహమ్మద్ రఫీ, పి సుశీల ఆలపించిన గీతం. సినిమా పేరు భలే తమ్ముడు. వినిపించమంటూ ఉత్తరాలు పంపారు కర్నూలు జిల్లా బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, గురునందన్, మోక్షిత, పావిక, చంద్రశేఖర్, లక్ష్మి, దివ్య, రవిచంద్ర, మద్దయ్య, సాలమ్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుషుమ. అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత అందరు వచ్చింది.
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, నీకోసం
3: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ఆనంద్, మన్విత్, ప్రకాష్, రమేష్, శ్యామల, అశ్విని. నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. వీరందరి కోరికపై రాముని మించిన రాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

0: తిరుగుతూ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తర్వాత రక్త సింధూరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. వేటూరి రచనకు స్వరాలు సమకూర్చిన వారు చక్రవర్తి. వినిపించమంటూ ఉత్తరాలు పంపారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. మరి వీరందరి కోరికపై ఈ పాట.

స్వరాలు సమకూర్చిన వారు చక్రవర్తి. వినిపించమంటూ ఉత్తరాలు పంపారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: జాగృకంగా ఉండండి.
1: తర్వాత సిరివెన్నెల సాహిత్యానికి కెవి మహాదేవన్ స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. సినిమా పేరు సిరివెన్నెల. వినిపించమంటూ ఉత్తరాలు పంపారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమసింహ, అలాగే కర్నూలు బుధవారపేట నుండి మండ్ల జంబులయ్య, వారి కుటుంబ సభ్యులు రమేష్ బాబు, మాధవి, గానవి, లక్ష్మీదేవి, హేమలత, సాయి, సమన్విత, హరిణి, నాగేంద్రబాబు, ఇక బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: తర్వాత డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి స్వరకల్పన ఎస్ రాజేశ్వరరావు, ఆత్మీయులు చిత్రం కోసం గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. వినిపించమంటూ ఉత్తరాలు పంపారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుబాయ్ భాష ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సారా, సైమా వారి గ్రామ ప్రజలందరి కోసమంటూ రాశారు. అలాగే వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం వి కోడూరు నుండి మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, అనిల్, శ్రీనివాసాచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, యమునా, నేత్రావతి, రాజమ్మ, సుభద్రమ్మ, మరి వీరందరి కోరికపై ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగభూషణమయ్య, పద్మావతమ్మ, ఈశ్వరయ్య, ఇందిర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి గ్రామ ప్రజలు, రంగారెడ్డి జిల్లా కర్తాల్ నుండి కాన్గల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విఘ్నేష్ వీరందరి కోరికపై బందిపోటు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం

0: శ్రోతలు, ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 9:30 కావస్తోంది. మరి కాసేపట్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దొమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవిందరాజ్, శ్రీ కె వెంకటరమణ.
2: భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాదు సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ

0: మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
1: సాథియో, ఆజ్ భారత్ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ పర్ చల్ రహా హై, సాథ్ హీ ఆజ్ కా భారత్ ఆధునిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భీ బనా రహా హై. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కే నిర్మాణ కే పీఛే భీ యహీ లక్ష్య హై. యే ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ కారిడోర్ వికసిత్ కర్నే కే భారత సర్కార్ కే రాష్ట్రీయ అభియాన్ కా హిస్సా హై. యే ఏక్ ప్రకార్ సే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ బన్నే జా రహా హై. యహాన్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోగా, బెహతరీన్ పవర్ సప్లై హోగీ, అడ్వాన్స్ ఐసిటీ నెట్వర్క్ హోగా, యానీ దునియా భర్ కే నివేశకో కే లియే యహాన్ హర్ వో సువిధా హోగీ జో ఇండస్ట్రీ కే లియే ఉనే జరూరీ హై. ఇన్ సువిధాఓ కే నిర్మాణ కే లియే భారత సర్కార్ కే హజారో కరోడ్ రూపే లగేంగే ఔర్ తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజగార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలి గాడియా మషీనరీ, యహాన్ లగ్నే వాలే ఫుడ్ ప్రోసెసింగ్ ఉద్యోగ, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరేంగే. సాథియో, అతీత మే జబ్ భారత్ దునియా కీ బహుత్ బడీ ఇకానమీ థా, తబ్ హమారే వస్త్ర ఉద్యోగ కీ బహుత్ బడీ భూమికా థీ. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కీ పీఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. యానీ ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజగార్ కా నిర్మాణ హోగా. ఖాస్ తౌర్ పర్ జో హమారీ బహనే బేటియాన్ హై ఉన్కే లియే అనేక అవసర్ బన్నే వాలే హై. సంయుక్త ఆంధ్ర కే సమయ రైల్వే కా బజెట్ 1000 కరోడ్ రూపే సే భీ కమ్ థా. ఆజ్ సిర్ఫ్ సంయుక్త ఆంధ్ర కీ బాత్ నహీ కర్ రహా, ఆజ్ సిర్ఫ్ తెలంగాణ కా రైల్వే బజెట్ హీ లగ్భగ్ 5500 కరోడ్ రూపే కా హై. వర్తమాన్ మే కరీబ్ 50000 కరోడ్ రూపే కే రైల్ ప్రోజెక్ట్స్ పర్ యహాన్ కామ్ చల్ రహా హై. తెలంగాణ మే 5 వందే భారత్ ఔర్ 6 అమృత్ భారత్ ట్రేనే భీ చల్ రహీ హై. సాథియో, అభీ కుచ్ దేర్ పహలే కాజీపేట్ విజయవాడా మల్టీ ట్రెకింగ్ ప్రోజెక్ట్ కే కుచ్ శాంక్షన్ కా లోకార్పణ హువా హై. ఇస్కే అలావా కాజీపేట్ రేల్ అండర్ బైపాస్ లైన్ కా భీ రాష్ట్ర కో సమర్పిత్ కీ గయీ హై. ఇన్ సువిధాఓ సే సఫర్ భీ ఆసాన్ హోగా ఔర్ ట్రాన్స్పోర్టేషన్ కీ గతి భీ తేజ్ హోగీ. సాథియో, 21వీ సదీ కీ ఇస్ దునియా మే బినా ఊర్జా సబ్ కామ్ ఠప్ పడ్ జాతా హై. ఎనర్జీ సిక్యూరిటీ కా క్యా మహత్వ హై, యే ఆజ్ దునియా కా హర్ వ్యక్తి మహసూస్ కర్ రహా హై.
0: సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించుకోవటం సంతోషకరమని,

0: దేశ టెక్స్టైల్స్ రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని, దీంతో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గణనీయంగా నిధులను కేటాయిస్తుందని, దీని ద్వారా తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని తెలిపారు.
1: ఆ తెలంగాణ యువా నయే సప్నే దేఖ్ రహా హై, యహాన్ కా కిసాన్ నయీ ఉమీదో కే సాథ్ ఆగే బఢ్నా చాహతా హై, యహాన్ కే ఉద్యోగ్, యహాన్ కే ఎంఎస్ఎంఈ, యహాన్ కే స్టార్టప్ సబ్ ఏక్ వికసిత్ తెలంగాణ కే నిర్మాణ మే అప్నీ భూమికా నిభానా చాహతే హై. క్యోంకి తెలంగాణ వికసిత్ హోగా తో భారత్ వికసిత్ హోగా. ఆప్కే సప్నే పూరే కర్నే కే లియే కేంద్ర సర్కార్ హీ ఇస్సే భీ ఓర్ తేజ్ గతి సే కామ్ కర్తీ హీ రహేగీ. సాథియో, హమారా ఏ పక్కా విశ్వాస హై కి డెమోక్రసీ మే రాజ్యో మే అలగ్ అలగ్ ప్రకార కే సర్కారే హోనా కోయి బురీ చీజ్ నహీ హై, లేకిన్ దేశ్ కే వికాస్ కే లియే రాజ్యో కా వికాస్ భీ ఉతనా హీ మహత్వపూర్ణ హై. రాజ్యో కే వికాస్ కే బినా దేశ్ కా వికాస్ సంభవ హీ నహీ హై. ఆర్ ఇస్లియే హమారీ సారీ యోజనా కే కేంద్ర బిందు మే రాజ్యో కా వికాస్ హో, తేజ్ గతి సే వికాస్ హో, ఉస్ భావ కో లేకర్ కే హమ్ సబ్ మిల్ కర్ కే చలే ఔర్ 2047 వికసిత్ భారత్ కా సపనా హమ్ అప్నీ ఆంఖో కే సామ్నే సిద్ధ హోతా దేఖే, యహీ మేరీ సబ్కో శుభకామనా హై.
0: కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవం అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది. దేశ జీడిపిలో తెలంగాణ 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 trillion ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 trillion వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి $1 trillion ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి $3 trillion ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
2: తెలంగాణ రాజ్య కో ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హై. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కి జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ సర్కార్ బనాయే ఇస్ రాజ్య మే హమారా పహలా దేశ్, బాద్ మే జనతా, తీసరా దల్. జిస్ దిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీనే వికసిత్ భారత్ గోషన్ పత్ర నికాలా ఉసీ దిన్ హమ్ లోగ్ యే తయ్ కియే వికసిత్ భారత్ కే సాథ్ జోడ్నే కే లియే హమ్ తెలంగాణ రైజింగ్ 2047 హమ్ ఏక్ పాలసీ డాక్యుమెంట్ నికాలా. ఉస్ పాలసీ డాక్యుమెంట్ మే హమ్ లోగ్ యే కహా ఆగే తెలంగాణ ఇస్ దేశ్ మే నెంబర్ 1 రాజ్య బనానే కే లియే ఏక్ మెగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రైల్వే లైన్ అభి జితనే భీ ఆజ్ వికాస్ హోతే జా రహా హై యే వికాస్ కార్యక్రమ మే దేశ్ కా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ రాజనీతి చునావ్ హోగే 5 రాజ్యో మే చునావ్ ఖతమ్ హోతే హీ దేశ్ కో ఆగే తేజీ గతి సే దేశ్ కో ఆగే చలానే కే లియే ఆజ్ తెలంగాణ మే హాజిర్ హువా హై. ఆజ్ తెలంగాణ రాజ్య నే 3% సే కమ్ జనతా హై ఇస్ దేశ్ మే, మగర్

0: हम लोग 5% इस देश का जीडीपी जोड़ते जा रहा है। आगे हमारा हमारा सोच है, जिस दिन मोदी जी 30 ट्रिलियन डॉलर्स जो सपना देख रहे हैं उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है। लोग उम्मीद रखा है 2034 1 ट्रिलियन डॉलर्स इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग 3 ट्रिलियन डॉलर्स इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे। आपके साथ मिलकर ये राज्य ने काम करने वाले हैं। धन्यवाद प्रधानमंत्री जी।
1: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్ధికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
2: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు, ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ.
1: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
3: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ సాంశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్ రాజ్, శ్రీ కె వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి తెలుగు ఫిలింగ్ గీతాలు.

మగధీర చిత్రం కోసం అనూస్ లురువారా రీటా ఆలపించిన గీతమది. ఇప్పుడు వినండి దువ్వాడ జగన్నాథం డీజే చిత్రం కోసం కార్తికేయన్ చిత్ర ఆలపించిన గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: చిత్రాంజలి కార్యక్రమంలో చివరిగా శక్తి చిత్రం కోసం రామ్ జోగయ్య శాస్త్రి సాహిత్యానికి మణిశర్మ స్వరాలందించగా హేమచంద్ర సైంధవి ఆలపించిన గీతం

శ్రోతలు, చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ఇక వినండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: అని వింటారు. అతిథి మల్లవరపు సూర్యతేజ ఐఎస్ గారు, స్పెషల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సాంకేతికత రోజురోజుకు మన జీవితాలను మార్చేస్తున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు వంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతూ ఉంది. గూగుల్ ఏఐ హబ్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ప్రత్యేకంగా నిలబెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ రంగంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు అందుతున్న డిజిటల్ సేవలపై విశేషాలు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సూర్యతేజ ఐఎస్ గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం సాయి.
0: సార్ కార్యక్రమంలో ముందుగా సార్ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ రంగంలో జరుగుతున్న పురోగతి ఎలా ఉందంటారు సార్?

0: మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం సాంప్రదాయ ఐటీ సేవల నుంచి డీప్ టెక్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి, అలానే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాంట్లో డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది. సో దీంట్లోనే మనకి రియల్ టైమ్ గవర్నెన్స్, స్మార్ట్ లాజిస్టిక్స్ కానీ, అగ్రిటెక్, ఇలా వివిధ విభాగాల్లో సాంకేతికతని విస్తృతంగా అమలు చేయడానికి ప్రణాళిక చేయటం జరిగింది. సో ఇలానే రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి వైజాగ్ లో ఎస్పెషల్లీ జీసీసీస్ కానీ, ఐటీ కానీ, డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వైజాగ్ ఎకనామిక్ రీజియన్ ని తీసుకోవడం జరిగింది. అలానే అమరావతి దగ్గర క్వాంటమ్ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడానికి పునాదులు వేయటం జరిగింది. దాంట్లో చాలా పురోగతి కూడా మనం సాధించడం జరుగుతుంది. ఆ రాయలసీమ ఎకనామిక్ రీజియన్ లో తిరుపతి బేస్డ్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ గా చేయటం, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ చేయటం, ఇలా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తో కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా సాంకేతికత ఆధారంగా యువతకి ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా భారీ ఎత్తున పెట్టుబడులు రావడానికి, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా స్వర్ణాంధ్రని సాధించడానికి డీప్ టెక్ ని పెద్దపీట వేయటం రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే మన రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విశేషమైన కృషి, దేశంలో ఎక్కడా జరగని కృషి జరుగుతూ ఉంది. దీని ఆధారంగానే మనకి గూగుల్ డేటా సెంటర్ రావటం గానీ, $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావటం, అలానే ఇప్పటి వరకు ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న సంస్థలు ఈ లాస్ట్ 2 ఏళ్లలో కూడా 64,000 కోట్లకు సంబంధించి 34 కంపెనీలని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత పైప్ లైన్ లో 8,00,000 కోట్ల పైన పెట్టుబడులు ప్రూవ్ చేయడం జరిగింది. వివిధ దశల్లో అవి కూడా రావటం జరుగుతుంది.
1: సార్, మనం చూస్తే కనుక ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుతో రాష్ట్రానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు అంటే ఏం చెప్తారు సార్?
0: వైజాగ్ ఎకనామిక్ రీజియన్ లో డేటా సెంటర్స్, ఐటీ, దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ గూగుల్ లాంటి ఒక గ్లోబల్ కంపెనీ వైజాగ్ ని తన బేస్ గా ఇచ్చేసుకుని మన దేశంలో అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ వైజాగ్ లో పెట్టడం జరిగింది. ఇది ఒక ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడానికి పునాదిగా ఉండటం జరుగుతుంది. ఎలా అయితే అప్పట్లో సైబర్ టవర్స్, తర్వాత సైబరాబాద్ ఇది జరిగిందో, ఇప్పుడు విశాఖపట్నము ఏఐ పట్టణంగా మారే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అలానే మనకి గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఫస్ట్ అక్కడ డేటా సెంటర్ క్యాపబిలిటీ ఉండటం, దాని బేసిస్ మీద మనకి అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ సంస్థలు గాని, ఫిన్టెక్ సంస్థలు గాని, ఏఐ బేస్డ్ సంస్థలు గాని అక్కడ ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. అలానే ఆదాయం పరంగా కూడా రాష్ట్రానికి ట్యాక్సెస్ రూపంలో దీర్ఘకాలంలో మనకి చాలా దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది. అలానే మనకి ఈ ఒక్క డేటా సెంటర్తో ఆగకుండా రీసెంట్ గా రిలయన్స్ సంస్థ కూడా 1.5 GW కెపాసిటీతో ఒక సరికొత్త డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడానికి కూడా ఆల్రెడీ మనం సిసిఐటిలో, ఎస్ఐపిసిలో, ఎస్ఐపిబిలో కూడా ఆమోదం తెలపటం జరిగింది. అలానే మనకి సిఫీ డేటా సెంటర్ రావటం, ఇలా చాలా డేటా సెంటర్స్ ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న డేటా సెంటర్స్ మన దేశంలో ఎక్కడా కూడా ఉండవు. సో ఇట్ విల్ క్రియేట్ ఏ వెరీ గుడ్ ఎకోసిస్టమ్ అండ్ ఫర్ ద ఫ్యూచర్, ఏఐ బేస్డ్ ఫ్యూచర్ కి మనకి ఈ క్యాపబిలిటీ చాలా ఇంపార్టెంట్. అలానే సీ కేబుల్స్ కూడా వస్తున్నాయి డేటా సెంటర్ తో పాటు. మీరు చూస్తే చాలా సంస్థలు అలాంగ్ విత్ గూగుల్ మనకి చాలా సంస్థలు సీ కేబుల్స్ కూడా స్టార్ట్ చేసినాయి. రీసెంట్ గా సింగపూర్ నుంచి కూడా మనకి సీ కేబుల్ వైజాగ్ సిటీకి రావడానికి మనం కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ కి కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రపోజల్స్ కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. వీటన్నిటి వల్ల మన కనెక్టివిటీ కూడా పెరుగుతుంది.
1: సార్, మనం చూస్తే కనుక మన అమరావతిలో నిర్మితమవుతున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి మన శ్రోతలకి పూర్తిగా వివరిస్తారా? అండ్ ఇది మన దేశ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందంటారు?
0: క్వాంటమ్ వ్యాలీ అనేది మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీప్ టెక్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ ని అనౌన్స్ చేయడం జరిగిందో, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తీసుకుని ఇక్కడ అమరావతిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో చొరవ తీసుకుని మనకి ఐబిఎం సంస్థని, టీసీఎస్ ని, ఎల్ఎన్టీని, వీళ్ళని ఒక కన్సార్షియంగా ఫామ్ చేసి మన దేశంలో

0: మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ కూడా అంతా ఇక్కడ 100% మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టు ఎకోసిస్టమ్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ దీంట్లో ఒక 80,000 మంది క్వాంటమ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేయడానికి కావాల్సిన వసతులు చేయడం జరుగుతుంది. 90 లక్షల చదరపు అడుగుల క్వాంటమ్ టవర్స్ అమరావతి నగరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ నిర్మాణం కూడా మొదలై నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది అయిన తర్వాత మనకి ఇక్కడ క్వాంటమ్ అనేది అంటే ఇప్పుడు మనకి క్వాంటమ్ ఎందుకు ఇది ఒక అది ఒక క్వాంటమ్ ఇస్ అ ఫ్యూచర్. మనకి ఏదైతే సెక్యూర్ కమ్యూనికేషన్స్ పరంగా గానీ వివిధ అల్గారిథమ్స్ రైటింగ్ అల్గారిథమ్స్ గురించి కానీ వీటి అన్నిటికీ కూడా క్వాంటమ్ ఒక ఫ్యూచరిస్టిక్ ఇది ఉంటుంది. దానికి మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా క్వాంటమ్ స్టార్ట్అప్స్ కూడా దేశంలో ఉన్న మంచి స్టార్ట్అప్స్ ఇన్ క్వాంటమ్స్ అన్ని కూడా ఇప్పుడు అమరావతి వైపు చూసి చాలా క్వాంటమ్ స్టార్ట్అప్స్ పని కూడా ప్రారంభించడం జరిగింది. మన క్వాంటమ్ మిషన్ భాగంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ లో ఇది చేయడం జరిగింది. దీని వల్ల మనకి దీర్ఘకాలంలో ఒక క్వాంటమ్ ఎకోసిస్టమ్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా పెట్టాం. 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా పెట్టి దీని ద్వారా క్వాంటమ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేయడానికి మన యువతకి సాంప్రదాయ ఐటీ జాబ్సే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మనకి క్వాంటమ్ ఉంది కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు మన రాష్ట్రానికి. ఆల్రెడీ మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ముందున్నాం ఈ టెక్నాలజీలో. దీని ద్వారా విస్తృత ప్రయోజనాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి.
1: సరే, మరి ఏఐ గురించి మనం మాట్లాడితే కనుక ఇక ఏఐ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు సార్?
0: ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా మనకి ఎలా అయితే శాస్త్ర సాంకేతికత రాష్ట్ర ప్రభుత్వం అందరూ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి అందుబాటులోకి రావాలి, అంటే టెక్నాలజీ అంటే ఓన్లీ రీసెర్చ్ లోనో లేకపోతే ఉద్యోగాల్లోనోనే కాకుండా రోజువారీ ప్రజలకి సదుపాయాలు ఇవ్వటంలో కానీ వాళ్ళ ఎవ్రీడే లైఫ్ లో వాళ్ళకి వసతులు కల్పించడానికి కానీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కానీ ఏఐ చాలా ఉపయోగం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీన్ని బట్టి మనకి ఆర్టీజీఎస్ వ్యవస్థ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. దీని ద్వారా కూడా మనకి ఆల్మోస్ట్ ఈ ఏఐలో యూస్ కేసు ఒక 98 యూస్ కేసెస్ ని కూడా గుర్తించడం జరిగింది. వివిధ రంగాలు అంటే వ్యవసాయం గాని ఆరోగ్యం గాని పోలీసు రెవెన్యూ విద్య ఇలా కీలక విభాగాల్లో హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క హ్యాకథాన్ కి 100ల సంఖ్యలో పార్టిసిపెంట్ రావటం వినూత్నమైన ఆలోచనతో మన రాష్ట్ర యువత ముందుకు రావటం జరుగుతుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. ఇంత కాంపిటీషన్ ఉంటుందని ఖచ్చితంగా చాలా శుభ పరిణామం. ఒక్కొక్క హ్యాకథాన్స్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని బట్టి మన ఏ యూస్ కేసెస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలానే మనం దేశంలో ముందుగా అవేర్ ప్లాట్ఫామ్ ని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అన్ని మనం విపత్తుల నిర్వహణ గురించి కానీ రియల్ టైమ్ డేటా వస్తా కూడా మంచి సదుపాయాలు ఇది చేయడం జరిగింది. అలానే దీంట్లో భాగంగా మనం ఏ బేస్డ్ సర్వీసెస్ కూడా చాలా వరకు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలాగా చేయడం జరుగుతుంది. సో దట్ ఏమన్నా ప్రెడిక్షన్స్ మనకి ముందే ప్రెడిక్షన్ బిఫోర్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో వీల్ బి ఏబుల్ టు ప్రెడిక్ట్. ప్రతిదీ కూడా ప్లానింగ్ కి చాలా యూజ్ అవుతుంది. అలానే సెక్యూర్ ప్రజలతో అనుసంధానం అవటానికి కానీ ఏమన్నా సరే దిస్ ఇస్ బీయింగ్ వెరీ మచ్ యూస్ఫుల్.
1: సార్, మనం ఇప్పుడు చూస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్. సార్, మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వం సాధించిన పురోగతి అంటే ఏం చెప్తారు? సో దీని వల్ల మనకి ఆ యొక్క పారదర్శకత కానివ్వండి లేకపోతే సేవల వేగం అనేది ఏ విధంగా మెరుగుపడింది అంటారు?
0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ని ప్లాట్ఫామ్ తీసుకురావటం జరిగింది. దీంట్లో మెటా సహకారంతో ఇది ఒక వ్యవస్థ అమలు చేసి 1,000కి పైగా సేవలు మన ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 50 లక్షల మంది ఈ ప్లాట్ఫామ్ ని వినియోగించుకున్నారు. అలానే 70 లక్షల పైగా సేవలు వీటి ద్వారా అందించడం జరిగింది. రెవెన్యూ సేవలైనా సర్టిఫికెట్స్ అయినా యూటిలిటీస్ గురించి అయినా అలానే సంక్షేమ పథకాలైనా ఫిర్యాదులైనా ఇవన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా ఎక్కడి నుంచైనా సరే ప్రభుత్వ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వం సిటిజన్ ఫోన్ నుంచే ప్రభుత్వ సేవలు అందాలన్న ఉద్దేశంతో గౌరవ ఐటీ మినిస్టర్ గారు చొరవ తీసుకు ఇవన్నీ కూడా ముందుకి నడిపించడం జరిగింది. దీని ద్వారా మనకి 24 గంటల్లోనే సమస్యలు పరిష్కారం అవటం, ఇక్కడ ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ బేస్డ్ ఉండటం, సో ఏమైనా చేంజ్ ఉన్నా సరే అది కూడా రికార్డ్ అవటం జరుగుతుంది. సెక్యూర్ రిజిస్ట్రీ ఐటీ లాగా ఇవి పనిచేస్తా ఉంది. అలానే డిజిటల్ ట్రాకింగ్ కూడా అమలు జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ ఒక ఫేస్ లెస్, పేపర్ లెస్, క్యాష్ లెస్ గవర్నెన్స్, అంటే ఇది ఇట్ విల్ నాట్ హ్యావ్ ఫేస్ లెస్, ఇట్ ఈస్ పేపర్ లెస్ అండ్ క్యాష్ లెస్. ఈ గవర్నెన్స్ ని రావడానికే

0: వాట్సాప్ గవర్నెన్స్ ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ని మరింత బాగా యూటిలైజ్ చేసుకుని మీకు ప్రభుత్వం అందించే సేవలన్నీ కూడా మీ సెల్ ఫోన్ లోనే మీరు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
1: సార్, మరి ప్రభుత్వ పాలనలో మనకి రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందంటారు? సో ప్రజలకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి ఈ యొక్క ఆర్టీజీఎస్ ద్వారా?
0: మనకి ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రభుత్వం పనితీరుని పూర్తిగా మారుస్తుంది. ఇది డేటా ఆధారిత, పారదర్శకత మరియు పౌర కేంద్రిత పాలనని సాధ్యం చేస్తుంది. ఇది ఒక కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్. ప్రభుత్వ సేవలైనా ఏమైనా సరే పౌరుల ఫిర్యాదులైనా రియల్ టైమ్ గవర్నెన్స్ లో పర్యవేక్షించడం జరుగుతుంది. దీని వలన వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన బాధ్యతాయుతమైన పాలన చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా సమన్వయం చేసుకోవడానికి కూడా ఒక సెంట్రల్ వ్యవస్థ లాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం ఏఐ గాని, డేటా అనలిటిక్స్, ఐఓటి, ఉపగ్రహ చిత్రాలు గాని, స్పేస్ అప్లికేషన్స్ ని, అలానే ఇవన్నీ అధునాతన సాంకేతిక వ్యవస్థని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి

0: అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా సమన్వయం చేసుకోవడానికి కూడా ఒక సెంట్రల్ వ్యవస్థ లాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం ఏఐ గాని, డేటా అనలిటిక్స్, ఐఓటి, ఉపగ్రహ చిత్రాలు గాని, స్పేస్ అప్లికేషన్స్ ని, అలానే ఇవన్నీ అధునాతన సాంకేతిక వ్యవస్థని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ డేటా లేక్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో ప్రభుత్వ డేటా ఏ ఉన్నా సరే, అంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర ఇంకో డేటా ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డేటా ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర లేకపోవటం, ఒక కంప్లీట్ స్ట్రక్చర్ టేబుల్స్ అన్ని దగ్గర లేకపోవటం వల్ల కూడా మనకి ఒక ఇంటిగ్రేటెడ్ డేటా ఉంటే వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మనం అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక డేటా లేక్ ని క్రియేట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దీని వల్ల కూడా మనకి వి హావ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్, కంట్రీ సిటిజన్స్ ఇన్ఫర్మేషన్, అలానే ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ ప్లాట్ఫామ్స్ ని పెట్టడం, దీంట్లో జిఐఎస్ డేటాని కూడా ఇంటిగ్రేట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ సేవలు కూడా రియల్ టైమ్ ట్రాక్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దీనివల్ల మనకి పరిష్కారాలు, అంటే సమస్యలకు పరిష్కారాలు తొందరగా రావటం, అలానే ముందస్తు హెచ్చరికలు, అంటే అవేర్ ప్లాట్ఫామ్ లో తుఫాన్లు గాని, వరదలు గాని, ఇప్పుడు ఈ వేసవకాలంలో వేడి గాలులు ఎక్కడెక్కడ వస్తాయి అనేది ప్రతి సచివాలయం దాకా కూడా చెప్పగలం. అంటే ఈ సచివాలయంలో ఈరోజు ఈ పరిధిలో ఎంత అవుతుందని, అంటే మండలం కాదు గ్రామం కూడా కాదు, ఆ సచివాలయం పరిధి వరకు కూడా మనం చేయగలిగిన వ్యవస్థ మనకు అందుబాటులో ఉంది. అలానే సులభంగా సమాచారం అందుబాటులో ఉంటాం. ఏఐ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. వేగవంతమైన సేవలు అండ్ ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, పారదర్శకమైన దానికి కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ బాగా ఉపయోగం పడుతుంది.
1: సార్, మరి ఏఐ అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఇటువంటి ఆధునిక సాంకేతిక రంగాలలో మన దేశాన్ని, ముఖ్యంగా మన రాష్ట్రాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలంటే ఏంటి సార్?
0: ఎస్పెషల్లీ మనకి ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక ముందు చూపుతో మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న కార్యక్రమాలు. దీంట్లో ఒక ఎస్పెషల్లీ ఏవైతే ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ అమరావతి కేంద్రంగా వస్తుంది, టీసీఎస్, ఐబిఎం, అలానే మన ఎల్ఎన్టి సంస్థలు కలిసి చేస్తుంది, అలానే ఎన్ఐ ఎల్ఐటితో కలిసి అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్ అండ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే యుఎన్ఐసిసి భాగస్వామ్యంతో సురక్షిత ఏఐ మరియు క్వాంటమ్ రెడీనెస్ లో గ్లోబల్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ యువతని ట్రైన్ చేయడానికి వైజర్ లాంటి సంస్థలతో కూడా టైఅప్ అయ్యి వాళ్లతో విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. 300,000 మందికి ఫెలోషిప్స్ ఇది చేయడం జరిగింది నైపుణ్యానికి సంబంధించి. అలానే 300 ఇన్నోవేషన్ సెల్స్, 380 మినీ క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1: సార్, మరి అంతర్జాతీయ కంపెనీలు అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి?
0: మన రాష్ట్రం పెట్టుబడి గమ్యస్థానం అవ్వాలన్న ఉద్దేశంతో వివిధ పాలసీస్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రంగంలో కూడా. మీరు ఉదాహరణకి ఎవరైనా పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒక క్లియర్ కట్ పాలసీ 2024-29 పాలసీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు లిఫ్ట్ పాలసీ అని ఉంది, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని ఒక పాలసీ ఉంది. ఏవైతే కంపెనీస్ $1 బిలియన్ వాల్యుయేషన్ ఉంటాయో వాటికి మనం 99 పైసాకే ల్యాండ్ ఇచ్చే పాలసీని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా యువతకి ఎక్కువ ఉద్యోగాల కల్పన చేయడానికి ఇది ఒక మంచి పాలసీని తీసుకురావడం జరిగింది. అలానే ఇప్పటిదాకా ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పక్కన పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్లోగన్ తో మనం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లటం జరిగింది. ఏవైనా ఇప్పటి వరకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ చుట్టూ తిరగటం కాకుండా గవర్నమెంట్ ప్రొయాక్టివ్ గా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్లి ఎవరైతే ఈ గ్లోబల్ కంపెనీస్ ఉంటారో మనం యువతకు ఉద్యోగాల కల్పన చేయాలన్న ఉద్దేశంతో వాళ్లని రాష్ట్రానికి తీసుకురావడానికి మంచి పాలసీస్ ని, ఒక పారదర్శకమైన పాలసీస్ ని తీసుకురావడం జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా వాళ్లకు కావాల్సిన అనుమతులు అన్ని కూడా త్వరిత గతిన రావడం జరుగుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ అయినా వాళ్లకు కావాల్సిన రెగ్యులేటర్ పర్మిషన్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ వల్ల కూడా మనకి అటు భారీ పరిశ్రమలు ఐటీ రంగంలో గానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో గానీ ఇప్పటికే చాలా రావడం జరిగింది. మనకి సిఏ పార్ట్నర్షిప్ సమిట్ లో కూడా కుదిరిన ఎంఓఈస్, ఈసారి ఎంఓఈస్ మీద ఫోకస్ కాకుండా వాటి అన్నిటి ఒప్పందం కుదిరిన ప్రతి దానికి కూడా చాలా వాటికి జియోస్ కూడా ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. వాటన్నిటి కూడా గ్రౌండ్ చేసి అదే లక్ష్యంతో అదే టార్గెట్ తో చేయటం జరుగుతుంది. అలానే దీంట్లో మనకి స్కిల్ బేస్డ్ మన యువతకి స్కిల్స్ ఉన్నాయి, అంటే ఎస్పెషల్లీ డీప్ టెక్ లో కానీ వీటిలో స్కిల్స్ ని పెంచడానికి మన నైపుణ్యం కౌశలం పోర్టల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 75% యువత మన స్టేట్ లో స్టెమ్ దాంట్లోనే

ఉన్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలు సింగిల్ విండో 2.0 ద్వారా 21 డేస్ లో 90 పైగా అనుమతులు ఇవ్వటం జరుగుతుంది.

0: అలానే ఈ ప్రోత్సాహాలు ఇన్సెంటివ్స్ కి కూడా ఎస్క్రో అకౌంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడం జరుగుతుంది. మనకు ఆంధ్రాకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అలానే ఏఐ జిసిసి కారిడార్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మనకి ఇంకా పెట్టుబడులు తద్వారా ఉపాధి కల్పించడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మరి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ యొక్క డిజిటల్ సేవలను విస్తరించడంలో టెక్నాలజీ ఏ విధంగా సహాయపడుతుంది సార్?
0: మనకి భారత్ నెట్ ద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీలకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొబైల్ ఫస్ట్ మోడల్ ద్వారా ఇప్పుడు 1000 పైగిన సేవలు అందించడం జరుగుతుంది. మనకి విలేజ్ మెర్సల్ సేవలు అందుబాటులోకి తీసు రావడానికి కూడా ఆర్టీజీఎస్ ని అనుసంధానం చేయడం జరుగుతుంది. అలానే క్యూఆర్ కోడ్ బేస్డ్ డిజిటల్ సర్టిఫికెట్స్ చేయడం జరిగింది. అలానే వాయిస్ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఏఐ ఆధారిత సేవలు ఇవన్నీ కూడా తక్కువ చదువుకున్న ప్రజలకు కూడా సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం రంగాల్లో కూడా సాంకేతిక ఉపయోగించడం ద్వారా ప్రజలకి సేవలు మరింత చేరువగా తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే మనకి 5G కవరేజ్ చూసుకున్నా సరే ప్రతి ప్రాంతంలో కూడా 5G కవరేజ్ చూడటానికి సెల్ టవర్స్ ని పెట్టడం జరిగింది. రీసెంట్ గా 700 సెల్ టవర్స్ రీసెంట్ గా సెల్ కవరేజ్ లేని ఏరియాస్ లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది.
1: సార్, మనం ఇంతవరకు సాంకేతికత అని చెప్పి మాట్లాడుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ గురించి వాళ్ళకి కన్సర్న్స్ వస్తుంటాయి సార్. సో ఈ సమయంలో ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సార్?
0: మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2017 లో ప్రవేశపెట్టడం జరిగింది. పౌరుల వ్యక్తిగత సమాచారం అయిన ఆర్థిక లావాదేవీలు అలానే ప్రభుత్వ డేటా సురక్షితంగా ఉండే లక్ష్యంతో ఈ పాలసీని మనం తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ISO 27001 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి కూడా అనుగుణంగా రూపొందించడం జరిగింది. మన రాష్ట్రంలో 24/7 పనిచేసే ఒక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి APTS ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ని రన్ చేస్తా ఉంటుంది. దీంట్లో 24 గంటలు కూడా నిరంతరం సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయటం, వచ్చిన వాటిని ఏమైనా ఉన్నా సరే బ్లాక్ చేయడానికి 24 గంటలు కూడా పర్యవేక్షించడం జరిగింది. సో ఈవెంట్స్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ మినిట్ ఆల్సో థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ని మనం రిజిస్టర్ చేస్తా అలానే పరిశీలిస్తా పౌరులు డేటా గానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో అది సెక్యూర్ గా ఇప్పటిదాకా మెయింటైన్ చేయడం జరిగింది. అందుకని రీసెంట్ గా ఎలాంటి డేటా ఇష్యూస్ లేకుండా కూడా మన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అలానే మనం ఏపీ సీసాక్ కి నేషనల్ సర్టెన్ ఎంపాండ్ ఏజెన్సీ కూడా, మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నేషనల్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి 12 ఏజెన్సీ కింద ఉంది. దీంట్లో ప్రభుత్వంలో ఉన్న వేరియస్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ అయి ఉన్నాయి. సో స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ అవ్వాల్సిన ప్రతిదానికి కూడా సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వల్నరబిలిటీ ఎక్కడైనా ఉన్నాయా అని. సో సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ చేస్తున్నాం కాబట్టి దానికి సైబర్ అటాక్ చేయడానికి చాలా వరకు ఉన్న అవకాశాలని మనం తీసుకున్నాం. కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైతే ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు క్వాంటమ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఎన్క్రిప్షన్ కూడా క్వాంటమ్ ఎన్క్రిప్షన్ చేసే దిశగా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అప్పుడు క్వాంటమ్ ఎన్క్రిప్షన్ చేసిన తర్వాత ఇప్పుడున్న దానికి మనం బ్రేక్ చేయటం కన్నా సరే క్వాంటమ్ది ఖచ్చితంగా, యాజ్ యు నో, ఇఫ్ ఎనీథింగ్ క్వాంటమ్ బ్రేక్ చేయడానికి అంటే కొన్ని 100 ఏళ్లు మామూలు ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయడానికి పట్టే టైంలో క్వాంటమ్ కెన్ బ్రేక్ మేబీ ఇన్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్ డేస్. సో అలాంటి నెక్స్ట్ ఆధారిత దానికి కూడా మనం ఆ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సైబర్ సెక్యూరిటీ ఇది జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. అలానే పౌరులు కూడా సైబర్ సెక్యూరిటీ మీద బాగా అవగాహన పెంచుకొని ఉండాలి. ఎవరైనా సైబర్ క్రైమ్ ఏమైనా జరిగితే 1930 హెల్ప్ లైన్ ఉంది. అలానే మన మిత్ర వాట్సాప్ నుంచి కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. సో దీంట్లో ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఎలాంటి లింక్స్ ని క్లిక్ చేయడం కానీ, ఇమెయిల్స్ గురించి కానీ, మెసేజెస్ కానీ, కాల్స్ కానీ, డిజిటల్ అరెస్ట్లని కానీ ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సైబర్ అవేర్నెస్ పెంచడానికి, ఫిషింగ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.
1: సార్, కార్యక్రమంలో చివరగా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ను టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు యాజ్ ఏ స్పెషల్ సెక్రటరీగా మీరేం చెప్తారు?
0: మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే గౌరవ ఐటీ మినిస్టర్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ ని ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా తయారు చేయాలి అని, ప్లస్ మనం లీప్ ఇన్ టు ద ఫ్యూచర్ చేయాలి అనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి అన్ని శాఖలు, ఐటీ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయటం జరుగుతుంది. మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు కొన్ని దశాబ్దాలు పట్టి

0: అన్నది ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో జరిగిపోతుంది. మనం కొన్ని కంపెనీలను తీసుకుంటే దాని వాల్యుయేషన్స్ కానీ ఒక నెలల్లో మారిపోతున్నాయి. ఒక పెద్ద జెయింట్స్ అయిపోతున్నారు, స్టార్టప్ గా ఉన్నది మనం జెయింట్స్ అయిపోతూ ఉన్నారు. సో ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం జీసీసీస్ ని గానీ, ఐటీ ఎకోసిస్టమ్ ని గానీ, అలానే డేటా సెంటర్స్ ని గానీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని కానీ, డ్రోన్ టెక్నాలజీస్ ని గానీ, స్టార్టప్స్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని పెట్టి హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకి స్టార్టప్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. సీడ్ ఫండింగ్ ఇవ్వటం ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ వాళ్ళని భాగస్వామ్యం చేసి అంకుర సంస్థల్ని కూడా ఏర్పాటు చేసి యువత ఉద్యోగాల కోసం వెతికే వాళ్లే కాకుండా ఉద్యోగాలు కల్పన చేసేవాళ్ళగా మారడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా 5 స్పోక్స్ పెట్టి వైజాగ్ లో గానీ, రాజమండ్రిలో గానీ, అమరావతి లో గానీ, తిరుపతిలో, అనంతపురంలో పెట్టి ఖచ్చితంగా ఆ యువతని కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాంటమ్ పరంగా అమరావతి బేస్డ్ గా మనం ఇంటూ ద ఫ్యూచర్ రెడీనెస్ ని చేయడం, క్వాంటమ్ హార్డ్వేర్ గానీ, కంప్యూటింగ్ క్యాపబిలిటీ గానీ చేయడం జరుగుతుంది. సో మన యువత ట్రెడిషనల్ గా ఉద్యోగాల వేటలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. కాబట్టి మనమే జస్ట్ దేశానికే కాదు ప్రపంచానికే ఒక మంచి హబ్ గా ఎలా అయితే సిలికాన్ వ్యాలీ ఉందో, మనం ఈ డీప్ టెక్నాలజీస్ ఆధారంగా చేసుకుని మన యువత నైపుణ్యాలను పెంచుకొని ఇక్కడ తలసరి ఆదాయం మనకి స్వర్ణాంధ్ర 2047 ఏదైతే ఉందో 55 లక్షలకి పెరగాలి అంటే ఖచ్చితంగా మన టెక్నాలజీ బేస్డ్ ముందుకెళ్తేనే అవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కూడా చాలా త్వరితగతినే వస్తుంది. దీనికి తార్కాణంగానే మనకి వచ్చిన గుడ్ హై ఇన్వెస్ట్మెంట్స్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని, డేటా సెంటర్స్ లో కానీ కూడా ఇవన్నీ రావడానికి ఒక మంచి ట్రాన్స్పరెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైన ఇవన్నీ ఇప్పుడు ఉన్న మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే దిశగా మనం ఈ టెక్నాలజీని వాడుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామి, ఎస్పెషల్లీ యువత వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని ఫ్యూచర్ రెడీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబంలో కూడా ఒక ఆనందదాయకమైన సమాజాన్ని ఉంటుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశగానే అడుగులు వేయటం జరుగుతుంది.
1: సరే, నాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ రోజు జాతీయ సాంకేతిక దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ శ్రీ మలవరపు సూర్యతేజ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా మవ్వ మండలం కాజ గ్రామం నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట కింగ్ చిత్రానికి సాగర్ దివ్య పాడిన పాట. రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రాబోయే తిథి కార్యక్రమంలో తరువాత విశాఖపట్నం శ్రోత ఎం ప్రతాప్ కోరిక మేరకు సుందరకాండ చిత్రానికి చిత్ర పాడిన పాట.

ఎగిరే పావురమ్మ చిత్రానికి సునీత పాడిన పాట. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుంచి కేదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట స్వయంవరం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. రచన భువన చంద్ర, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కంకిపాడు నుండి సుబ్రహ్మణ్యం, వెంకటేష్, శ్యామల, కామాక్షి, అహ్మద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అనుబంధం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎం రమేష్ పాడిన పాట వినబోతున్నారు. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: పోదురా. కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

గంగోత్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాళవిక పాడిన పాట వినబోతున్నారు. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా. వీరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా సత్తుపల్లి శ్రోతలు మల్లిక్ లలిత కోరిక మేరకు ప్రాణం చిత్రానికి సోనూ నిగమ్ మహాలక్ష్మి పాడిన పాట వినబోతున్నారు. రచన సాయి శ్రీహర్ష, సంగీతం కమలాకర్.

0: రాబోయే తిది శ్రోత
1: 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను వారి అంకిత భావాన్ని దేశం ఈరోజు సగర్వంగా గుర్తు చేసుకుంటుందని సామాజిక మాధ్యమంలో ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీ విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయలతో పునరుద్ధరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ రోజు నుంచి జూన్ 12వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 15వ తేదీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్టార్ జనరల్ పాదసారథి ఉత్తర్వులు జారీ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 961 పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 94.96 రూపాయల వద్ద కొనసాగుతోంది. క్రికెట్ ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నైలో జరిగిన మరో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నియంత్రణ సంస్థ తెలిపింది. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో

0: अखिल भारतीय एफएम 101.3।
1: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:04:40. అండ్ ఈ రోజు మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో అంటే 11 to 12 మధ్యలో సినిమా కబుర్లలో చాలా సినీ విశేషాలు మాట్లాడుకుందాం.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని సోమనాథ్లో గల ప్రభాస్ పటాన్లో సోమనాథ ఆలయ పునర్నిర్మాణం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే సోమనాథ్ అమృత పర్వం సందర్భంగా జరిగే బహిరంగ ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయతు కేదారం ఘుష్మేశం చ శివాలయ ఏతాని జ్యోతిర్లింగాని సాయ ప్రాత పఠేన్నర సప్త జన్మ కృతం పాపం సునం వినశ్యతి. Namaskar and welcome to this very special broadcast to commemorate the 75th anniversary of the restoration of the most important Jyotirling temple at Somnath. The Honorable Prime Minister will be participating at the Somnath Amrit Mahotsav 2026, and Somnath is the amalgam of our ancient heritage, our culture and our deep faith. As we mentioned that Somnath is among the

విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంత.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

0: सोमनाथ अमृत महोत्सव का सजीव विवरण सुन रहे थे। विवरण दे रहे थे नीलम मलकानिया और कौशिक राय। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్లో సోమనాథ్ అమృత పర్వ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:17:45. మనమున్నాం ధీరాలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉమెన్ సైంటిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలిజబెత్ బ్లాక్వెల్ అనమాట, అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్య రంగంలో విశేషమైన కృషి చేశారు ఆవిడ. అండ్ అంతేకాదు, ఒక యాక్సిడెంట్లో తన కంటి చూపు కోల్పోయి సర్జన్ కావాలనే తన కళను కూడా వదులుకున్నారనమాట. దానివల్ల కానీ కళను మాత్రమే వదులుకున్నారు, ఆశయాన్ని కాదు. తన తర్వాత ఏం చేశారంటే ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఎంతో మంది బాలికలు డాక్టర్స్గా మారడానికి చాలా చాలా కృషి చేశారు. అది సంగతి, ఇలాంటి ఇన్స్పైరింగ్ సైంటిస్ట్, ఐ మీన్ ఇటువంటి ఇన్స్పైరింగ్ సైంటిస్ట్, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి మన హిస్టరీలో. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఎగ్జాక్ట్గా 1:20 మళ్ళీ కలుద్దాం. 1:30 ధీరాలు, మరింత మంది గురించి తెలుసుకుందాం, సైంటిస్ట్ గురించి, ఉమెన్ సైంటిస్ట్ గురించి ధీరాలు. వింటూ స్టెడ్యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాంలే.
3: ఏంటే వాయిస్లో

0: జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక క్రతువులో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్దితో పాటు సాంస్కృతిక పరిరక్షణ అవసరమని తెలిపారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 75 साल पहले आज के ही दिन सोमनाथ मंदिर की पुनर्स्थापना ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था.
0: ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్టానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులపై చర్చించారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రవాస ఆంధ్రులు రాష్టానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి అక్కడి తెలుగువారు స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఆర్ఎల్తో సమావేశమైన మంత్రి రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, రాష్టానికి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు. తెలుగువారు పనిచేస్తున్న సంస్థల్లో రాష్టంలోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్దిపై ప్రస్తావించాలని కోరారు. రాష్టానికి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రానుండడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్టానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్దరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే పుష్కరాల నాటికి ఆలయాలను సిద్దం చేస్తామని మంత్రి తెలియజేస్తూ
2: ఈరోజు పుష్కరాలు నిర్మాణం చేయడం

0: దానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51.79 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రజలకు అంకితం చేయాలి. వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే 956 ఆలయాలకి పాలక వర్గాలను పూర్తి చేశాం. మరొక 463 ఆలయాలకి వివిధ స్థాయిల్లో పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది.
1: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, శౌచాలయాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఓపీ సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని అడవిపాలెం, కాజా వెస్ట్, కొంతేరు, చించినాడ, కలగంపూడి, నవరసపురం, ఏనుగువానిలంక, బాడవ గ్రామాల్లో 5.62 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి రహదారిని కచ్చా రహదారిగా అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని శాప్ చైర్మన్ ఏ రవినాయుడితో కలిసి ఈరోజు సందర్శించారు. ఈ సందర్బంగా క్రీడా సదుపాయాలపై శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, ప్రతిరోజు వ్యాయామం చేసేవారు మరింత ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. కర్నూలులోని క్రీడా వసతి గృహాన్ని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఈరోజుతో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సంకల్పంతో పునర్నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగం భారత సాంస్కృతిక పునర్జీవనానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. 1951లో ప్రారంభమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో కలశయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. గంగాధర మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వద్ద ప్రత్యేక వేదికపై భజనలు, భక్తి గేయాలు, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు మని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు 2 విడతలుగా రేపటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీఈఏపీ సెట్కు ఈ ఏడాది మొత్తం 355,011 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో తొలి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను విజయవాడలో ఆయన ఈరోజు సత్కరించారు. అలాగే 40

0: మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: एक साथी ने लिखा है कि बंधन एक ऐसा शब्द है जिसके अर्थ की गहराई मानवीय भावनाओं, सामाजिक मर्यादाओं और आध्यात्मिक चेतना तक फैली हुई है. साधारण शब्दों में कहें तो बंधन का अर्थ जुड़ाव या बंधना, लेकिन ये जुड़ाव सकारात्मक भी हो सकता है और नकारात्मक भी. बंधन स्वयं में बुरा नहीं है, ये इस पर निर्भर करता है कि हम किससे और कैसे बंधे हैं. प्रेम का बंधन हृदय को विस्तार देता है, जबकि स्वार्थ का बंधन व्यक्ति को संकुचित कर देता है. एक साथी ने लिखा है, आपने बंधन का पूछा, तो बंधन अगर प्यार, विश्वास और अपनेपन के हैं तो बहुत अच्छे लगते हैं. ऐसे बंधन में हर कोई बंधना चाहेगा और बांधना भी चाहेगा, लेकिन बंधन अगर जबरदस्ती थोपे गए हो, जिम डर हो, एक अनिच्छ हो, वो बंधन किसी को भी अच्छा नहीं लगता. कभी कभी सामाजिक बंधन ऐसे होते हैं, इतने कठोर, जिनको निभाना बहुत मुश्किल होता है. तो ऐसा मन करता है कि ऐसे बंधों को, अरे बाप रे, इन्होंने लिखा है ऐसे बंधों के, नहीं देखिए अहिंसा की बातें हम नहीं करेंगे. तो जहां आप मतलब महसूस नहीं कर रहे हैं, अच्छा नहीं लग रहा है, जहां आप बंधन में नेगेटिव यानी कि नकारात्मकता महसूस कर रहे हैं, वहां से कोशिश कीजिए कि जितना जल्दी हो सके आप दूरी बना सकें, क्योंकि ऐसे बंधन हमेशा तकलीफ ही देते हैं. लेकिन जैसा कि आप सभी ने कहा कि बंधन प्रेम का हो तो अच्छा लगता है. चलिए अगला गीत आपको सुनवाते हैं. चोरी चोरी फिल्म से लता मंगेशकर और साथियों की आवाज़ें, हसरत जयपुरी के बोल हैं, शंकर जयकिशन का संगीत. तो बिल्कुल सही पहचाना आप लोगों ने, ये शब्द पंछी.

0: उन्होंने मंदिर के पुनर्निर्माण के 75 वर्ष पूरे होने पर महापूजा की। पश्चिम बंगाल के मुख्यमंत्री शुभेंदु अधिकारी ने सीमा पर बाड़ लगाने के लिए बीएसएफ को भूमि हस्तांतरित करने की घोषणा की। राज्य में आयुष्मान भारत स्वास्थ्य योजना का भी शुभारंभ। केंद्र ने विकसित भारत जी रामजी अधिनियम के 1 जुलाई से क्रियान्वयन की अधिसूचना जारी की। एसबीआई के शोध के अनुसार वैश्विक चुनौतियों के बावजूद देश की अर्थव्यवस्था मजबूत बनी हुई है। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3।
2: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు మీరు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31:05. సో మన ఫేవరెట్ ప్రోగ్రామ్స్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను లేట్ చేయకుండా. చాలా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి బట్ అవన్నీ కూడా చదువుతాను క్వశ్చన్ తర్వాత. ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. లక్ష నక్షత్రాలైనా ఇది కాలేవని సామెత ఏంటది? తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సామెత అనమాట, లక్ష నక్షత్రాలైనా ఇవి ఇది కాలేవని సామెత. సో లక్ష నక్షత్రాలైనా సరే ఇది మాత్రం కాలేవంట, అన్ని నక్షత్రాలు కూడా ఏంటది? తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్యూ.

ఫ్లవర్స్ మూవీ నుండి లవ్లీ సాంగ్ విన్నారు. అండ్ మనం సందడి సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, లక్ష నక్షత్రాలైన ఇది కాలేవని సామెత, ఏది కాలేవు లక్ష నక్షత్రాలు? తెలిస్తే 08662438148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మంగళగిరి నుంచి పంపించారు, సాయినగర్ నుండి తిరువీధుల బాబు మిత్ర బృందం. సో శుభ మధ్యాహ్నం మీకు కూడా, ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుభ మధ్యాహ్నం అని అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి పంపించారు, శుభ మధ్యాహ్నం మీకు కూడా. అండ్ హాయ్ హలో నమస్తే హాట్ గుడ్ మార్నింగ్ అంట, ఎలా ఉన్నారు అంటూ సుధా కొత్తగూడెం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శుభ మధ్యాహ్నం అని అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్రాల గ్రామం నుంచి తమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శుభ మధ్యాహ్నం మీకు కూడా. అండ్ మనహర్ బ్రో పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే నమస్తే శుభ మధ్యాహ్నం అని అంటూ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి, రాంగ్ ఆన్సర్ కదా. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి పంపించారు బాలాజీ ఉషారాణి లిఖిత్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ మండూర్ నుంచి కాదు, మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలిగాలిని వెంకటగిరి నుంచి పంపించారు, స్వాగతం మీకు కూడా సందడేస్ అందరికీ బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, కాదు ఇది కాదు ఆన్సర్ అయితే. అండ్ హాయ్ క్రిష్ గారు లక్ష నక్షత్రాలైనా అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మీ ప్రశ్నకు సమాధానం పంపిన వారు అని అంటూ సూర్యకుమారి కాదు సూర్యరమ హైదరాబాద్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్, మీరు రైట్ పంపించారని మీరే పంపించారనమాట, బట్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఫణిసత్యశ్రీ తనాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అజయ్ కృష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ లక్ష నక్షత్రాలైనా అంటూ శ్రీధర్ రావు శాంతి పంపించారు, ఆదిలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అంకయ్య జీ బండారుపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, మహంకాళి రాజేశ్వరి గారు, బట్ ఆన్సర్ ఏది. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి పంపించారు కాజా జిల్లా నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ కేదర వీరేష్ రాజోల్ మండలం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. సో 2:38:32 స్టూడియోలో టైం. మనం సందడి సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, లక్ష నక్షత్రాలైనా ఇది కాలేవని సామెత అని చెప్పి క్వశ్చన్ అడిగాను, ఏది కాలేవు? చందమామ అనమాట. సో చంద్రుడు కాలేవని సామెత, లక్ష నక్షత్రాలైనా చంద్రుడికి సాటే చెప్పండి, కాదు చంద్రుడు చంద్రుడే, నక్షత్రాలు నక్షత్రాలే. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ అని అంట బి రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేశాను కాబట్టి. పెన్ పేపర్ రెడీ చేసుకున్నారు కదా, మన పెన్ పేపర్ క్వశ్చన్స్ ఎప్పుడూ ఉంటాయి కాబట్టి టైం ఇస్తాను ఒక 5 సెకండ్స్, ఈలోపు రెడీ చేసుకోండి.

రెడీ కదా? సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 1, 2, 5 కలిపితే మంచం, అండ్ 1, 2, 6 కలిపితే తేనెటీగ, అండ్ 3, 2, 6, 5 కలిపితే విత్తనం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 1, 2, 6 కలిపితే తేనెటీగ, 1, 2, 5 కలిపితే మంచం, అండ్ 3, 2, 6, 5 కలిపితే విత్తనం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-24-888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 2:43:55 మనం ఉన్నాం సందడి సందడి. 6 అక్షరాల ఇంగ్లీష్ పదం అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చూద్దాం మరి అందరూ డీకోడ్ చేశారో లేదో. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ హాయ్ అంటూ పంపించారు. అంకయ్య జీ బండర్పల్లి నుంచి పంపించారు హాయ్, బట్ ఆన్సర్ ఇది. అండ్ కేదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అని అంటూ జేరుపతి

पूछेगा एंड फैमिली मेंबर्स. सो थैंक यू सो मच एंड राइट आंसर प्रीवियस क्वेश्चन की. एंड विजयवाड़ विविध भारती केंद्रानికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ జనిదిన్ స్నేహ బాణి జనిదిన్ నమస్కారం, బట్ ఆన్సర్ లేదు. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి పంపించారు దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అలాగే దీకొండ ప్రసాద్ నాగూర్భాయ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ క్రిష్ గారు అని అంటూ బొడ్డు ఓంకార్ గౌరీ కుటుంబ సభ్యులు పంపించారు రామనగర్ వేటపాలెం నుంచి. సో గుడ్ ఈవినింగ్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ భాస్కర్ పెడన నుంచి ఇంకా టైపింగ్ అనమాట, చూద్దాం మరి. సో 2:45:35 స్టూడియోలో టైం. నేను అడిగిన క్వశ్చన్ 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. దాని ఆన్సర్ బిసైడ్ అనమాట, BESIDE బిసైడ్ రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు జానకంపేట నుంచి రైట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

సో మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ గా కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా వచ్చింది, ఏంటి ఆ సినిమా తెలిస్తే 08662438114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ పాలెం పోలయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి బిసైడ్ అంటూ. సో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండ్ హీరో కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది, ఏంటా సినిమా తెలిస్తే 08662438114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ.

0: గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:49:47 మనము నమ్మ సందడే సందడిలో. సో థర్డ్ క్వశ్చన్ అడిగాను, ఏంటి ఆ క్వశ్చన్ అంటే పూరి జగన్నాథ్ గారు ఐ మీన్ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ అలాగే బిసైడ్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీదిన్, స్నేహబాణి జనీదిన్ రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చువాలి నుంచి, అండ్ బొడ్డు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. రామనగర్ నుంచి వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జాన్కంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ పాలం పోలే గారు వాళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి, అండ్ కానూరు నుంచి తాతారావు గారు, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ హాయ్ అంటూ జగ్గైపేట నుంచి నాగా, హాయ్ మీకు కూడా, అండ్ పార్థసారథి గారు సిద్దిపేట మండలం నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ వీళ్ళందరూ కూడా, అండ్ గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎవరు పంపించారు, విశ్వనాథాచారి చిక్కబల్లపూర్ కర్ణాటక నుంచి, మూవీ నేమ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ భోజనం అయ్యిందా, నిజంగా ఈరోజు భోజనం అవ్వలేదు, సో మీరేమైనా స్పెషల్స్ పంపిస్తే బాగుండేది అందరూ కలిపి. అండ్ అబ్దుల్ కలాం, ఆషికి, ఇలాహి, ఫాతిమా వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మహంకళి రాజేశ్వరి సాత్విక్ పొదిల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వెంకటేష్ కర్నూలు నుంచి, అండ్ హాయ్ ఆర్జే కిషోర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు, చండీగా వరలక్ష్మి వాసు వీళ్ళందరూ గంటలమ్మ పాలెం నుంచి పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నేను చాలా బాగున్నాను, అండ్ రైట్ ఆన్సర్ కూడా, అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్, అండ్ అంకయ్య శ్రీను వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భద్రేశ్వరి చారి మేడ్చల్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ మొండ్రాయి గ్రామం నుంచి అనుమల్ మోహన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మంచం ఇస్ కాట్ అంట, ద ప్రీవియస్ ఆన్సర్ బెడ్ ఇస్ నాట్ మంచం, ఇట్స్ పరుపు, మంచం ఇస్ కాట్. ఓకే, నేను ఇచ్చిన క్లూస్లో, ఐ మీన్ ప్రీవియస్ క్వశ్చన్కి క్లూస్లో అనుకుంటా, ఎనీవే అర్థం అవ్వాలని ఇచ్చాను, మరీ అంత డీటెయిల్డ్గా ఇవ్వాలి అని అంటే ఇంకా చాలామంది ఆన్సర్స్ కూడా చేయరన్నమాట, అది సంగతి. అండ్ నెక్స్ట్ మూవీ షబానా, పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించారు, వనపర్తి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కొలిపర్తి నుంచి మౌలాలి రైట్ ఆన్సర్, అలాగే ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ డీకొండ ప్రసాద్ నాగులు రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు హాయ్ అంటూ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు రైట్ ఆన్సర్, హాయ్ మీకు కూడా, అండ్ రాజల్ నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, అండ్ దిస్ ఈజ్ మీ పేరు, ఓకే నాకైతే అర్థం అవ్వలేదు, క్లియర్గా పంపించండి, అదే మీ పేరు అయితే మళ్ళీ ఈసారి చదువుతాను. సో ఇజమ్ అంటూ రైట్ ఆన్సర్. టూ ఫిఫ్టీ 44 సెకండ్స్ స్టూడియోలో టైం, అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, దానికన్నా ముందు ఆన్సర్ చెప్పాలి కదా, ఇజమ్ రైట్ ఆన్సర్ అనమాట, పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ ఇజమ్, అదే రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను, సాంగ్ ఏ సినిమాలో చెప్పండి, ఇది కూడా చాలా సింపుల్ అని అనుకుంటున్నాను, చూద్దాం మరి ఎంతమంది చెప్తారు.

ఇంతకన్నా ఎక్కువ ప్లే చేస్తే ఈజీగా చెప్పేస్తారు కాబట్టి ఇక్కడతో ఆపేశాను. సో ఈ సాంగ్ ఏజ్ ఇన్ వాళ్ళతో గెస్ చేసి క్లియర్ గా నాకైతే టైప్ చేసి పంపిస్తూ ఉండండి. 08662438 14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టూడియో

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ అబద్ధం నుంచి ప్లే చేసిన వాడి సాంగ్ ని కంపోజ్ చేసింది విద్యాసాగర్. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, యాక్చువల్ గా ఒక సాంగ్ ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం ఎంతమంది చెప్తారో. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్, అలాగే హాయ్ అన్న అంటూ అంజలి ఫ్రమ్ కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు రాంగ్, అసలు ఆన్సరే పంపించలేదు, అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ రాఘవేంద్ర కర్నూలు నుంచి పంపించారు ఐ డోంట్ నో, నేను చెప్తాను ఆన్సర్ అయితే, అండ్ హాయ్ ఆర్జే కిషోర్ గారు అని అంటూ చంద్రికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం నుంచి మచిలీపట్నం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్, అండ్ మై ఆన్సర్ ఈజ్ అని అంటూ మై నేమ్ ఈజ్ దరిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ బాగున్నారు సార్ జస్ట్ ట్యూన్ రేడియో అండి అని అంటూ వెల్కమ్ టు సండే సండే అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అరుణకృష్ణ అమ్ములు వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు, అండ్ నాగా జగ్గైపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ మూవీ నేమ్ అని అంటూ షబానా ఫ్రమ్ ఊరు పేరు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశకి పెర్వెస్ పంపించారు ఆన్సర్ లేదు, అలాగే నమస్తే ఆర్జే కృషి ఆ సాంగ్ అని అంటూ సికింద్రాబాద్ మెట్టగూడ నుంచి బాలాజీ ఉషారాణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే మహంకాళి రాజేశ్వరి గారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్, సాంగ్ సూపర్ మీ అండ్ సుధా కొత్తగూడెం నుంచి చెప్తాను తర్వాత ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది, అండ్ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఇంకా ఆన్సర్స్ ఉన్నాయి.

ఆన్సర్స్ అన్ని చెప్పే ముందు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత. సో ఏం లేనివాడో అధిక సంపన్నుడు తెలిస్తే 0866 24 3814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత. ఏం లేనివాడో తెలిస్తే 0866 24 3814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం సండే సందర్లో.

0: పవిత్ర చిహ్నమని కొనియాడారు. ఎన్నిసార్లు దాడులు ఎదురైనప్పటికీ సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ ఉద్భవించిందని, ఇది భారతదేశ అజేయమైన శక్తిని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు.
1: వినాశ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై. మే యహా దేఖ్ రహా హూ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై. మే యహా దేఖ్ రహా హూ హజారో వర్షో కీ ఆధ్యాత్మిక చేతనా కో జిస్నే మానవ మాత్ర కే కళ్యాణ కీ సీఖ్ సముచే విశ్వ కో దీ హై. మే యహా దేఖ్ రహా హూ భారత్ కే ఉస్ అవినాశీ స్వరూప్ కో జిసే సదియో కే కుత్సిత్ ప్రయాస్ భీ న మిటా సకే న హరా సకే.
0: అంతకుముందు భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షోలో సూర్యకిరణ్ ఏరోబోటిక్స్ టీమ్ సోమనాథ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించింది. హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పుష్పాలు కురిపించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ ఉత్సవం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవం భారతదేశ నిరంతర శక్తికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సోమనాథ ఆలయాన్ని భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, విశ్వాసానికి శక్తివంతమైన చిహ్నంగా ఆయన అభివర్ణించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రజా రవాణా వాడటం, కార్ పూలింగ్ ద్వారా దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడాన్ని పునఃపరిశీలించడం, ఒక సంవత్సరం పాటు మితిమీరిన బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా విదేశీ ఖర్చులను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోం విధానాలను మళ్లీ ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

0: వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వయం సమృద్ది, సేంద్రీయ వ్యవసాయం అత్యవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: ఏక్ జమానా థా జబ్ సంకట్ ఆతా థా తో లోక్ దేశ్ హిత్ మే సోనా దాన్ దే దేతే థే. ఆజ్ దాన్ కీ జరూరత్ నహీ హై, లేకిన్ దేశ్ హిత్ మే హమ్కు యే తయ్ కర్నా పడేగా కి సాల్ భర్ తక్ ఘర్ మే కోయ్ భీ ఫంక్షన్ హో, కోయ్ భీ కార్యక్రమ హో, హమ్ సోనే కే గహనే నహీ ఖరీదేంగే, సోనా నహీ ఖరీదేంగే. విదేశీ ముద్రా బచానే కే లియే హమారీ దేశభక్తి హమే చునౌతీ దే రహీ హై, ఔర్ హమే ఇస్ చునౌతీ కో స్వీకార్ కర్తే హుయే విదేశీ ముద్రా కో బచానా హోగా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 1998లో సరిగ్గా ఇదే రోజున భారత్ తన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఉపరాష్టపతి అన్నారు. మన ప్రజల ప్రతిభ, అంకితభావంతో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో దేశం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం కావడానికి కారకులైన శాస్త్రవేత్తల కృషిని, అంకితభావాన్ని భారత్ గర్వంగా స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోఖ్రాన్ నుండి అంతరిక్ష రంగం, డిజిటల్ ఆవిష్కరణలు, రక్షణ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతల్లో సాధించిన పురోగతి వరకు భారతదేశ ప్రయాణం జ్ఞానం, స్వయం సమృద్ది శక్తిని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాల ద్వారా వినూత్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం భారతదేశ వృద్ధిని ముందుకు నడిపిస్తోందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, విజ్ఞానం, సమాజం, పరిశ్రమల మధ్య ఉన్న సమన్వయం పట్ల దేశానికున్న నిబద్దతను చాటి చెబుతుందని శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యుల చేత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ది చెందుతుందని అంచనా వేసింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ది దాదాపు 7.2% ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

0: ఇచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్బంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: తెలుగులో వార్తలు విన్నారు హైదరాబాద్ నుండి. స్టూడియోలో సమయం 3:10:12 అండ్ మనమున్నాం సందడే సందడిలో. ఇందాక 2 questions అడిగాను. యాక్చువల్ గా ఒక సాంగ్ ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత, ఏది లేనివాడు అని చెప్పి చూద్దాం. చాలా మంది చాలా ఎస్ఎంఎస్లు వచ్చినాయి ఈ గ్యాప్ లో. ఎవరెవరు ఏం పంపించారు, లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు, అనంతపూర్ డిస్టిక్ నుంచి. ప్రీవియస్ క్వశ్చన్ కి యాక్చువల్ గా మూవీ పేరు కూడా చెప్తాను. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి. అలాగే కేదర్ విదేశ్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ బొడ్డు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రామానగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆషికి, ఇలాహి, పర్వేజ్, నఫీజా వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్. కాదు, రాంగ్ ఆన్సర్, కోపం కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఆత్రియ పేరు చాలా బాగుంది డిఫరెంట్ గా. అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు రైట్ ఆన్సర్. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుందరి పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే శుభమధ్యాహ్నమా, ఓకే ఓకే, జయంతి అల్వాల్ నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ కదా. అండ్ విశ్వదాభిరామ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్స్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమాంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బందర్ నుంచి అరుణ, కృష్ణ, అమ్ములు వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే మహంకాళి, రాజేశ్వరి, సాత్విక్ పొదిలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ చిత్రేలా గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఆషిక్ పర్వాస్ వీళ్ళందరూ పంపించారు. అలాగే భద్రేశ్వరిచారి ఫ్రమ్ అయ్యప్ప నగర్ మేడ్చల్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ రోగాలు లేనివాడు అని అంటూ తిరుపతి నుంచి ప్రమీల, బట్ రాంగ్ ఆన్సర్ కదా. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇంకోటి ఉంది, నేను చెప్తాను. అలాగే అయ్యప్ప నగర్ నుంచి పంపించారు మేడ్చల్ జిల్లా సంధ్య రైట్ ఆన్సర్. 3:12:35 స్టూడియోలో టైం. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఇది 5th question అనుకుంటా, ఐ థింక్. ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని చెప్పి, బట్ దీనికన్నా ముందు ఒక సాంగ్ ప్లే చేశాను. ఆ సాంగ్ ఏ సినిమాలోది అని అంటే నేను శైలజ అనమాట. సో నేను శైలజ మూవీలో నుంచి ఆ సాంగ్, అది ఆ సాంగ్ చాలా మంది గెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది లేనివాడే అధిక సంపన్నుడు, ఎవరో తెలిస్తే. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను, బట్ దానికన్నా ముందు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 0866248814 ఈ నంబర్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. నేను శైలజ మూవీలో నుంచి అదే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటారు. వింటూ స్టేడియం

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:17:40 అని మనం సందర్లో ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత అని చెప్పాను. చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్స్, చూద్దాం రైట్ రాంగ్. కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ ఆదిలాబాద్ నుంచి పంపించారు. పూర్ణచంద్రరావు గారు శైలజ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ క్రిజీ అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి, ఆశ కాదు కదా సుధా. అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా కాళ శ్రీనివాసరావు గారు కొదాడ నుంచి. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి పంపించారు రొంపిచర్ల నుంచి. రాంగా? ఓకే ఓకే ఓకే. ఫస్ట్ టూ క్వశ్చన్ టూ ఆన్సర్స్ ఇచ్చారు, ఒకటి రైటే. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు. అండ్ మనహర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మణ్ కాదు లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మిస్టర్ కిషోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఒక్క ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఎవరు పేరు పేరు పేరు జయంతి ఆల్వాల్ పంపించారు. అండ్ అలాగే టూ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ మహమ్మద్ ఇనాయతుల్లా భవన్పేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ అలాగే లిఖిత్ రోహిత్ బాలాజీ ఉషారాణి ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ రైట్ ఆన్సర్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకుబాష నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ నా నాలుగో ఆన్సర్ నేను శైలజ మీరు చదవలేదు స్పీడ్ మీద మర్చిపోయానంట, నా స్పీడ్కి బ్రేక్ లేయాలంట. పాదం పోలే గారు బ్రేక్ లేస్తూ కూర్చుంటే నెమ్మదిగా దాన్ని ఏమంటారు టోటైస్ అనమాట, సో తాబేల్లో ఉంటుందన్నమాట. అలా ఎప్పటికీ నా వల్ల కాదు. అండ్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు ఎవరు బెళగల్ సి బెళగల్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ జగ్గేపేట నుంచి పంపించారు నాగా ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి సంతోష స్పందన వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు హాయ్ కిషోర్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్స్ పూర్తయ్యాక ఇంకొక క్వశ్చన్ అడగాలంట, సో క్లియర్గా ఉంటుంది నేను ఎప్పుడు అదే ఫాలో అవుతాను. బట్ ఈ రోజు ఏంటంటే చాలా ఎక్కువ ఎస్ఎంఎస్లు వచ్చినాయి అండ్ కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకోవాలి ఒక్కొక్కసారి మరి అది తప్పదు. అండ్ 3:10 కరెక్ట్ జవాబు పంపించాను, మా పేర్లు చదవలేదంట. సో ఎవ్వరూ కంగారు పడొద్దు, ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు.

నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను డెఫినెట్ గా. మీరు ఈలోపు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా ఎస్ఎంఎస్లు వచ్చినాయి, మధ్యలో నేను ఏం చెప్పానంటే క్వశ్చన్ రిపీట్ చేసి మళ్ళీ చదువుతానని చెప్పాను, అంతేగాని నేను చదవకుండా ఏ ఎస్ఎంఎస్ ఉండను. సో అది మీరు గమనించాలి అందరూ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చదివే లోపే మీరు టైప్ చేసి పంపించారనుకోండి, మీ మెసేజ్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సపోజ్ మీరు 3 గంటలకు ఒక ఎస్ఎంఎస్ పెట్టారు, ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను, 3 గంటలకు పెట్టారు, నా ఎస్ఎంఎస్ చదవలేదు చదవలేదు అని చెప్పి వెంటనే 3:15కు ఎప్పుడో పెట్టారనుకోండి, ఈలోపు మీ మెసేజ్ నేను చదవలేదు అనుకోండి, అంటే ఇన్ కేస్ ఆఫ్ 15 మినిట్స్లో చదవకపోతే మళ్ళీ మీ మెసేజ్, ఇప్పుడు టైం ఎంత, సపోజ్ 3:30 3:40 అయిపోయింది అనుకోండి, 3:40లోకి వెళ్ళిపోతుంది మెసేజ్, నేను ఆర్డర్లో వస్తాను. అందరూ ఏ ఆర్డర్ అయితే పంపించారో, అంటే ఏ టైంలో అయితే పంపించారో ఆ టైం ప్రకారమే నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను అనమాట. కాబట్టి చదవలేదని చెప్పి మళ్ళీ పెట్టొద్దు, ఎస్పెషల్లీ నేనున్నప్పుడు, ఎందుకంటే నేను ప్రతి ఎస్ఎంఎస్ డెఫినెట్గా చదువుతాను. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మెసేజ్ చదవ ఐ మీన్ మెసేజ్ సెండ్ చేయడం మర్చిపోయా, నా పేరు రాలేదు ఏంటని చూస్తున్నారంట మీరైతే. సో ఇప్పుడు చూసి చదివినందుకు సో మెనీ థ్యాంక్స్ అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిహెచ్ వేణు జయంపూర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అని అంటూ ఆసియా, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ వీరు ఫ్రమ్ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. సో 3:21:26 స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను. నేను అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను, ప్రతి క్వశ్చన్కి వచ్చిన ఎస్ఎంఎస్లు అన్ని చదివిన తర్వాతే సెకండ్ క్వశ్చన్ కడతాను వెళ్తాను. సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఫాలో అవ్వాలి కాబట్టి తప్పదనమాట. అంతేగాని నా ఎస్ఎంఎస్ చదవలేదు, నీ మీ ఎస్ఎంఎస్ చదివారు అట్లా ఏం ఉండదు నా దగ్గర, నా దగ్గరే కదా, ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి ఎవరూ డిసప్పాయింట్ అవ్వదు, ఎవ్రీ ఎస్ఎంఎస్ డెఫినెట్గా చదువుతాను నేను. ఇన్ కేస్ ఎప్పుడైనా మర్చిపోతే ఐఎమ్ సో సారీ. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. మొత్తానికి ఇది లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత అని చెప్పాను, అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అని సామెత. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్రెడి. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇది కూడా ఈ రోజు అన్ని కూడా 6 అక్షరాలే, 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 4, 6 కలిపితే పెంపుడు జంతువు, అండ్ 3, 2, 6 కలిపితే ఎలుక, అండ్ 3, 4, 5, 6 కలిపితే చాలా ఈజీ క్లూ ఇది, అద్దే అని అర్థం వస్తుంది. ఏంటది ఆన్సర్ తెలిస్తే 0866243884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 1, 4, 6 కలిపితే పెంపుడు జంతువు, 3, 2, 6 కలిపితే ఎలుక, 3, 4, 5, 6 కలిపితే అద్దే అని అర్థం వస్తుంది. ఏంటా వర్డ్ తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్యూన్.

0: 101.3 రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ చెల్లి నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ శైలజ్. అండ్ మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్? సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, ఎస్పెషల్లీ థర్డ్ క్లూ ఏదైతే ఇచ్చానో దాని వల్ల, అంటే ఐ మీన్ దాన్ని బేస్ చేసుకుని మొత్తం వర్డ్ ని డెఫినెట్ గా కనిపెట్టచ్చు అనమాట, చాలా ఈజీగా. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ అమ్ము లేని వాడే ప్రీవియస్ క్వశ్చన్ కి, ఇది ఎవరు? దొరబాబు గారు అమలాపురం నుంచి, బట్ ప్రీవియస్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అవును, మీ డైహార్ట్ ఫ్యాన్ అమూల్య ఏమైపోయారు, ఒక్క మెసేజ్ కూడా లేదు అని అంటూ. ఐఎమ్ సూపర్ ఆసియా, వెరీ గుడ్. అండ్ నాకు కూడా తెలియదు మరి, ఈరోజు పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటా. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అలాగే హాయ్ అంటూ పంపించారు, హాయ్ బట్ ఊరు పేరు ఏమీ లేదు. అండ్ హాయ్ ఆర్జే కిషోర్ గారు అంటూ చండిక వరలక్ష్మి వాసు గంటలమ్మ పాలెం మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సంధ్య ఫ్రమ్ అయ్యప్ప నగర్ మేడ్చల్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి మేడ్చల్ నుంచి పంపించారు. అలాగే శోభారాణి గారు, రంగారావు, అవినాష్, శాంతిని వీళ్ళందరూ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు. సో డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ మీ ఆహ్వానానికి, మంచి స్పెషల్స్ చేసి పెట్టండి సార్, వస్తాను. నేను జిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఒడ్డు ఓంకార్ గౌరీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దరూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్. అలాగే సుధా కొత్తగూడెం నుంచి, నాకు తెలియదు క్రిష్జీ, నేను ఆన్సర్ చెప్తాను డెఫినెట్గా. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ పంపించారు, హాయ్ మీకు కూడా. దీప్తి, ఓకే దీప్తి ఫ్రమ్ అమరిగడ్డ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి మమ్మ జనిద్దిన్, స్నేహభాను జనిద్దిన్. అండ్ హాయ్ నమస్తే కిషోర్ బాబు గారు, సందడే సందడికి స్వాగతం అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్ వీళ్ళందరూ పంపించారు, ఏకలవ్య నగర్ నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ ఎలా ఉన్నావు అని అంటూ పంపించారు ఎవరు, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడే ట్యూన్ చేశారంట, డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఏంటా సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్? ఈరోజు అన్ని సిక్స్ లెటర్స్ అని చెప్పాను కదా, సో సెకండ్ సిక్స్ లెటర్ వర్డ్ అనమాట. ఇదేంటంటే పేరెంట్. సో లాస్ట్ 3, 4, 5, 6 అదే రెంట్, అక్కడే తెలిసిపోయి ఉంటుంది చాలా మందికి, పేరెంట్ రైట్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్, మై ఆన్సర్ ఈజ్ అని అంటూ, పార్ట్నర్ కాదు కదా పేరెంట్. సిహెచ్ వేణు గారు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో అయిపోయింది కాబట్టి, ఆన్సర్ కూడా రివీల్ చేశాను కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఉత్తరాది చెరువు ఊరికే నిండింది అని సామెత. ఏంటది తెలిస్తే 0866-24881 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఉత్తరాది చెరువు ఊరికే నిండింది అని సామెత. ఏంటా నిండిన చెరువు తెలిస్తే 0866-24881 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

మేజర్ మూవీలో నుంచి లవ్లీ సాంగ్ విన్నారు అండ్ మన్మనాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఉత్తరాది చెరువు ఊరికే నిండింది అని సామెత. ఏంటా చెరువు తెలిస్తే 0866244888 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ కదా, నాగనాగ్ దుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ అండ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ సిహెచ్ వేణు పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ కర్నూలు జిల్లా కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి పంపించారు కొండేశ్వరి బాబు గారు రైట్ ఆన్సర్ అండ్ ఆకాశం చంద్రుడు అంట బషీరు నషిక్ వీళ్ళందరూ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అండ్ భాస్కర్ పెడన నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కిషోర్ గారు దిస్ ఈజ్ రఘు అంటూ హాయ్ రఘు అండ్ రైట్ ఆన్సర్ అండ్ అలాగే పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఎంకొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండ్ బొడ్డు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ కదా అండ్ అలాగే హాయ్ శుభ సాయంత్రం చిన్నబాబు గారు అంట చిన్నబాబు గారు వచ్చినప్పుడు చెప్పండి ఇప్పుడు నాకు చెప్పండి నా పేరు కిషోర్ అంటారు నరసారావుపేట నుంచి పంపించారు పోలి శివదాసిరెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దీప్తి ఫ్రమ్ అమణిగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్ కదా దీప్తి అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు కడప నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ శివశంకర్ పంపించారు సిబెళ్ళగల్ నుంచి పంపించారు అనమాట రైట్ ఆన్సర్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ అని అంటూ బిజిలీ వెంకటేష్ శ్యామల అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు అనుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ నమస్కారం కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పంపించారు పూర్ణచంద్రరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మీ సమాధానం కాదు మీ ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనిదిన్ స్నేహవాణి జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కృష్ణ సార్ దిస్ ఈజ్ గుడ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుంచి బట్ రాంగ్ ఆన్సర్ భాస్కర్ అండ్ హాయ్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ శశికుమార్ పూజ సాయికుమారి పృథ్వీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి రుంపిచర్ల నుంచి పంపించారు బట్ ఆన్సర్ ఏది కింద పెట్టి అది ఆన్సర్ అయినా నాకైతే అర్థం లేదు ఆన్సర్ అయితే బట్ రాంగ్ ఆన్సర్ అనివే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అయితే కాదు అది అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి

రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున వడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ కోడూరు నుంచి పంపించారు రఘు రైట్ ఆన్సర్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ శంకరపల్లి నుంచి సంతోష కృష్ణ వీళ్ళందరూ అలాగే నమస్తే అండి కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తానరావు గారు దామర్ల పెద్ద మస్తానరావు గారు రైట్ ఆన్సర్ నమస్తే మీకు కూడా చెరువు అంట ఎలా ఉన్నారు చిన్నమ్మాయి గారు చెరువు అని చెప్పానని చెప్పి చెరువే ఆన్సర్ అని చెప్పి పంపించారనమాట బట్ రాంగ్ ఆన్సర్ అండ్ దమ్మోజు వెంకటాచారి గారు రైట్ ఆన్సర్ అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ సో పేరైతే నాకు అర్థం అవ్వలేదు అండ్ శ్రమ లేకుండా ఫలితం రావడం అంట ఆన్సర్ శబానా కాదు అండ్ కన్నడ భాషలో ఎడనీరు అంటే అని అంటూ సో ఓకే గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మీకు కన్నడ వచ్చని చెప్పి నాకు కన్నడలో పంపిస్తే ఎలా తెలుస్తుందండి చెప్పండి నాకు తెలుగు మాత్రమే వచ్చు అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సార్ మీ వ్యాఖ్యానం సూపర్ అని అంటూ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎవరు పంపించారు కిషోర్ సార్ గుడ్ ఈవినింగ్ అని అంటూ మేము కొత్తగా ఈ రోజే ప్రోగ్రామ్కి వచ్చామని అంటూ థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు రేపల్లె నుంచి పింకీ పల్లవి బట్ రాంగ్ ఆన్సర్ కదా అండ్ కన్నం ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్ సో అది సంగతి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ ఉరుములు లేవు మెరుపులు లేవు ఉత్తరాది చెరువు ఊరికే నిండింది అని సామెత ఏంటది అని చెప్పి క్వశ్చన్ అడిగాను రైట్ ఆన్సర్ కొబ్బరికాయ అన్నమాట చాలా మంది కన్నీళ్లు అని చెప్పి కూడా పంపించారు బట్ కొబ్బరికాయ రైట్ ఆన్సర్ అండ్ అలాగే నక్షత్రాలంట ప్రసూన గచ్చిబౌలి నుంచి ఇంక చాలు వద్దు నేను ఆన్సర్ చెప్పేశాను నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అన్ని అయిపోయినాయి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్లో అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కొబ్బరికాయ అనమాట అండ్ జయంతి గారు ఈసారి చెప్పానుగా కన్నీళ్లతో వచ్చారు మళ్ళీ బట్ అవేమీ కాదు కొబ్బరికాయ రైట్ ఆన్సర్ అండ్ 3:37 దాటి 5 సెకండ్స్ స్టూడియోలో టైం నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ

ఈసారి కూడా సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డే చెప్పాను కదా, ఈ రోజన్ని ఆరు అక్షరాల పదాలే. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటి క్లూజ్ అంటే, 3, 4, 5 కలిపితే మార్గం అని అర్థం వస్తుంది, 6, 4, 5 కలిపితే చెప్పు అని అర్థం వస్తుంది. చెప్పు అంటే మళ్ళీ మన కాలు కేసుకునే చెప్పు కాదు, చెప్పు అంటాం కదా, నువ్వు చెప్పు ఆ చెప్పు అనమాట. అండ్ 3, 1, 2, 2 కలిపితే గోడ అని అర్థం వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్లూజ్ అయితే సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 4, 5 కలిపితే మార్గం, 6, 4, 5 కలిపితే చెప్పు, అండ్ 3, 1, 2, 2 కలిపితే గోడ అని అర్థం వస్తుంది. ఏంటా పదం తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూన్.

0: Ek Bharti FM 101.3.
1: రారండో ఈ వేడుక చూద్దాం మూవీలో నుంచి లవ్లీ సాంగ్ విన్నారు జవేద్ అలీ పడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ అని మనం నా సందరే సందర్లో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చూద్దాం మరి ఎంతమంది డీ కోడ్ చేశారో. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కాదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి, అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ అండ్ సోమనాథన్ జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నుంచి ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండ్ వి ఆచార్యులు పంపించారు హాయ్ కిషోర్ గారు అంటూ హాయ్ అండి అండ్ రైట్ ఆన్సర్ అండ్ జయం భాష ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మీ అండ్ అమూల్య యువర్ ఫ్యాన్ అని అంటూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆసియా థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి పంపించారు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు బిజిలీ వెంకటేష్ శ్యామలావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ బొడ్డు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కన్నమల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున గారు ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ లంచ్ చేయలేదు కదా ఫ్రూట్స్ థ్యాంక్ యూ సో మచ్ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి సూపర్ ఉన్నాయి చాలా చూడడానికి డెలిషియస్గా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు అండ్ నున్న నుంచి సోమారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ అలాగే జయంతి అల్వాల్ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తానరావు గారు దామర్ల చిన్నమస్తానరావు గారు రైట్ ఆన్సర్ అండ్ హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్ జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సిహెచ్ వేణు రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి తమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో పోలు శివదాసురెడ్డి గారు మీకు ఇందాకే చెప్పాను చిన్నబాబు గారు కాదు అని చెప్పి మళ్ళీ పదే పదే మీరు కావాలని చిన్నబాబు గారు అని చెప్పి పంపిస్తున్నారనమాట నాకు అర్థమైంది. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్ అండ్ మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పండి నాట్ మెన్షన్ అని అంటూ ఆసియా. సో లేదు చెప్పాను కదా లంచ్ ఏం లేదు, మీరు ఎవరైనా స్పెషల్స్ పంపిస్తే తినడానికి నేనైతే రెడీగా ఉన్నాను నిజంగా. అండ్ 3:44:30 స్టూడియోలో టైం మనము నాం సందడి సందర్లో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను రైట్ ఆన్సర్ ఆల్వేస్ అనమాట. త్రీ ఫార్టీ ఫోర్ స్టూడియోలో టైం ఇంకొక క్వశ్చన్ అడుగుతాను బట్ దానికన్నా ముందు ఆన్సర్ చెప్పాను కదా ఆల్వేస్ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. మన టాలీవుడ్ హీరోస్ క్రికెటర్స్గా కనిపించిన మూవీస్ లేదంటే యాక్టర్స్ ఏదైనా చెప్పొచ్చు మీరు మూవీస్ అయినా చెప్పండి యాక్టర్స్ అయినా చెప్పండి తెలిస్తే 08662488144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు అర్థమైంది.

వ్యక్తిగత క్వశ్చన్, మన తెలుగు సినిమాల్లో హీరోస్ క్రికెటర్స్ గా కనిపించిన సినిమాలు లేదా సినిమా పేరు అని చెప్పండి లేదా యాక్టర్స్ అయినా చెప్పండి, గుర్తెచ్చుకొని 0866243814 ఈ నెంబర్ వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

శుభ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్ అంటే, మన తెలుగు హీరోలు క్రికెటర్స్ గా కనిపించిన సినిమాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సినిమాలైనా చెప్పండి, లేదా ఆ హీరోస్ ఎవరో వాళ్ళైనా చెప్పండి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. ఓకే, వెంకటేష్ నాగచైతన్య నాని అంట, కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి. వెంకటేష్ నాగచైతన్య ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందర కాలనీ అప్పల్ రాజు గారు, నేను ఆకాశవాణి 90 వసంతాల కార్యక్రమం ఎలా జరిగింది? సూపర్ గా జరిగింది, బట్ నేనే మిస్ అయ్యాను యాక్చువల్గా. అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అలాగే కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మజ నితిన్, స్నేహ భవన నితిన్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్కి అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాగా జగేపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి అట్లా సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ మంగళగిరి నుంచి, సాయినగర్ నుంచి తిరువీధుల బాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ సి బెళగల్ మండలం కొండేశ్వర బాబు గారు పంపించారు అక్కడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఐలవరం నుంచి పంపించారు ఎవరు, డోకు.

పర్తి గోపాలరావు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి. అండ్ కోడూరు నుంచి పంపించారు ఎవరు, దిస్ ఇస్ సీతాదేవి అని అంటూ, హాయ్ సీతాదేవి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రహ్మం, ఫ్రమ్ ఖమ్మం నుంచి. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు, మీ పేరు పేరు పేరు దొరబాబు గారా, అమలాపురం నుంచి, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ బొడ్డు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేటపాలెం నుంచి. అండ్ కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సి బళిగల్ మండలం శివశంకర్ నుంచి, శివశంకర్ గారు పంపించారు అక్కడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ నానియా వెంకటేష్, ఓకే వెంకటేష్ కర్నూలు నుంచి. అండ్ అలాగే రాజేష్ అంబికా ప్రేమ్సాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలంపొలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ సుందరి ఫ్రమ్, ఓకే సుందరి ఫ్రమ్ పెనంలూరు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిలపాడు నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం కిషోర్ గారు అని అంటూ శ్రీకాంత్, ఓకే ఓకే రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు గారు, శైలజ శ్రీనిధి. అండ్ ఐశ్వర్య, ఓకే ఇంకొక ఆన్సర్ ఫ్రమ్ అవనిగడ్డ నుంచి దీప్తి. అండ్ మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటగిరి నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుమన్, ఓకే రైట్ ఆన్సర్ వెంకటేష్, మీ పేరు ప్రసూన గచ్చిబౌలి నుంచి. అండ్ హాయ్ క్రిష్ గారు అని అంటూ సత్యభార్గవి తాడిపత్రి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ సార్ మేము ఈ రోజే కొత్తగా ఎంట్రీ ఇచ్చాం, ఆల్రెడీ వెల్కమ్ చెప్పాను మీకు, రేపల్లి నుంచి పింకి అండ్ పల్లవి రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు. అండ్ కరణమెల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అదేంటి ఇప్పటి వరకు, ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ కన్సర్న్కి ఆసియా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ కిషోర్ బాబు అని అంటూ శ్యామల ప్రకాష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారనమాట, సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకెవరు పంపించారు, ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి. కౌశల్య, ఓకే చాలా పెద్ద లిస్టే పంపించారు, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించారు. అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అని అంటూ నాని లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. సో నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని వీళ్ళందరూ రైట్ ఆన్సర్. 3:52:40 స్టూడియోలో టైం. నేను అడిగింది తెలుగు హీరోలు క్రికెటర్స్గా కనిపించిన సినిమాలు, లేదంటే ఆ హీరోలు ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను. బట్ దానికన్నా ముందు ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టేట్.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ 101.3 అండ్ స్టూడియోలో టైం 3 గంటల 56 నిమిషాల 23 సెకండ్లు. నేను అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా మంది పంపిస్తున్నారు. సో రైట్ ఆన్సర్స్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, అలాగే లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ మణిపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, అండ్ ఎంకొండారెడ్డి గారు సిద్ధార్థ మండలం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జరిందిని, స్నేహమాని జరిందిని రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి పంపించారు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. హాయ్ నన్ను మర్చిపోయారుగా ఓకే అంట. సో ఎవరు? అమూల్య. సో అమూల్య నువ్వైతే పార్టిసిపేట్ చేయలేదు ఈరోజు, మళ్ళీ మర్చిపోయావు నన్ను అడుగుతున్నావు. ఎనీవే రైట్ ఆన్సర్ పంపించావు, అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ అని అండి అని అంటూ రైట్ ఆన్సర్ సీతాదేవి గారు, థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ పోలీస్ శివదాస రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఆన్సర్ ఈజ్ అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య ఓకే ఆసియా థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంగీలాల హరియాతండ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఇప్పుడే ట్యూన్ చేసా మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అయ్యప్పన్న గారు మేడ్చల్ జిల్లా నుంచి సంధ్య, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి గారు మేడ్చల్ డిస్టిక్ అయ్యప్పన్న గారి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజంగా ఈ సాంగ్లో మీకు చాలా మరి కిషోర్ గారికి అని అంటూ అమూల్య. సో అదనమాట సంగతి, అండ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్స్ అందరూ కూడా, ఆసియా కూడా రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ కన్సర్న్కి. అండ్ 3:58:35 స్టూడియోలో టైం. చాలా సినిమాల్లో ఉన్నాయి బట్ ఎక్కువ మంది పంపించింది మాత్రం జెర్సీ పంపించారు, అండ్ వసంతం వెంకటేష్ గారు సినిమా కూడా పంపించారు, అండ్ గోల్కొండ హై స్కూల్ కూడా పంపించారు. సుమంత్ యాక్ట్ చేసిన బ్యూటిఫుల్ మూవీ అది కూడా. తెలుగు హీరోస్ క్రికెటర్స్గా కనిపించిన సినిమాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను, చాలా మంది పంపించారు. అది సంగతి, అండ్ 3:58:30 స్టూడియోలో టైం. ఇది ఈరోజు సందడే సందడి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇంకా మరింత సందడి చేద్దాం. అండ్ ఇప్పుడైతే మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఒకే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అయితే మీ అందరికీ వినిపిస్తాను, అండ్ ఆ కంపోజర్ ఎవరు అనేది అప్పుడే రివీల్ చేస్తాను. స్టే ట్యూన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఏలూరు రైల్వే స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించబడనున్న ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రాష్ట పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు

పార్థసారథి ఈరోజు భూమి పూజ చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో 2,75,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కర్నూలు నగర అభివృద్దిలో భాగంగా 6,00,00,000 రూపాయల వ్యయంతో నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్ విస్తరణ పనులకు రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈరోజు భూమి పూజ చేశారు. విశాఖ నగరంలోని కైలాసగిరి వేదికగా బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అధ్యక్షతన స్వాభిమాన్ పర్వ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. రేపు అనంతపురం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ వివరాల ఉచిత అప్డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో రేపటి నుంచి 15 వరకు, అలాగే 19 నుంచి 22వ తేదీ వరకు ఈ క్యాంపులు నిర్వహించబడనున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన లేదా విద్వేషపూరిత కంటెంట్ను ఎవరైనా పోస్టు చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజులు ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్టంలోని వెదురు అభివృద్ది అనుగుణంగా రాష్టంలో విలీనమైన గ్రామాలలో వెదురు అభివృద్దికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. జనాభా గణన 2026 ప్రక్రియలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట స్థాయిలో అగ్రగామిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. జనాభా గణన 2026 ప్రక్రియలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట స్థాయిలో అగ్రగామిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తా ఆంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారిని విమర్శిస్తూ సంపాదకీయం రాసి రాజద్రోహ నేరం ఆపాదించబడి జైలుకు వెళ్లిన హరిసర్వోత్తమరావు లాగానే మహారాష్ట్రలో కూడా బాలగంగాధర్ తిలక్ ఈ కారణంగానే మాండలే జైలుకు పంపబడ్డారు. భారతదేశంలో రాజద్రోహ నేరం ఆపాదించబడి జైలు పాలైన తొలి వ్యక్తులు వీరిరువురే. గాడిచర్ల హరిసర్వోత్తమరావు జైలు శిక్ష నిమిత్తం తమిళ ప్రాంతంలోని రాయవేలూరు జైలుకు పంపింది ఆంగ్ల ప్రభుత్వం. హరిసర్వోత్తమరావు జైలు పాలు కాగానే అతని కుటుంబం అనేక ఇక్కట్లకు గురైంది. ఆ కాలంలో జైలు శిక్షలు అతి భయంకరంగా ఉండేవి. అందులో రాయవేలూరు జైలు నరకానికి ప్రతీక. రాజకీయ ఖైదీలను ప్రత్యేకంగా ఉంచక చోరులు హంతకుల మధ్య ఉంచి వారి పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఒంటిపై కేవలం గోచి మాత్రమే ఉంచి నూనె గానుగ తిప్పేస్తూ కొరడాలతో బాధేవారు. ఈ శిక్షలు హరిసర్వోత్తమరావు కూడా అనుభవించక తప్పింది కాదు.
1: కమాన్ గెటప్, ఐ సే గెటప్. ఏం నిరాహార దీక్ష చేస్తే బెదురుతాననుకున్నావా? నీ వెన్నాళ్ళు నిరాహార దీక్ష చేసినా ఫలితం శూన్యం. నీకు ఈ మాత్రం కూడు పెట్టడమే చాలా గొప్ప. ఏ పురుగులన్నం తినంత మాత్రాన ఎవరు చావటం లేదే, అందరూ దుఃఖంలా ఉన్నారు. సి మిస్టర్ హరిసర్వోత్తమరావు, ఇంకోసారి ఇలా చేస్తే నీ మక్కెలు ఎరగదంతాను, తెలిసిందా?
2: మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఖైదీ అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు బాగుతారా? ఈ పురుగులన్నం ఓసారి మీరు తిని చూడండి, దుఃఖంలా ఉంటారో శవాల్లా అవుతారు, మీకే తెలుస్తుంది వార్డర్.
1: ఏంట్రా అతిగా వాగుతున్నావు?
2: వాగడం కాదు, వాస్తవం చెబుతున్నాను. మీరు ఖైదీలకు సక్రమమైన ఆహారం అందించినంత వరకు నేను ఈ నిరాహార దీక్ష మానను. అవసరమైతే నాతో పాటే అందరూ ఖైదీలతోనూ నిరాహార దీక్ష చేయిస్తాను.
1: వారిని రెచ్చగొడితే బెదురుతాననుకున్నావా? ఏ సెంట్రీలు, ఇలా రండి. వీడికి మాటలతో చెప్తే లాభం లేదు. మీ లాఠీలు విరిగేలా కొట్టి చీకటి గదులు బంధించండి. చస్తాడు ఊపిరాడక, అప్పుడు తెలుస్తుంది నేనేంటో నా పవరేంటో. దేవుడికైనా దెబ్బే గురువు, వీడికి శాస్తి బాగా కుదిరింది. ఖైదీల్లో విప్లవం తీసుకొస్తాడట. ఏ సెంట్రీలు, ఇక చాలు, తలుపు తెరవండి, లేకుంటే కాసేపటికి చస్తాడు వీడు.

మూడేళ్లు జైల్లో అష్టకష్టాలను అనుభవించి 1913లో గాడిచట్ల హరిసర్వోత్తమరావు జైలు నుంచి విడుదలయ్యారు. మద్రాసులోనే అతని నివాసం ఉండేందుకు ఒకప్పటి సాహితీ మిత్రులు, విజ్ఞాన చంద్రికా మండలి సభ్యులు కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల రాజా, రావి రంగారావు గారు తగిన ఏర్పాట్లు చేశారు. జైలు నుంచి విడుదలైన హరిసర్వోత్తమరావుపై పోలీసు నిఘా ఉంచింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు, బంధువులు అతనితో మాట్లాడటానికి కూడా భయపడేవారు. ఇలా కొంతకాలం గడిచాక కాశీనాథుని నాగేశ్వరరావు, ఆంధ్రపత్రిక వారపత్రిక సంపాదకులు హరిసర్వోత్తమరావును పిలుపు నంపుకుని ఆంధ్రపత్రిక దినపత్రికకు సంపాదకునిగా నియమించారు. తాను వ్రాసిన సంపాదకీయం తన అనుమతి లేక మార్పు చేయడం జరిగినప్పుడు ఆ పత్రికలో సంపాదకుడిగా ఉండటం భావ్యం కాదనుకున్నారు. ఆంధ్రపత్రికకు రాజీనామా చేశాక హరిసర్వోత్తమరావు తన జీవితాన్ని తిరిగి ఉద్యమానికి అంకితం చేశారు. హరిసర్వోత్తమరావు స్వరాజ్య ఉద్యమంతో పాటు హోంరూల్ ఉద్యమంలో కూడా పాల్గొని ప్రచారం చేశారు. 1920లో గాంధీగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని వారి వెంట ఆంధ్రదేశం అంతటా పర్యటించి ఉద్యమం ప్రచారం చేశారు. ద నేషనలిస్ట్ అన్న ఆంగ్ల పత్రికను సొంతంగా ప్రారంభించారు. 1923లో కొంతమంది మిత్రుల ఆహ్వానంతో తాడిపత్రి వెళ్ళి మాతృభూమి అన్న వారపత్రికను కొన్నాళ్లపాటు నడిపారు.

0: అక్కడి నుంచి నంద్యాలకు మకాం మార్చి కౌమోదకి అన్న పత్రిక నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. 1927లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ నిర్ణయానుసారం మద్రాస్ కౌన్సిల్ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కర్నూలు నుంచి ఎన్నికైన తొలి ఎమ్మెల్యే వీరే. 1928లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో దత్తమండలాలకు రాయలసీమ అన్న నామకరణం చేసి ప్రచారంలోకి తెచ్చారు. 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలో ముఖ్య పాత్ర వహించారు. ఆ తర్వాత వీరి దృష్టి గ్రంథాలయోద్యమం, వయోజన విద్యపై మళ్ళింది. ఆంధ్ర గ్రంథాలయ సంఘం అధ్యక్షుని హోదాలో, వయోజన విద్యా డైరెక్టర్ హోదాలో ఆంధ్రదేశమంతటా పర్యటించి ఎనలేని సేవ చేశారు గాడిచెట్ల హరిసరు ఉత్తమరావు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర వహించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక విశాలాంధ్ర ఉద్యమానికి కూడా తీవ్ర కృషి జరిపారు. ముక్కోటి ఆంధ్రులు ఒక్కటైనందుకు ఎంతగానో ఆనందించారు చిట్ట చివరి ఆంధ్ర మహాసభ అధ్యక్షులు గాడిచెట్ల హరిసరు ఉత్తమరావు. ఆంధ్రప్రదేశ్కు నూతనంగా విధాన మండలి ఏర్పడింది. నాయకులలో విధాన మండలికి నామినేట్ చేయవలసిన సభ్యుల ప్రస్తావన వచ్చింది. అందులో కొందరు దేశానికి, జాతికి, భాషకు నిరంతరం సేవ చేసిన హరి సర్వోత్తమరావు గారిని నామినేట్ చేయడం సముచితంగా ఉంటుందని సూచించారు. లోకం వారిని మరిచిపోయింది, పాపం హరి సర్వోత్తమరావు అంటూ కొందరు పెదవి విరిచారు. మారుతున్న కాలం వారిని ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రజలు పట్టించుకోలేదు. ప్రజాసేవే ఊపిరిగా భావించిన హరి సర్వోత్తమరావు గారి జీవితం అడవి కాచిన వెన్నెలైంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే, తన కుమార్తె ద్వారకాబాయికి ఆదర్శవంతంగా వివాహం జరిపించారు. తన అర్ధాంగి రామాబాయి చావు బతుకుల్లో ఉన్న గ్రంథాలయ ఉద్యమం వైపే ఎక్కువగా దృష్టి మరల్చిన త్యాగశీలి గాడిచెట్ల హరి సర్వోత్తమరావు. హరి సర్వోత్తమరావు చివరి దశలో బ్రతుకు తెరువు నిమిత్తం పుస్తకాలు అమ్ముకుంటూ జీవించారు.
1: నమస్కారం మాస్టర్.
2: నమస్తే. ఎవరు? నారాయణాచార్యులా?
1: ఆ, నేనే. ఆ పెనుగొండకి ఎప్పుడు వచ్చారు?
2: ఈవేళ ఉదయమే వచ్చాను.
1: కారణం తెలుసుకోవచ్చా మాస్టారు?
2: ఏముంది నారాయణ, బ్రతుకు తెరువు కోసం. అది సరే, నువ్వెలా ఉన్నావు?
1: బాగానే ఉన్నాను మాస్టారు, కానీ మిమ్మల్ని చూస్తుంటేనే బాధగా ఉంది.
2: బాధ దేనికి?
1: ఆంధ్రదేశ తొలి రాజకీయ ఖైదీగా జైలు శిక్ష అనుభవించటమే కాకుండా స్వరాజ్య ఉద్యమం కోసం, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం అహర్నిశలు పాటుపడిన వారు మీరు. గ్రంథాలయ ఉద్యమం, వయోజన విద్యా ఉద్యమమే ఊపిరిగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నులైన మీరు, అత్యున్నత పదవిని పొంది రాచబాటలో నడవలసిన మీరు, ఇలా పుస్తకాలు అమ్ముకుంటూ జీవించడం చూస్తుంటే ఆంధ్రదేశానికి ఎంతటి దుర్గతి పట్టిందా అనిపిస్తోంది. మీలాంటి త్యాగమైలను మరిచిన ఈ ప్రజానీకాన్ని ఏమనాలో తెలియటం లేదు.
2: నారాయణ, నీవు నా మీద ఉన్న అభిమానం కొద్దీ ఇలా మాట్లాడుతున్నావే గాని, నిజానికి నువ్వు అనుకున్నంత గొప్ప వ్యక్తినే కాను నేను. ఇక అధికార పదవుల విషయం అంటావా, అవి నన్ను ప్రజాసేవకు దూరం చేస్తాయి. పదవులు పొంది ప్రజల నుంచి వేరుపడ్డం కన్నా వారితోనే కలిసి మెలిసి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలోనే నిజమైన ఆనందం, తృప్తి ఉన్నాయి.
0: పుస్తకాల సంచితో తిరిగి మద్రాస్ చేరుకున్న హరి సర్వోత్తమరావుకు కూతురు ద్వారకాబాయి ఇంట్లో ఊరికే తింటూ కూర్చోవటం ఇష్టం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో మద్రాస్తో సంబంధం లేకుండా పోయింది. చేదోడు వాదోడుగా ఉన్న దక్షిణ భారతదేశ వయోజన విద్యా సంఘ కార్యదర్శి టీజేఆర్ గోపాల్ అకాల మరణంతో గాడిచెట్ల హరి సర్వోత్తమరావు ఒంటరివారయ్యారు. ఏ పని లేకుండా మద్రాసులో కాలక్షేపం చేయడం కష్టంగా అనిపించి స్వరాష్ట్రానికి రావాలన్న కోరికను ఉత్తరం ద్వారా విజయవాడలో ఉన్న పాతూరి నాగభూషణానికి తెలిపారు. పాతూరి నాగభూషణం ఆయనకు విజయవాడలో అన్ని

0: వసతి సౌకర్యాలు ఏర్పాటు కావిస్తున్న తరుణంలోనే అనారోగ్యానికి గురయ్యారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అనారోగ్యాన్ని కూడా ఏమాత్రం లక్ష్య పెట్టక వయోజన విద్యకు సంబంధించి 40 వారాల పాటు తిరగదలుచుకున్న బృహత్తర కార్యక్రమాన్ని తన డైరీలో తారీఖుల వారీగా వ్రాసుకోవటంలో నిమగ్నమయ్యారు. తలచిందొకటైతే జరిగింది మరొకటి. తీవ్ర అనారోగ్యంతో మద్రాసు రాయిపేట ఆసుపత్రిలో చేరిన గాడిచెట్ల హరిసర్వోత్తమరావును చూచేవారే కరువయ్యారు. ఒక్క పాతూరి నాగభూషణం తప్ప.
1: నాగభూషణం, ఒక పాత కారుంటే చూడు, ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. ఒక్కసారి తెలుగుదేశంలో ప్రతి గ్రామం సందర్శించాలి. నా తమ్ముళ్లతో చెల్లెళ్లతో చెప్పాలి, మీరు అక్షరాస్యులు అవ్వండి, తోటి నిరక్షరాస్యులకు అక్షరాస్యత ఇయ్యండి అని. గ్రంథాలయం ఏర్పాటు చేసుకోండి, విజ్ఞానం ద్వారా స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించండి, ప్రపంచ రాజ్యాల సమాఖ్యలో మనం ఉన్నత స్థానం పొందాలి అని చెప్పాలి. నన్ను ఇక్కడ చావనివ్వకండి. ఆంధ్రదేశానికి తీసుకువెళ్ళండి.
0: ఇవే హరిసర్వోత్తముని చివరి పలుకులు. ఆ పలుకులు నిజం చేయాలన్న తాపత్రయం ఆరంభమయ్యేలోపు ఈ సర్వోత్తమరావు ఆ హరిసర్వోత్తముని పిలుపందుకుని పయనమయ్యారు. శ్వాస ఆగింది, ఎముకల గూడే మిగిలింది. విద్యార్థి దశ నుండి తన జీవితాన్ని ఉద్యమాలకు, ప్రజాసేవకు అంకితం చేసిన గాడిచెట్ల హరిసర్వోత్తమరావు స్మృతికి చిహ్నంగా మిగిలింది విజయవాడలో ఉన్న హరిసర్వోత్తమ భవనం మాత్రమే. స్వాతంత్ర్యోద్యమకారుడిగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచి, గ్రంథాలయోద్యమ పితామహుడిగా ఆంధ్రదేశంలో విద్యాకిరణాలను వెదజల్లి తెలుగు తల్లి కంఠంలో మణిపూసలా భాసించిన శ్రీ గాడిచెట్ల హరిసర్వోత్తమరావు అవిరళ కృషిని సదా స్మరించుకుందాం. వారు కన్న కలల్ని సాఫల్యం చేసుకుందాం.
2: వందే మాతరం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, గ్రంథాలయోద్యమ పితామహులు శ్రీ గాడిచెర్ల హరిసరోత్తమరావు గారిపై రూపకం విన్నారు. రచన శ్రీ కెఎన్ఎస్ రాజు. ఇందులో శ్రీయుతులు జగర్లపూడి శాస్త్రి, జి విజయకుమార్, ఎన్ సుధాకర్ రెడ్డి, కెవి కృష్ణ, కె కామేశ్వరరావు, ఏ బాలకృష్ణ పాల్గొన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఎం వేణుమాధవి. నిర్వహణ శ్రీ జి విజయకుమార్, శ్రీ ఏ బాలకృష్ణ. ఈ రూపకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

ஆகாஷ்வாணி கர்னூல் கேந்திரம் சந்தியா ராகம். కార్యక్రమంలో ముందుగా ఓనమాలు చిత్రం నుండి కృష్ణ చైతన్య చైత్ర పాడిన ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0

0: 5185295387 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: శ్రోతలు సంధ్యారాగం ఆస్వాదిస్తున్నారు. కార్యక్రమంలో తర్వాత హేమచంద్ర ఆలపించిన గీతం, కృష్ణ చైతన్య సాహిత్యానికి మణిశర్మ స్వరాలు అందించారు సోలో చిత్రం కోసం.

సంధ్యరాగంలో మీరు ఆస్వాదిస్తున్న ఈ గీతం దేవదాస్ చిత్రం కోసం చక్రి స్వీయ సంగీత నిర్వహణలో రేవతితో కలిసి ఆలపించింది. వినండి.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట భలే భలే మగాడివో ఈ చిత్రం కోసం కార్తిక్ చిన్మయి ఆలపించింది గోపి సుందర్ స్వరకల్పనలో. ఇంతటితో ఇవాళ సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థే.
4: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
5: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
4: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
5: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
4: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही.

0: टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న ఈ పూట కార్యక్రమాల్లో ప్రసార వివరాలనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మహిళా ప్రభ కార్యక్రమంలో స్త్రీవాద కవిత్వం, మహిళా చైతన్యం ఈ అంశం గురించి ఎన్ విజయలక్ష్మి గారి ప్రసంగం ఉంటుంది. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక 8:40 లలిత గీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
2: ముఖాన 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: అటల్ పెన్షన్ యోజన, సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఇక రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతల కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వారి శ్రీరంగ నీతులు చిత్రం నుంచి పాటలుంటాయి. ఇక 10:30 అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేసే ఈ పూట కార్యక్రమాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ది నెక్స్ట్ గ్లోబల్ కాంపిటీషన్ విల్ నాట్ బి వన్ ఓన్లీ బై క్యాపిటల్, ఇట్ విల్ బి వన్ బై నాలెడ్జ్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ స్పీడ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు ఎంగేజ్ విత్ ది కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఎన్ ఇన్స్టిట్యూషన్ దట్ హెస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ఇండియాస్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇండియా stands today talent, innovation, energy security and manufacturing ecosystem the fastest will define the next global economic order.
0: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలు ఎనలేనివని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడానికి, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం 2026 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దానిలో భాగంగానే కంకిపాడు గ్రామంలో 2.75 కోట్ల రూపాయలతో పోలీస్ స్టేషన్ను ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలను అందించడానికి పోలీసు శాఖ సంసిద్దంగా ఉందని, మహిళల భద్రత కోసం విమెన్ పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని మంత్రి అనిత తెలియజేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్లోని సన్టెక్ సిటీని సందర్శించారు. అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనంద్ కరుణాకరన్తో లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి మైస్ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈవెంట్లకు కేంద్రంగా మారడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని పేర్కొన్నారు. దీనికోసం తాము కొత్త మైస్ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ వ్యర్థాల భవన సముదాయాన్ని, మౌలిక సదుపాయాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని ఆసుపత్రుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులను కేటాయించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పారదర్శకమైన సేవలను అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా అధిక భాగం నిధులను గ్రామీణ ప్రాంతాలలో రోగులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లలో వైద్యుల నియామకం, రొటేషన్ పద్దతిలో నర్సులను 24 గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: గత 2 సంవత్సరాల్లోనే 8600 నియామకాలని కింద స్థాయి ఎఫ్ఎన్ఓ

0: ఇక్కడ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల దాకా చెప్పడం జరిగింది. అది ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, అదేవిధంగా టెర్షరీ హెల్త్ లో కూడా ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెర్షరీ హెల్త్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ లో కూడా ఎక్కడైతే డాక్టర్ల ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ఖాళీలు నియామకాలు చెప్పడం జరిగింది. సెకండరీ హెల్త్ లో సిఎస్సీలో కానీ ఏరియా హాస్పిటల్లో, డిస్టిక్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డాక్టర్ల కొరత ఉంటే వాటిని గుర్తించి దాదాపు 400 పోస్టులను కూడా ఇవాళ సెకండరీ హెల్త్ లో నియామకాలు చేపట్టడం జరిగింది.
1: ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత పెంచి మరింత విస్తృతపరచడంతో పాటు నకిలీ వైద్యాన్ని నియంత్రించేందుకు మార్పులు తీసుకురానున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. సాంప్రదాయ ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యునానీ, నాచురోపతి ఆయుష్ వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2022 సవరణలు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలో రానున్న కొత్త విధి విధానాల రూపకల్పనకు 3 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీలు ఆయుష్ వైద్యరంగ నిపుణులు, ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2022కు సవరణలు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలో రానున్న కొత్త విధి విధానాల రూపకల్పనకు 3 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీలు ఆయుష్ వైద్య రంగ నిపుణులు, ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. పోక్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని తెలిపారు. జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమవుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఎంఎస్ రామారావు ఆలపించిన సుందరకాండ 6వ భాగం వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో సౌందర్యం గురించి శ్రీమతి రాచమడుగు మణిగారి సూక్తులు ఉంటాయి. ఇక 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7 గంటలకు లలిత గీతం వింటారు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమంతుని వైభవం ఈ అంశం గురించి డాక్టర్ కర్ణాటి చంద్రమౌళి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చరిత్రలో ఆ రోజు ప్రత్యేకతలు తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 8:35 శ్రోతలెంతగానో ఎదురుచూసి అభిరుచి కార్యక్రమం, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో బాలభారతి హై స్కూల్ బుధవారపేట కర్నూలు విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ఉంటుంది. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:00

గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం. 6:00 ప్రసార వివరాలు ఉంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు ఉంటాయి. అనంతరం 6:25 అభిరుచి. 7:00 యథావిధిగా కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మల్లె సాగు యాజమాన్యంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతాలు ఉంటాయి. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమం రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు కార్యక్రమంలో అమ్మలేని ఇల్లు శ్రీ ప్రభాకర్ శర్మ గారి కథానిక ప్రసారమవుతుంది. ఇక 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం ఉంటుంది. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానంలో శక్తి చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు. ఇక రేపు రాత్రి 11:00 హిందీలో. 11:05 ఆంగ్లంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు ఇంతవరకు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు అభిరుచి కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

కార్యక్రమంలో ముందుగా విందాం. వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించిన గీతం, కోసరాజు సాహిత్యం, పెండ్యాల సంగీత నిర్వహణలో. పాటను వినిపించమంటూ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, నవీన్, ప్రవీణ్, డేవిడ్, రాహుల్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, సరోజమ్మ, నాగమ్మ, మేరమ్మ, చంద్రకళ, ఎస్తేరి, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ వారి కుటుంబ సభ్యులు. ఇక కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ వీరందరికీ.

తర్వాత ఆకాశ వీధిలో చిత్రం కోసం శశిప్రీతం గంగ పాడిన పాట, ఎంఎం కీరవాణి స్వరాలందించారు. పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లామన గుర్తు నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ అభినయ, సాయి కిరణ్, వెంకటేశ్వర్లో వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శేఖర్, పెరక కుమారయ్య, గంగాధర శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, భార్గవి, కిషోర్, హరిప్రియ, వేద, ప్రమోద్, విజయరాణి, జోగి, నర్సయ్య, లక్ష్మి, సురేశ్వరి బంధుమిత్రులు అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం పాట వినేద్దాం.

శ్రోతలు అభిరుచి వింటున్నారు. తర్వాత శ్రీవారు మావారు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంభిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అధీర, త్రివర్ణ, గౌతమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కేజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, పన్నపురం దశరథ్, వనజ, బాల నరసింహ, మొహమ్మద్ సన్నత్వుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ అంటూ కోరారు. వీరందరి కోసం పాట

తర్వాత ఆది చిత్రంకోసం మణిశర్మ సంగీత సారథ్యంలో మురళి రాధిక ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి కోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం దగ్గర నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ కోరుతున్నారు. వీరందరి కోసం పాట వినేద్దాం.

0: కూర్చుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
2: అభిరుచిలో తర్వాత 16 ఏళ్ల వయసు చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే సికింద్రాబాద్, బురదగడ్డ, ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు అభిరుచి వింటున్నారు మీ కర్నూలు ఎఫ్ఎం నుండి. తర్వాత అంతఃపురం చిత్రం నుంచి పాటను వినిపించమంటూ శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమే సల్మా, అహిల్, లుబానా, షహాన్, ముజామిల్, గోరా వారి మిత్ర బృందం, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు వీరందరి కోసం పాట.

కార్యక్రమంలో చివరిగా మనం చిత్రం కోసం అశ్విన్ హరి శ్రేయ ఘోషల్ పాడిన పాట అనుప్ రూబిన్ స్వరకల్పనలో పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జివోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు, అలాగే భద్రాద్రి కొత్తిగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం చివరిగా కార్యక్రమంలో ఈ పాట.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000కు పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: ఆజాదీ సమయ సర్దార్ సాహబ్ నే 500 రియాసతో జోడకర్ ఏక్ భారత్ కా ఆధునిక్ స్వరూప్ గణా థా. తో సాథ్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ సే ఉన్హోనే దునియా కో బతాయా థా భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆ

0: आगे बढ़ चुका है।
1: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 ఏళ్ల క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
0: హమారి ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్ ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై ఇస్లియే హమారి ఆస్థా నదియో మే భీ హై వృక్షో మే భీ హై హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖతే హై హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖతే హై ఔర్ ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన శైలికి ఓర్ లౌట్ రహీ హై హమే హమారి శక్తి కో భీ పహచాన్నా హోగా.
1: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్టపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యకుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలు కూడా ఈ రోజుతో నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ రోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్లను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక

0: దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకో సిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.
3: వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువల గురించి, వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువలు.
4: రైతు సోదర సోదరి మండలందరికీ నమస్కారం. ఈరోజు మనం తొలకరి నువ్వుల పంట సాగులో మెళకువలు గురించి తెలుసుకుందాం. రైతులు సాగు చేసే ప్రాచీనమైన పంటలలో ఈ నువ్వుల పంట అతి ముఖ్యమైనది. నువ్వుల పంటను క్వీన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటాం. నువ్వులలో నూనె 49 నుండి 55%, ప్రోటీన్ 20 నుండి 25% మాత్రమే కాకుండా విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నందున ఈ నువ్వులను అనేక రకాల వంటకాలలో విరివిగా వాడటం మరియు వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. నువ్వులలో అధిక కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే సెస్మిన్ మరియు సెస్మోలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్య పరిరక్షణలో తోడ్పడుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వలన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన దేశంలో నువ్వులను ఎక్కువగా పండించడం అలాగే ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఏటా సుమారు 49 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడం జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో నువ్వుల పంట

సుమారు 33,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ సగటున హెక్టారుకు 343 కిలోల దిగుబడిని మాత్రమే నమోదు చేసుకుంటుంది. ఈ నువ్వుల పంటలో దిగుబడి తగ్గడానికి కారణాలు చూసినట్లయితే అధిక దిగుబడినిచ్చే రకాలను గురించి రైతులకు సరి అయిన అవగాహన లేకపోవడం, భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఈ పంటను సాగు చేయడం, పంటను ప్రధాన పంటగా కాకుండా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయడం మరియు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వంటివి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక అనువైన వాతావరణం చూసినట్లయితే నువ్వులు ఉష్ణ మండలాలకు మరియు వెచ్చని సమశీతలాలకు చెందిన పంట. ఇది మైదాన ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. ఈ పంటను 500 నుండి 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న మైదాన లేదా కొండ ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. మంచు, అధిక వర్షపాతం మరియు దీర్ఘకాల నీటి ఎత్తడిని ఈ పంట ఏమాత్రం తట్టుకోలేదు. అధిక దిగుబడికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి.

ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. ఈ పంటను 500 నుండి 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న మైదాన లేదా కొండ ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. మంచు, అధిక వర్షపాతం మరియు దీర్ఘకాల నీటి ఎద్దడిని ఈ పంట ఏమాత్రం తట్టుకోలేదు. అధిక దిగుబడికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి. 25 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మంచి ఎదుగుదల మరియు అభివృద్ధి కనిపిస్తుంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గినట్లయితే పెరుగుదల ఉండదు. అలాగే పూత దశలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే ఫలదీకరణ జరగక గింజ కూడా సరిగా కట్టదు. భారత వాతావరణ శాఖ వారు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన మన దేశంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో వేడిగాలుల వల్ల ఏర్పడే ఈ మార్పుల కారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాలు బలహీనపడనున్నాయని, దేశంలో సాధారణంగా కురిసే 87 సెంటీమీటర్ల వర్షానికంటే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు 8% తగ్గి కేవలం 92%కే పరిమితం కానున్నాయని అంచనా వేస్తున్నారు. గత 3 ఏళ్లుగా వర్షాలు బాగానే పడినప్పటికీ ఈసారి మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపిన నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా వాతావరణ శాఖ వారు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా పంటల ప్రణాళికలు మరియు యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇక అనువైన రకాలు చూసినట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించాలంటే అనువైన మంచి విత్తన రకాల ఎంపిక చాలా అవసరం. ఇందుకు గాను ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిల నుండి విడుదలైన గౌరీ, మాధవి, వరాహ, గౌతమ్, శారద రకాలు మరియు ఇటీవల జాతీయ స్థాయిలో విడుదలైన YLM 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు తక్కువ కాలపరిమితి కలిగి అధిక దిగుబడినిచ్చే రకాలు. గౌరీ అనే రకం 90 రోజుల కాలపరిమితితో 50% నూనె కలిగి ఎకరానికి 250 కిలోల దిగుబడినిచ్చే ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన కోస్తా జిల్లాలకు అనువైన రకం. ఇక మాధవి, ఈ రకం 70 నుండి 75 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 200 కిలోల దిగుబడితో 50% నూనె కలిగి లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం యొక్క కాలపరిమితి తక్కువ కావడం వలన పలు పంటల సరళికి కూడా ఈ రకం అనుకూలంగా ఉంటుంది. ఎలమంచిలి 11 అనే రకం, దీనినే వరాహాని కూడా అంటూ ఉంటాం. ఈ రకం 80 నుండి 85 రోజుల కాలపరిమితి, 52% నూనె కలిగి ఎకరానికి 300 నుండి 350 కిలోల దిగుబడినిచ్చే ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన రకం. ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పంట ఒకేసారి కోతకు వస్తుంది. ఎలమంచిలి 17 అనే రకం 75 నుండి 80 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 350 నుండి 400 కిలోల దిగుబడినిచ్చి 52% నూనె కలిగిన లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకం ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక ఎలమంచిలి 66 లేదా శారద, ఈ రకం 2009 సంవత్సరంలో విడుదల చేయబడి ఎకరాకు 500 నుండి 600 కిలోల వరకు దిగుబడినిచ్చే లేత గోధుమ రంగు విత్తనం కల రకం. 80 నుండి 90 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. అలాగే ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. బూడిద మరియు ఆకుమచ్చ తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇక చివరిగా YLM 146 అనే నువ్వుల రకం 90 నుండి 95 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 600 కిలోల దిగుబడితో 45% నూనె కలిగి పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనదిగా జాతీయ స్థాయిలో గత ఏడాది విడుదలైన రకం. ఈ రకం కొంతవరకు మాక్రోఫోమినా వేరు మరియు కాండం కుళ్ళు, వెర్రితెగులు

అలాగే ఆల్టర్నేరియా మరియు సర్కోస్పర ఆకుమచ్చ తెగుళ్లను కూడా కొంతవరకు తట్టుకునే రకం. ఈ నువ్వుల విత్తనోత్పత్తి వ్యవసాయ పరిశోధన స్థానం ఎల్లవంచిలి వారు మాత్రమే కాకుండా మన ఉత్తర కోస్తా జిల్లాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి, వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు, కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి, వ్యవసాయ కళాశాల నైరా వారు కూడా చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా రైతులు విత్తనం కొరకు ఇతరులపై ఆధారపడకుండా తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకుంటే చాలా మంచిది. ఇలా విత్తనోత్పత్తిని కూడా రైతులు రైతు స్థాయిలో చేసుకోవచ్చు. ఇక నేలలు చూసినట్లయితే మురుగునీరు పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వు పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల మరియు క్షార గుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు ఏమాత్రం పనికిరావు. తగినంత తేమ నిలుపుకునే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలైతే మరింత అనువైనవిగా ఉంటాయి. ఇక నేల తయారీ చూసినట్లయితే సాధారణంగా మే నెలలో కురిసే వర్షాలకు వేసవి దుక్కులు చేసి నేలను 2-3 సార్లు బాగా మెత్తగా దున్ని గుంటకు తోలి చదును చేసుకోవాలి. చీడపీడలను నివారించడంలో పంటల సమగ్ర సస్యరక్షణలో రసాయన పద్ధతుల కన్నా భౌతిక పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, సాగు పద్ధతుల్లో మార్పులు అనేవి తప్పక ఆచరించాల్సినవి. అయితే రైతులు ఖరీఫ్ లేదా రబీ పంట కోత తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేయడం జరుగుతుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు పెరిగి భూమిలో నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తూ ఉన్నాయి. దీనివలన భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలోని లోతైన పొరల నుండి నీరు పైకి పీల్చుకోబడి ఆవరైపోవడం జరుగుతుంది. అందువల్ల పంట కోసిన వెంటనే తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు చేసుకోవాలి. సాధారణంగా వేసవి నెలలో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగం చేసుకొని మాగాణి, మెట్ట, బీడుభూములను దున్నుకోవాలి. వీటినే వేసవి దుక్కులు అంటాం. మన ఉత్తర కోస్తా జిల్లాలలో మే నెలలో సాధారణంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షం వేసవి దుక్కులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి, లేదంటే నేల కోతకు గురవుతుంది, సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. వాలుకు అడ్డంగా దున్నినట్లయితే భూమి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. వేసవి లోతు దుక్కుల వలన భూమి లోపైన పొరల నుండి నీరు ఆవిరిగా పోకుండా ఉంటుంది. పంటలు లేనప్పుడు పురుగులు, తెగుళ్లకు చెందిన వివిధ దశలు భూమిలో నిద్రావస్థ దశలో ఉంటాయి. వేసవి దుక్కుల వలన భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోవడం జరుగుతుంది. బయటపడిన ప్యూపాలను, గుడ్లను పక్షులు తిని నాశనం చేస్తాయి. ఇలా పలు విధాల మేలు కలగడమే కాకుండా భూమి గుల్లబారి, నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. అందువలన రైతులందరూ అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరాగా చేసుకుని వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. వేసవి దుక్కులు చేయడానికి రెక్క నాగలి లేదా పళ్ళెపు నాగలి లేదా చిజల్ నాగలిని ఉపయోగించాలి. ఇవి నేలను పాయలుగా కోసి మట్టిని తిరగేయడం జరుగుతుంది. మెట్ట సేద్యానికి 6 అంగుళాల రెక్క నాగలి 30 నుండి 40 సెంటీమీటర్ల లోతు దుక్కి చేస్తుంది. సాధారణంగా రైతులు కల్టివేటర్ను ఉపయోగించి దుక్కులు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన 12 నుండి 15 సెంటీమీటర్ల లోతు మాత్రమే దున్నబడుతుంది. కావున రైతులు రెక్క నాగలిని ఉపయోగించి లోతు దుక్కులు చేసినట్లయితే వర్షపు నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకిపోవడమే కాకుండా నేల కోత కూడా అరికట్టుకోవచ్చు. ఇక మొండి జాతి కలుపు మొక్కలైన గరిక, తుంగ, ఇంకా ఇతర ఏకవార్షిక విత్తనాలు పైకి తేలి ఎండ వేడికి కూడా నశించడం జరుగుతుంది. భూమిలో ఉన్న పంట అవశేషాలు త్వరగా కుళ్ళి సేంద్రియ ఎరువుగా కూడా తయారవుతాయి. మేలు కలిగించే సూక్ష్మజీవులు, వానపాముల సంతతి కూడా గణనీయంగా పెరగడం జరుగుతుంది. తర్వాత వేసే పంటకు కూడా ఈ సేంద్రియ పదార్థం ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. ముందస్తు చర్యగా వేసవి దుక్కులు చేసుకుంటే రాబోయే ఖరీఫ్ సాగు కాలంలో వివిధ చీడపీడలు, కలుపు ఉధృతి తగ్గి వాటి ఉధృతి పెరగకుండా చూడవచ్చు.
తద్వారా రసాయన పురుగు మందులు పిచికారీ

కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కనుక తొలకరిలో నువ్వుల పంట సాగు చేసుకునే రైతులు కూడా వేసవి దుక్కులు చేసి, ఆ తరువాత నేలను మెత్తటి దుక్కి చేసి పొలం ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. ఈ మెత్తటి దుక్కి వలన మొలక శాతం బాగుండి పొలంలో సరిపడా మొక్కల సాంద్రత ఉండి ఆశించిన దిగుబడులు పొందడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ నువ్వుల పంటలో ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను నివారించడానికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను కాపాడుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అంతేకాకుండా ఈ విత్తన శుద్ధి వలన మనం వేసిన విత్తనాలు చీమలు కూడా తినకుండా కాపాడుకోవచ్చు. విత్తనాన్ని ఎప్పుడూ మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి ఆ తరువాత శిలీంద్రనాశినితో శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే సమయం చూసినట్లయితే తొలకరి పంటగా నువ్వు పైరును సాగు చేయాలనుకుంటే మే 2వ పక్షంలోను, రబీ వేసవి పంటగా నువ్వులను డిసెంబర్ 2వ పక్షం నుండి జనవరి నెలాఖరు వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమైనట్లయితే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ పంటను సాధారణంగా రైతులు వెదజల్లి విత్తుకుంటూ ఉంటారు. కానీ వరుసల్లో విత్తినట్లయితే అంతర కృషి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు వెదజల్లుతారు కనుక వెదజల్లేటప్పుడు విత్తనానికి సమపాళ్లలో ఇసుక కలిపి పొలం అంతా సమానంగా పడేటట్లు వెదజల్లుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా ఈ పంటకు కూడా ఎరువుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆఖరి దుక్కిలో సేంద్రియ ఎరువుల రూపంలో బాగా చివికిన 4 టన్నుల పశువుల ఎరువులు వేసి కలయి దున్నుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడడం వలన మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. సేంద్రియ ఎరువుతో పాటుగా ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. సగభాగం నత్రజని అంటే 18 కిలోల యూరియాను, మొత్తం భాస్వరం అనగా 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అలాగే మొత్తం పొటాష్ అనగా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత పైరులో కలుపు తీసి మిగిలిన సగభాగం నత్రజని అంటే 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఎరువులు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. భాస్వరం ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన పైరుకి అదనంగా కాల్షియం మరియు గంధకం లభించి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. నత్రజని, భాస్వరం మరియు పొటాష్ వంటి స్థూల పోషకాల తర్వాత గంధకం పోషకం కూడా నువ్వుల పంటలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సల్ఫర్ మొక్కలలో సిస్టీన్, సిస్టైన్, మెథియోనైన్, అమైనో ఆమ్లాలు అలాగే సల్ఫర్ కలిగిన ప్రోటీన్ల తయారీలో ఎంతైనా అవసరం ఉంటుంది. అలాగే గింజలో నూనె శాతాన్ని పెంచడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నేలలో లభ్య సల్ఫర్ 10 ppm కంటే కూడా తగ్గినట్లయితే ఈ పోషక లోప లక్షణాలు కనిపించి నూనె దిగుబడి కూడా తగ్గడం జరుగుతుంది. గంధక లోప లక్షణాలను గమనించినట్లయితే మొక్కల పెరుగుదల తగ్గి ఆకుల పరిమాణం తగ్గుతుంది. లేత ఆకులు మందంగా పాలిపోయి తరువాత పసుపు రంగుకు మారుతాయి. ఆకు చివరి భాగాలు పాలిపోవడం లేత ఆకుల నుండి ముదురాకులకు వ్యాపిస్తుంది. ఈ లోప తీవ్రత ఎక్కువైనట్లయితే లేత ఆకులు మాడిపోయి రాలిపోతాయి. పూల సంఖ్య పరిమాణం కూడా బాగా తగ్గి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కనుక భూసార పరీక్షలు తప్పనిసరిగా చేపట్టి భూసార పరీక్షల ఆధారంగా గంధక లోప సవరణను చేపట్టుకోవాలి. ఇక ఎరువులతో పాటుగా గింజ నిండే దశలో పైరుపై 3/19 పోషకాన్ని
10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే

చేస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రైతును ఇబ్బంది పెట్టే ముఖ్యమైన సమస్య కలుపు. ఈ కలుపు నివారణకు పెన్నిమిథాలిన్ 4 మిల్లీలీటర్లు లేదా ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున ఏదైనా కలుపు మందుని విత్తిన వెంటనే కానీ లేదా మరుసటి రోజున కానీ ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం వెనక్కి నడుస్తూ పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు కూడా నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. విత్తిన వెంటనే వర్షం పడే సూచనలు ఉన్నట్లయితే పెండిమిథాలిన్ను పిచికారీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పెండిమిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే కూడా నీటి తడి ఏమాత్రం పెట్టకూడదు. అందువలన మనకి మొలక శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది. కనుక రైతులు పెండిమిథాలిన్ కంటే కూడా ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. విత్తిన 15 నుండి 20 రోజుల లోపు అదనంగా ఉన్న మొక్కలను తొలగించి పలుచుని చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు సరిపడా పోషకాలు సూర్యరశ్మి అంది కొమ్మలు బాగా పెట్టి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. విత్తిన 25 నుండి 30 రోజుల తర్వాత కలుపు తీసి గొప్పి తవ్వించడం వలన కలుపు మొక్కలు నశించడమే కాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిలువ ఉంటుంది. తద్వారా పంట త్వరగా బెట్టకి గురి కాకుండా ఉంటుంది. పంటను వరుసల్లో విత్తినట్లయితే కూడా కలుపు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం. విత్తనం మొలకెత్తడానికి నేలలో సరి అయిన తేమ ఎంతైనా అవసరం. అలా లేని పక్షంలో విత్తిన వెంటనే అదే రోజు పలుచటి నీటి తడిని ఇవ్వాలి. లేని ఎడల మొలక శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది. పూత కాయ అభివృద్ధి గింజకట్టు దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నువ్వు పంట నీటి ముంపును కూడా తట్టుకోలేదు. కనుక మురుగునీరు పోయే కాలువలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అధిక వర్షాలకు పంట నీటి ముంపుకు గురి అయినట్లయితే పొలంలో నిలిచిన నీటిని వెంటనే తీసివేయాలి. విత్తిన తరువాత 35 నుండి 60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా కూడా చూసుకోవాలి. లేని ఎడల తాలుగింజలు ఏర్పడి గింజ నాణ్యత కూడా క్షీణిస్తుంది. పంటకు బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే పంట కొంతవరకు బెట్టను తట్టుకుంటుంది. ఇక చీడపీడల యాజమాన్యం చూసినట్లయితే నువ్వుల పంటలో తెల్లదోమ, తామర పురుగులు, పచ్చదోమ వంటి పురుగులు, అలాగే ఆకుముడత మరియు కాయతొలచు పురుగు పంట అన్ని దశల్లోనూ నష్టం కలుగజేస్తుంది. ఇక వేరు మరియు కాండం కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు, ముఖ్యంగా వెర్రి తెగులు పంటను ఆశించడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక రైతులు చీడపీడలను సకాలంలో గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. అలానే గ్రామీణ కృషి మౌసం సేవ పథకం ద్వారా ప్రతి మంగళ మరియు శుక్రవారాలలో అందించే భవిష్య వాతావరణం మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలి. ఇలా చేయడం వలన ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులను పెంచే అవకాశం కూడా ఉంటుంది. నువ్వుల పైరులో వెర్రి తెగులు మరియు వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ వెర్రి తెగులు పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. మన ప్రాంతంలో సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లోని పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పైరు మీద డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుని ఈ తెగులును వ్యాప్తి చేసే దీపపు పురుగులను నివారించుకోవచ్చు. ఇక ముఖ్యమైన తెగులు వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతూ ఉంటాయి. తరువాత ఆకులు అంచులు లోనికి ముడుచుకుని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారులు ఏర్పడతాయి.
వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు

పారలు కూడా కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాలు సముదాయం కూడా కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ, విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితులు ఈ తెగులు అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ తెగులు ఆశించకుండా పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. పంట అవశేషాలను నాశనం చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పైరులో ఈ తెగులు ఆశించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి నేల అంతా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఈ చీడపీడలతో పాటుగా రామచిలుకల వల్ల సమస్యగా ఉంటుంది. నష్టం తగ్గాలంటే పెద్ద కమతాలలో పంటను సాగు చేసుకోవాలి. రైతులు సామూహికంగా పంటను వేసుకోవాలి. కాయ నిండే దశలో ఉదయం సాయంత్రం శబ్దాలు చేసినట్లయితే కూడా ఈ రామచిలుకల బెడద నుండి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. ఇక పంట కోత నూర్పిడి చూసినట్లయితే ఆకులు పసుపు రంగుకు మారినప్పుడు పంటలో 75 నుండి 80% కాయలు లేత పసుపు రంగుకి మారి కింది 1-2 కాయలు కొంచెం పగిలి ఉండాలి. కాయల్లో తేమ 50 నుండి 60%, విత్తనాలలో తేమ 25 నుండి 30% ఉన్నప్పుడు కోత చేపట్టాలి. కోత ఆలస్యమైతే కాయలు పగిలి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మొక్కలను కోసి కాయలు పైకి ఉండేలాగా నిలబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పూర్తిగా పక్వం కాని కాయలు కూడా పక్వానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా 5 నుండి 7 రోజులు ఉంచి తేమ 15 నుండి 18% వరకు తగ్గుతుంది. తరువాత మనం నూర్పిడి చేపట్టుకోవాలి. పంట కోసిన తర్వాత కూడా సీడ్ బగ్ ఆశించి పైరును విపరీతంగా నష్టపరుస్తుంది. నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి కోసిన కుప్పలపై పిచికారీ చేసుకోవాలి. రసాయనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పిచికారీ చేసుకోకూడదు. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. మధ్య మధ్య మనం పురుగు పట్టకుండా ఎండలో ఆరబెట్టుకుంటూ ఉండాలి. అలాగే వేప నూనె 25 మిల్లీలీటర్లు లేదా బూడిద 25 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కలిపితే పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా రైతులు సకాలంలో సరి అయిన యాజమాన్య చర్యలను అవలంబించినట్లయితే కనుక తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ తొలకరిలో నువ్వుల సాగు చేపట్టాలనుకున్న రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకుని నేల మెత్తటి దుక్కి వచ్చే వరకు దున్ని చదును చేసుకోవాలి. అధిక దిగుబడినిచ్చే YLM 66, అదే శారద, లేదా YLM 146 రకాలను ఎంపిక చేసుకుని మే 2వ పక్షంలో విత్తుకోవాలి. ఆలస్యమైతే వెర్రి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఎకరానికి 2 కిలోల విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల మ్యాంకోజెప్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వలన నేల నుండి సంక్రమించే తెగుళ్లను రాకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు విత్తేటప్పుడు తప్పనిసరిగా నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేని పక్షంలో మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత కూడా తగ్గి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. విత్తిన 8 గంటలలోపు ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పంట నీటి మంబుకి గురికాకుండా మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పంట బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పూత గింజ నిండే దశల్లో పంట బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ బెట్ట పరిస్థితులు నెలకొన్నట్లయితే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పంటను బెట్ట నుండి కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే విత్తేటప్పుడు 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. 18

0: కిలోల యూరియాను, అలాగే 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకుని విత్తుకోవాలి. విత్తిన నెల రోజులకు 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా తొలకరిలో నువ్వుల పంట సాగు చేయాలనుకున్న రైతులు సకాలంలో విత్తుకొని సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టి మంచి దిగుబడులను సాధించగలరని ఆశించడం జరుగుతుంది.
1: వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరు ఇంతవరకు వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువలు గురించి, వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: నూరు సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఈ ప్రసారంలో రాత్రి 9:30 హ్యూమన్
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
6: ఆకాశవాణి కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు. ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
7: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం మేడం.
8: నమస్తే అండి.
7: మేడం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
8: అవునండి.
7: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో ఈ కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
8: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్లటానికి కారణము ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే, గోదావరి జిల్లా రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికి అయితే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోను మనము సాగు చేసుకోవచ్చు. ఒక్క

0: ఒకసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
1: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
0: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే, మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
1: డిమాండ్ ఉంది.
0: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా, మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు? అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడున్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీద చెట్లు అందించడం ఏదైతే ఉందో అర్హుదారులని ఎలా గుర్తిస్తారు?
0: ఇప్పుడు మనం 30,000 రూపాయల సబ్సిడీ అనుకున్నాం. అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రం 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
1: సో అందరు రైతులు దీనికి అర్హులే, ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
0: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులు అన్నీ చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటే కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడి నుంచి కోకో పౌడరు, కోకో బటరు ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యత ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే less than 1 hectare, 2-2.5 ఎకరాల లోపు ఉండే రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్కి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 క్రేట్స్, దగ్గర దగ్గర ఒక 2 టార్పాలిన్లు, ఒక బాక్సు, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50,000 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్కి కావాల్సిన ఏ

0: వస్తువులైనా, అంటే మెయిన్ గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4వ కేటగిరీకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులు అందరూ కలిపి ఒక 40 మంది 50 మంది ఏమైనా ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే MIDH నుంచి కానీ లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ ఎస్సీ సప్లాన్ నుంచి కానీ వాళ్ళు ముందుకొస్తే చాలు, ఏ స్కీమ్ లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం అన్ని బాగానే ఉన్నాయండి, ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్ గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి అక్కడ వెళ్ళాలా, లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
0: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్ గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్ గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రైమరీ ప్రాసెసింగ్ గా, సెకండరీ ప్రాసెసింగ్ గా, లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యాన అధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యాన అధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి DHO ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి, అంటే మండల అధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యానాధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక PRO పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయం గాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రోచ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ లో వెబ్సైట్ లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ 3 తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి, ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తుంది?
0: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి, చాక్లెట్ తయారీ మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం, ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం, అందులో పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ న్యాచురల్గా చేదుగా, యాస్ట్రింజెన్స్, బిట్టర్నెస్ అన్ని ఉంటాయి. కానీ ఈ కమర్షియల్ చాక్లెట్కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్, అదేవిధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్, బ్రెయిన్ హెల్త్ కి చాలా చాలా ఉపయోగం, అద్భుతమైన ఆహారం. కానీ అది పోతుంది, యాక్చువల్గా డార్క్ చాక్లెట్ తినాలి. ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్స్ లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం గానీ, ఐరన్ గానీ, మాంగనీస్, ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
1: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేష

0: విషయాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్యూ అండి. మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: आपकी बातें सुनता हूं, आपके लिए सोचता हूं, आपके सुझाव देखता हूं, उसी से मेरे विचारों की एक दौड़ शुरू हो जाती है जो आकाशवाणी के माध्यम से आपके पास पहुंचती है।
1: आकाशवाणी कर्नूल केंद्रम इपड़ महिला प्रभा ఇవాల్టి మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో స్త్రీవాద కవిత్వం మహిళా చైతన్యం ఈ అంశం గురించి ఎన్ విజయలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: స్త్రీవాద కవిత్వం మహిళా చైతన్యం. స్త్రీలు కవిత్వం రాయలేరా? ప్రతి యుగంలో కవయిత్రులు ఉన్నారు. చెప్పుకోదగ్గ కవిత్వం వారి నుండి వెలికి రాలేదు. తిక్కన, వేమన, పోతన, గురుజాడ, కృష్ణశాస్త్రి, నండూరి, శ్రీశ్రీ, గద్దర్ వంటి కవులు స్త్రీలలో లేరు. వచన కవితలు, కథలు వ్రాస్తూ ఉన్నారు. కానీ కవిత్వం స్త్రీల వల్ల ఏమవుతుంది అనే అపప్రదను స్త్రీల విషయంగా 70వ శతాబ్దం వరకు వినపడేది. ఒకటి రెండు కవితలు వెలుగు చూసినా, స్త్రీవాద భావాలతో వెలికి వచ్చినా వాటికి తగిన ప్రచారం లభించలేదు. ఆనాడు అవి వ్రాసిన స్త్రీలు ప్రచార ఆర్భాటాలను పట్టించుకోలేదు. 80వ దశకంలో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. స్త్రీవాద రూపాలు, సంతరించుకున్న భావాలు సమాజంలోకి మరీ మరీ చొచ్చుకొని వచ్చాయి. రచయిత్రులకు, కవయిత్రులకు క్రొత్త దృష్టిని, కోణాన్ని కలిగించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళ విప్లవోద్యమము, తెలంగాణ జిల్లాలోని విప్లవోద్యమాలు సమాజ మూలాల్ని కదిలించే ప్రశ్నలను ముందుకు తెచ్చాయి. ఆ ఉద్యమాల్లో స్త్రీలు పితృస్వామిక పునాదుల గూర్చి ప్రశ్నించటం మొదలయ్యింది. స్త్రీల అణచివేతను, మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తారు. 75వ సంవత్సర అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా సంవత్సర సందర్భంగా క్రొత్త ఆలోచనలు, ప్రశ్నలు ముందుకు వచ్చాయి. స్త్రీల శరీరాల మీద, హక్కులపై, ఆరోగ్య విషయంగా జరుగుతున్న దురాక్రమణను, దోపిడీని ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ ఉద్యమాలు నడిచాయి. న్యాయస్థానాల్లో నిలదీత, శాసనసభల్లో చర్చలు పెట్టి చట్టాలు మార్పుకై పోరాటం జరిగింది. స్త్రీ పురుష సంబంధాలపై పలు కోణాల్లో చర్చలు లేవనెత్తబడినాయి. ఈ చారిత్రక సామాజిక నేపథ్యంలో కవయిత్రులు స్త్రీవాద భావాలకు కవితా రూపాన్ని ఇచ్చారు. గొంతులు సొంతానివి, బలమైనవి, తమదైన తిరుగుబాటు భావాలతో కవయిత్రులు కంగుమనిపించారు. ఇలాంటి గుండెలు పగిలి, పిండి కొట్టి

బయటకు లావాలా పొంగినదే మహిళా చైతన్య స్త్రీవాద కవిత్వం. కవయిత్రులకు అత్యవసర మానసిక భౌతిక స్వేచ్ఛ లేక వారు కట్టడి చేయబడినారని, తమని తాము తక్కువ అంచనాలతో కట్టడి చేసుకున్నామని, అందుచే కవిత్వం రాయలేకపోయామని కవితామణులు తెలుసుకున్నారు. ఈ తరం స్త్రీలు లోక జ్ఞానం, అక్షర జ్ఞానం అన్నీ ఉన్న సుశిక్షితులు. స్వేచ్ఛగా తమ అణచివేత గురించి బాహాటంగా బావుట ఎగురువేయగల సత్తా కలదని నిరూపణకు నడుం కట్టారు. ఇక కవయిత్రులు కాలం వచ్చేసిందని పురుషాహంకారులు కలవరపడ్డారు. ఇక కవయిత్రుల కాలం వచ్చేసిందని పురుషాహంకారులు కలవరపడ్డారు. సొంతమని విర్రవీగిన కవితాపీఠాన్ని వదలవలసి వస్తుందని కలవరపడినారు. స్త్రీవాద కవిత్వముపై దాడి చేస్తూ నీలి కవిత్వం, వార కవిత్వం, రక్తస్రావ కవిత్వం, బలిసిన కవిత్వం అంటూ స్త్రీ శరీర ధర్మాలను హేళన చేశారు. జ్ఞానం లేని దురహంకారులు స్త్రీవాద కవిత్వాన్ని శరీర స్పృహ తప్ప సామాజిక స్పృహ లేదంటూ గర్జించారు. పై దాడిని స్త్రీవాదులు సమర్థతతో తిప్పికొట్టారు. 1992 జూలైలో ఈ దాడి మొదలయ్యింది. ఆగస్టులో పాటిబండ్ల రజనీ గారు క్షుద్రానందం పేరుతో కవితా రూపంలో చక్కని సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్లో ఓల్గా ఈ కవిత్వాన్ని స్త్రీవాద సైద్ధాంతిక పునాదితో సమర్థిస్తూ వివరణ వ్యాసం రాశారు. కొండేపూడి నిర్మల స్త్రీవాదులు వాడిన పదాలను ఆక్షేపిస్తున్న కవులు తమ కవితల్లో వాడిన పదాల పవిత్రత ఏమిటి అని నిలదీశారు. ఈ స్త్రీవాద సిద్ధాంత చర్చలకు నిలబడలేని వారు అంతర్జాతీయ కుట్రంటూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేశారు. అప్పుడు స్త్రీవాద రచయిత్రులు కవయిత్రులు అందరినీ ఒక వేదికపైకి తెచ్చి అవగాహనతో ఒక సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు స్త్రీ కవయిత్రులు. పురుషులకు కూడా ప్రవేశమున్న బహిరంగ సభ జరిగింది. ఆ సభలో కాళోజీ చేకూరి రామారావు మాట్లాడుతూ స్త్రీవాద రచనలకున్న సామాజిక ప్రయోజనాన్ని నొక్కి చెప్పారు. స్త్రీవాద కవిత్వానికి త్రిపురనేని శ్రీనివాస్ గారు గుర్తింపు తెచ్చారు. దీన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని రావి భారతి, ముక్తేవి భారతి, కె లలిత, సజయ, ఓల్గా, ఆని రంగారావు ఇంకా ఎందరో రచయిత్రులు కవయిత్రులు గళం కలిపి కథం తొక్కారు. స్త్రీలకు జీవన్ మరణ సమస్యలైన సంబంధాలలో స్త్రీలను అణగదొక్కుతున్న అలవాటైన పురుషులకు స్త్రీ సంబంధిత విషయాలను విపులీకరింప సహజంగా పురుషాహంకారులను మంట పుట్టించింది. కవిత్వం మనకు విలాసం కాదు, మనకు కవిత్వం సరదా పని కాదు. మన ఉనికి కోసం మనం అత్యవసరంగా కవిత్వం రాస్తాం. కవిత్వ కాంతి పుంజాలలో మనం మన కలల్ని కోరికల్ని చూస్తాం. మన మనుగడలో మన జీవితాల్లో మార్పులు గురించిన ఆ కలలు కోరికలకు ఒక భాషను తెచ్చుకుంటాం. ఆ భాష నుండి భావాల్ని, ఆ భావాల నుండి స్వతసిద్ధ చర్యల్ని కవిత్వంతో ముందుకు తెస్తాం అని ధీటుగా చెబుతూ స్త్రీవాద కవిత్వాన్ని ముందుకు నడిపిన కవయిత్రి ఆడ్ర లార్డ్ గారు. 1982 జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా దేశాల్లో లాగే మన దేశంలో మహిళల్ని మేల్కొల్పింది. తమ తమ స్థితిగతులను, పీడనను, స్వేచ్ఛారాహిత్యాన్ని, బానిసత్వాన్ని, రకరకాల సాంప్రదాయ ఆచార మత భావాలను స్త్రీ సంకెళ్ళుగా మారిన విధానాన్ని గుర్తించిన భారత వనితలు తమ స్వేచ్ఛాప్రియత్వాన్ని ప్రకటించారు. పరిస్థితుల అధ్యయనం, ఉద్యమ బాట, పరిష్కారాల ఆలోచన పలు విధాలుగా ముందుకు వచ్చారు. చరిత్రను పునర్లిఖించటానికి పూనుకున్నారు. ఉరకలు వేసే ఉత్సాహంతో ఎందరెందరో కవయిత్రులు రచయిత్రులు తమ వంతు సహాయ సహకారాలను అందిపుచ్చుకున్నారు. ఫెమినిజంలో భేదాలను గురించి వసంత కన్నాభిరాన్, ఓల్గా, మల్లాది సుబ్బమ్మ మొదలగు వారు వారి రచనల్లో ఉపన్యాసాల్లో విస్తారంగా ప్రస్తావించారు. సాహిత్యానికి సంబంధించినంత వరకు ఫెమినిస్టు వాద భేదాలకు ప్రమేయం లేదు. ఈ కవిత్వంలో అలాంటి వాదభేదాలు అగుపడవు. అయితే ఫెమినిస్టులనే పడే వారంతా మహోదాత్త ఆశయాలకి అంకితమయ్యారని చెప్పటం కుదరదు. ఏ ఉద్యమాల్లో అయినా ఉద్యమాలకు ఉపయోగ

పడేవారు, ఉద్యమాన్ని తమ సొంతానికి వాడుకునేవారు ఉండనే ఉంటారు. తెలుగులో స్త్రీవాద కవితలు అన్న పేరే స్థిరపడిపోయినది. ఫెమినిస్టు కవిత్వాన్ని పలు నామాలతో పిలుస్తున్నారు. మహిళాభ్యుదయ కవిత, స్త్రీ చైతన్య కవిత, ఫెమినిస్టు కవిత అంటూ కవిత్వానికంతటికీ పట్టేట్టు నిర్వచనాన్ని విస్తరించుకుపోవటం సరి. ఈ కుట్రలు కుతంత్రాలు ఎలా ఉన్నా ఈ కవిత్వం దిగుమతి అయిన ఏ భావాలకు కాపీ కాదని, స్త్రీల సమస్యలకు స్పందించి సాహిత్య రూపమే స్త్రీవాద కవిత్వమని తెలియచేయడమైనది. ఆ రోజుల్లో కూడా ఇప్పటిలాగే నవ్య కవితాన్ని మనసా ఆహ్వానించేవారు, వ్యతిరేకించేవారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. కానీ తేడా ఏమనగా, వ్యతిరేకించిన వారు ఉద్దండ దిగ్ధంతులైన పండితులు. వారిలో అక్కిరాజు ఉమాకాంతారావు, జయంతి రామయ్య, అనంతపంతుల రామలింగస్వామి గారలు ముఖ్యులు. నిరసించి తర్కశక్తితో ఎదుర్కొని అధిక్షేప కావ్యాలు రచించి నిరసించారు. ఎన్ని చేసినా కాల ప్రవాహంలో అవి అన్నీ మరుగున పడిపోయాయి. మనం సాహిత్య చరిత్ర స్వభావాన్ని పరిశీలించాలి. మొత్తం చరిత్రలాగే సాహిత్య చరిత్ర కూడా కొన్ని ప్రత్యేకంగా ఎంచుకున్న విషయాలను మాత్రమే ముందు తరాలకు సంక్షిప్తం చేసి ఉంచుతుంది. ఈ విధి విధానం అంతా అగ్రవర్గ అగ్రవర్ణ మగవారి చేతుల్లో ఉంటుంది. స్త్రీవాద సాహిత్యాన్ని అశ్లీల సాహిత్యంగా, స్త్రీ కవితల్ని అశ్లీల నీలి కవితలుగా విమర్శిస్తూ ఉన్నారు. వారిని పరికిస్తే దిగువన నీళ్లు తాగుతున్న మేకపిల్లపై నా నీరు ఎంగిలి చేస్తున్నావని యాగీ చేసి దాడి చేసే తోడేలు గుర్తుకు వస్తుంది. ఏదో ఒక నెపం కావాలి విమర్శకులకు, తర్కవాదులకు ఏదో ఓ నెపం కావాలి. చౌకబారు నెపాలను స్త్రీవాద కవిత్వంపై దొరికించుకున్నారు. అశ్లీలం, వ్యభిచారం, నీలి, వైయక్తిక సమస్యలు, సామాజిక బాధ్యతను విస్మరించే ధోరణి, శీలం లేని వాళ్ళు అంటూ ఇత్యాది ఆరోపణల దాడికి దిగారు. ఈ విమర్శలకు ఎలాంటి సిద్ధాంత పునాది ఉండదు. సాహిత్య చరిత్ర నుంచి సాహితీ ప్రక్రియలు, సూత్రాలు ఎప్పుడూ మగవారి చేతుల్లో ఉంటాయి. నిమ్న కులాల పట్ల, ఆడవారి పట్ల ఈ కొద్దిమంది మగవారి ఉద్దేశాలు, ఊహలు వాళ్ళు వ్రాసే చరిత్రలో ఒక రూపాన్ని పొందుతాయి. వారి ఇష్టాలు, బలహీనతలే ఇన్నాళ్లుగా మనకు సాహితీ అర్థాన్ని, ప్రయోజనాన్ని రూపొందించాయి. మనం అర్థం చేసుకోవలసినది సాహిత్యంలో అతీతమైనది ఏమీ లేదు. వ్యక్తి, కుల, లింగ అతీతంగా ఏదీ నిలబడదు. పురుషులు అధికారంతో, పితృస్వామిక విలువలతో రూపొందించిన సాహిత్య చరిత్రలో స్త్రీలు రచనలు చేస్తున్నప్పుడు వారి రచనలు ఈ విలువలనే సంతరించుకుంటాయి. కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర మధురమే, మధురవాణి ఫెమినిస్టు కాదు అన్నారు రావిశాస్త్రి గారు. ముద్దుపలని శృంగార కావ్యం వ్రాస్తే అప్పటి పురుష పుంగవులందరూ తిట్టిపోసిన వాళ్లే. చలం రచనల్ని, చలం గారిని స్త్రీవాద రచయితగా ముద్ర వేశారు. అయినా చలం చలించలేదు. తను చెప్పదలిచిన సాహితీపరంగా జనులకు వివరించారు. కుహనా సంస్కారులకు ఆయన భయపడలేదు. చలంను విమర్శించేవారు ఉన్నట్టే ఆరాధించేవారు చాలామంది ఉన్నారు. లోకో భిన్న రుచి అన్న నానుడిని మనం మరవరాదు. స్త్రీకి ఉండే హక్కుల్లో పిల్లల్ని కని పెంచే విషయంలో తన నిర్ణయం ప్రధానమైనది అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. ఈ క్రమం కూడా ఫెమినిజం అంటే స్త్రీవాదానికి దోహదమైనది. తెలుగులో ఫెమినిస్టు ఆలోచన విధానాన్ని పరిచయం చేసే రచనల కొరత ఉంది. తెలుగు సాహిత్య రంగంలో గురుజాడ, చలం, కొడవట్టిగంటి కుటుంబరావు, తాపి ధర్మారావు, డాక్టర్ శ్రీదేవి మొదలగు రచయితలు స్త్రీల లైంగిక అవసరాలు, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, స్త్రీల సమస్యల గురించి మౌలికమైన ప్రశ్నలు రేకెత్తించే నవలలు, కథలు, వ్యాసాలు రాశారు. చలం గారి స్త్రీ, బిడ్డల శిక్షణ వంటివి ఈ కోవలోనివే. వివాహ వ్యవస్థ లోపల స్త్రీలు పడే బాధల గూర్చి లత, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీత మొదలగు రచయిత్రులు నవలలు రాశారు. సమాజంలో స్త్రీల సమస్యలు పెరుగుతున్నాయి. వాటి పట్ల ప్రతి వారికి ఆందోళన

0: పెరుగుతున్నది. స్త్రీలుగా ప్రశ్నించటం, ఎదురించటం జరుగుతోంది. ఉద్యమాల బాటను ఎందరో స్త్రీలు ఎంచుకున్నారు, ముందు ఉన్నారు. వారికి అండదండలు ఉండాలి. స్త్రీ ఎందుకు బానిసయ్యింది, స్త్రీ ఎందుకు బానిసయ్యింది అని ప్రశ్నించిన పెరియార్ ఈవే రామస్వామి నాయకర్ దీన్ని రచిస్తూ, దీనిలోని భావాలు నేటి పరిస్థితుల్లో అన్ని మతాల దేశస్థులకు, సమస్త సమాజాల వారందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో సాగిన రచన. ఈ రచన మహిళలకు సంబంధించిందే వ్రాసినది కాదు. ప్రతి మహిళ పురుషులు తెలుసుకొని నడుచుకునే రీతిలో ఉన్నది. శీలం, పాతివ్రత్యం, ప్రేమ, వివాహం నుండి విముక్తి, తప్పు కాని పునర్వివాహం, వ్యభిచారం, వితంతువుల పరిస్థితి, ఆస్తి హక్కు, గర్భనిరోధం, స్త్రీల విముక్తికి పురుషాహంకారం నశించాలి, ఇలా ప్రతి కోణాన్ని స్పృశించారు పెరియార్ గారు. ముఖ్యంగా స్త్రీలేని పురుషుడు, పురుషుడు లేని స్త్రీ, ఇద్దరూ అసంపూర్తి మనుషులు. అర్ధనారీశ్వరుడులా వర్ధిల్లాలి. ఇరువురు ఎవరి నైపుణ్యాలను, వారి వ్యక్తిత్వాలను అన్నింటినీ సమభావంగా, సమతూకంగా బేరీజు వేసుకుంటూ కవిత్వాన్ని, సాహిత్యాన్ని, తమ వంతుగా సహాయ సహకారాలను అందించుకుంటూ అందరినీ కలుపుకొని జీవన యానాన్ని నిత్య నూతనం చేసుకునే ఒరవడి రావాలని కోరుతున్నాను. శుభం భూయాత్. సర్వే జనో సుఖినో భవంతు.
1: మీరు ఇంతవరకు స్త్రీవాద కవిత్వం, మహిళా చైతన్యం ఈ అంశం గురించి ఎన్ విజయలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఇవాళ మహిళా ప్రభా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు. ప్రత్యేక కార్యక్రమం.
4: మన ఆకాశవాణి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ శ్రోతలను అనురిత్యం అలరిస్తుంది. అదేవిధంగా ఆకాశవాణి ప్రతి సందర్భంలో శ్రోతలను తమ చుట్టూ ఉన్న, చోటు చేసుకున్న ఇబ్బందికర పరిస్థితులలో శ్రోతల్లో మనోధైర్యం నింపేందుకు ఎప్పటికప్పుడు చైతన్యం, అవగాహన, దిశానిర్దేశం చేస్తూ విలువైన అలాగే అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తుంది. అందులో భాగంగా 2019 వచ్చిన కరోనా వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతినిత్యం విభిన్న కార్యక్రమాలను రూపొందించి వైద్యులతో, జిల్లా అధికారులతో పరిచయాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్తూ విలువైన నేస్తంగా మారింది. ఆ సమయాన రేడియో చేసిన సేవ అసంఖ్యాక శ్రోతల మన్ననలను అందుకుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ లాక్డౌన్ సమయంలో పరిశుభ్రత గురించి, సామాజిక దూరం గురించి, శానిటైజర్ల అవసరం గురించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రతి వ్యక్తి పాటించేలా ఆకాశవాణి కడప కేంద్రం అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ సి హరికిరణ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ ఏర్పాటు చేసింది. వైద్య శాఖ, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా వాటి విధులు నిర్వర్తించాయో తెలియజేస్తూ,
5: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి మనం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మన కలెక్టర్ సి హరికిరణ్ గారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, మనతో సంభాషిస్తారు.
6: మార్చి 1st నుంచి కూడా మనం ఒక ఫీవర్ సర్వే అనేది మొత్తం ప్రజానీకాన్ని అందరికీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ అన్ని యంత్రాంగాలు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, అది కూడా ప్రభుత్వ యంత్రాంగం, డాక్టర్స్ పొద్దున్ననక రాత్రనక వాళ్ళ డ్యూటీస్ వచ్చి కంటిన్యూస్ గా వాళ్ళ లైఫ్స్ ని రిస్క్ చేసి ఎక్విప్మెంట్ ఎంత వేసుకున్నా, N95 మాస్క్లు ఎంత పెట్టుకున్నా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పైనుంచి కింద వరకు ఎంత వేసుకున్నా, ఇట్స్ ఎ రిస్క్, ఇస్ ఎ రిస్క్. సో వాళ్ళు అక్కడ స్వాబ్స్ తీసి కలెక్ట్ చేసి ప్రజానీకాంతం అమేకమై వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ముందుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ యంత్రాంగం బ్యారికేడ్స్ వేసి ప్రజల్ని

బయటికి రానివ్వకుండా అప్రమత్తం చేసి చేస్తున్నాయి. ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, ANM, ఆశ, స్టాఫ్ నర్స్, డాక్టర్ అనేది వీళ్ళందరూ కూడా నిరంతరం శ్రమిస్తారు. కొంతమంది ఎన్జిఓస్ వచ్చి కొన్ని కిట్స్ కూడా ఇస్తున్నారు, హైజీన్ కిట్స్ అని, బకెట్, మగ్గులని. పేషెంట్స్ ఎవరైతే మీరు క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్నారో వాళ్ళకి సేవలు అందియడం, కొంతమంది బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటి సహాయాలు చేయడం, కొంతమంది పీపీఈ కిట్స్ ఇవ్వడం. ఈ పీపీఈస్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ జిల్లాలో కావాల్సినంత ఉన్నాయి. ఒక 3000 కిట్స్ వరకు ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ హాస్పిటల్, మనకి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోవిడ్ హాస్పిటల్, అక్కడ పనిచేసే వాళ్ళకి

0: పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ జిల్లాలో కావలసినంత ఉన్నాయి, ఒక 3,000 కిట్స్ వరకు ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ హాస్పిటల్, మనకి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోవిడ్ హాస్పిటల్, అక్కడ పనిచేసే వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం. క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. పిహెచ్సిలు, సిహెచ్సిలు, బయట కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ పేషెంట్లు, సస్పెక్టెడ్ కేసెస్ తో పనిచేసేది వీళ్ళు. మిగతా వాళ్ళంతా సర్జికల్ మాస్క్ వేసుకుని N95 మాస్క్లు వీలైతే వేసుకుంటే ఇది సరిపోతుంది. రేషన్ షాపుల దగ్గర రోజు రెండో రోజు గుమ్ముకూడుతుంటే, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో టోకెన్ సిస్టమ్ ఇమ్మని చెప్పాం, ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా గుమ్ముకూడుతుంటే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకు చేస్తున్నారని. ఈ కష్టకాలంలో లేబర్ ఏదైతే రోజువారీ కూలీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి 1,000 రూపాయల సాయం అందించడం జరిగింది వాలంటీర్లు వచ్చి. తర్వాత పిఎం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక కార్యక్రమం కింద 3 విడతల్లో 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా జన్ధన్ ఖాతా ఉన్న మహిళలందరికీ ఇది ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి రైతుకి ఈ కష్టకాలంలో 1 విడతలోనే 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం అందించడం జరుగుతుంది. సో రైతులే కాదు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు అందరికి కూడా ఈ 3 నెలల కాలం ఏదైతే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పే చేయాలో, తీసుకున్న బ్యాంక్ లోన్ కి ఏమైనా ఇన్స్టాల్మెంట్ పే చేయాలి, ఈ 3 నెలలు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆర్థికంగా పేదవాళ్ళని బలోపేతం చేసేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు. సో ఒకసారి దీన్ని కూడా మీ అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆర్టీపీసీఆర్ మెషిన్ మనం రెండోది కూడా ఇవ్వండి అంటే, ఇప్పుడే కొత్తగా ల్యాబ్ పెట్టాం, దీంట్లో ఆపరేషన్ స్టెబిలైజ్ అవ్వనివ్వండి, ఈ ఆపరేషన్స్ అన్ని ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ బాగా పనిచేసి రిజల్ట్స్ అంతా బాగా వస్తున్నాయి అని అంటే, రెండో మెషిన్ తో కూడా మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.
1: ఈ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలి, ఎలా తమను తాము కాపాడుకోవాలో శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం గంగాధర్ రెడ్డి గారితో పరిచయాన్ని అందించి అవగాహన పెంపొందించింది.
2: ఎవరికైతే COVID-19 పాజిటివ్ అని తేలిందో వాళ్లలో మనం బాగా సమస్యలు, అంటే ప్రస్ఫుటంగా కనిపించే సమస్యలు ఏంటి అంటే, శ్వాసకోశ వ్యవస్థ బాగా దెబ్బతినడము, గాలి పీల్చుకోలేకపోవడం. ఇది ఈ సందర్భంగా వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
3: మామూలుగా 60 ఏళ్ల పైన వృద్ధులు, దీర్ఘకాలికమైన జబ్బులుండే వాళ్ళు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.
2: అసలు
3: ఇంట్లో కూడా వీలైనంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే తప్ప వాళ్ళు, అంటే ఈవెన్ వాళ్ళ రూమ్కే పరిమితం అయితే ఇంకా మంచిది. ఇంట్లో పిల్లలు వీళ్ళతో కూడా ఎక్కువ మరి అటాచ్మెంట్ లేకుండా, ఎందుకంటే మనం ఇంట్లో యాక్టివ్ ఉండే వాళ్ళు బయట తిరిగి వస్తారు, వాళ్ళ నుంచి ముసలోళ్ళకి అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులు వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు, కొంచెం వాళ్ళకు ఏమంటే మానసిక ఉల్లాసం కూడా పలకరించాలి, వాళ్ళను చూసుకోవాలి. బట్ మెయిన్ ఏమంటే ఇండోర్ లో ఉండడము, బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగతంగా డిస్టెన్స్ పాటించడం. ఈ మెయిన్ వైరస్ సమస్య ఏమంటే ఈ డ్రాప్లెట్, ఇది మనకు ఒక మన ద్రవాల్లో నుంచి అటాచ్ అయ్యి మనం తగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, మాట్లాడినప్పుడు గానీ ఇది రిలీజ్ అయ్యి మనకి ఎక్కడ సర్ఫేస్ ఉంటుందో దాని మీద పడుతుంది. కొంతమంది డైరెక్ట్ మొహంలో పెట్టి మాట్లాడేటప్పుడు అయితే వాళ్ళ మొహంలో డైరెక్ట్ పడిపోతుంది, వాళ్ళకి మ్యూకోజలో పడిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళు ఎక్కడన్నా వేరే ప్లేస్ లో పడితే అది చేతితో రుద్దుకొని మళ్ళా ముక్కు గానీ టచ్ చేస్తే వస్తుంది. అలాగే సర్ఫేస్ మీద పడినప్పుడు దాన్ని కూడా పొరపాటు మనం టచ్ చేసి కడుక్కోకుండా మనం మళ్ళా ముక్కు గానీ కళ్ళు గానీ రుద్దుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మనం తెలియకుండా సర్ఫేస్ ఏదైనా టచ్ చేస్తున్నాం అన్నప్పుడు మనం వాష్ చేసుకోవాలి, ఆల్కహాల్ బేస్డ్ గానీ సబ్బుతో గానీ మనం చేతులు శుభ్రపరచుకుంటే అవకాశం రాకుంటుంది. దీంతో పాటు వ్యాయామం, అంటే ఇంట్లో కరెక్ట్ అంటే యోగా, మెడిటేషన్, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి పాటిస్తూ ఉంటే గనక మనకు ఈ లంగ్ కెపాసిటీ మెయింటైన్ అవుతా ఉంటది. తర్వాత దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల వ్యాధులు ఇలా ఉండడం వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఏదైనా ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు, జ్వరము ఇట్లా అనుమానించినప్పుడు వాళ్ళు 104 సర్వీస్ గానీ, తర్వాత టెలి మెడిసిన్ సర్వీస్ కానీ దాన్ని ఉపయోగించుకొని ఇంట్లోనే కూర్చొని వీళ్ళకు చెప్తే వాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళకు ట్రీట్మెంట్ మందులు తెచ్చి ఇవ్వడం గానీ పలాని చోటుకు వచ్చి తీసుకోమనడం గానీ జరుగుతుంది.
1: కరోనా వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా కడప సెంట్రల్ జైల్లోని ఖైదీలు జైల్లో ఉంటూ ఆ సమయంలో 100,000కు పైగా నాణ్యమైన ఫేస్ మాస్కులను తయారు చేసి ప్రభుత్వ ఆసుపత్రులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన సందర్భాన్ని ఆకాశవాణి కడప కేంద్రం ఖైదీలతో పరిచయాలను నిర్వహించి తెలియజేసింది. వారి మాటల్లో ఆ సేవా కార్యక్రమాలు.
4: నా పేరు సలీం. టైలరింగ్ వచ్చేసి నేను ఒక 1 మంత్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ చేసి మాకు నేర్పించిపోయారు ఒక నెల. అప్పటి నుంచి నేను టైలరింగే చేస్తున్నాను. మా సార్ వాళ్ళు చెప్పడం వల్ల మాస్కులు

0: చేస్తున్నాం. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమాజానికి మేము కూడా పనికొస్తాం అనేది చాలా గర్వంగా ఉంది నాకు కూడా.
1: జగన్మోహన్, COVID-19 కరోనా అనే వ్యాధి వచ్చిందని బయట నుండి డిఐజీ గారు చెప్పారు. మాస్కులు కుట్టాలని ఆలోచన సార్ గారే చెప్పారు. ఇక్కడ మిషన్ లో 10 మిషన్ మాత్రమే ఉన్నాయి. 10-10 మంది టైలర్స్ ఉన్నారు. వాళ్ళకి హెల్పర్స్ కూడా ఒక 10-10 మంది ఉన్నారు. రోజుకు 600 కుట్టే వాళ్ళము. డిఐజీ గారు కలెక్టర్ గారు సాయంతో అలా మిషన్లు 600 స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక రోజుకి 8,000 నుంచి 9,000 రీచ్ అవుతున్నారు. 130,000 దాకా కుట్టాం. మేము కూడా జైల్లో ఉండి మా ఖైదీ సోదరులు ఇంత మ్యాన్ పవర్ ఉందని మాకు ఇంతవరకు తెలియదు. బయట ఉండే వాళ్ళు కూడా లాక్డౌన్ బాగా మంచిగా యూజ్ చేసుకుని ఇళ్లలో ఉండి బయట వారికి హాని కలిగించకుండా మన వంతు మనం బాధ్యతగా ఉంటే ఇంకొకరికి అంటించకుండా ఏమైనా అట్లాంటి అనుమానాలు ఉంటే మనం హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకోవడం, క్వారంటైన్లో జాయిన్ కావడం స్వచ్ఛందంగా మనం ప్రకటిస్తే బాగుంటుందని నా ఒపీనియన్.
2: నా పేరు అంబటి నారాయణ రెడ్డి. గత 10 సంవత్సరాల నుంచి జైలు లోపల ఉన్నాను. ఉన్నతాధికారుల సహకారంతో ఇలాగ అందరిని మోటివేట్ చేసి మనం బయట ప్రజలకు మాస్కులకు సబ్ జైలు కానీ జిల్లా జైలు అంతేకు సప్లై చేద్దామని మోటివేట్ చేసి తయారు చేస్తాము. ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా అందరికీ ఉపాధి కల్పించిండ్రు, పనులు చేసుకొని మంచిగా ఉంటుండ్రు.
3: నా పేరు జాన్వసిలి ప్రసాద్ అండి. 2 ఇయర్స్ అవుతుందండి నేను వచ్చి. ఇప్పుడు ఇక కరోనా వచ్చినందువల్ల ప్రజల కోసం మాస్కులు కుట్టడానికి కోసం 1 మంత్గా ఇక్కడ టైలరింగ్ చేస్తున్నాను. మేము లోపలుండి మేము ప్రజలు బయట ఉన్న ప్రజలకు సేవను అందించే అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మా డిఐ సార్ గారు మాకు కల్పించారు. ప్రజలకి మేము మంచి చేకూరుస్తున్నామనేటువంటి సంతోషం మాకు కలుగుతుందండి.
4: మా పేరు మురళీకృష్ణ, మైదుకూరు మండలం వనిపెంట. యూనిఫారాలు కుడతాము, బయట స్కిల్డ్ వర్కర్ పోలీస్ యూనిఫారాలు కానీ ఏ ఆర్డర్ తెచ్చినా కూడా అవన్నీ కుడతాము. ఇక్కడ గుళ్ళు కానీ గ్రంథాలయం కానీ పని కానీ ఏ విషయమైనా ఇక్కడ క్లియర్గా తయారు, జైల్లో ఉండి బయటికి పోతే ఉన్న తప్పు చేసే ఆస్కారం ఉండదు. అలా తయారు చేస్తారు అధికారులు.
5: కరోనా గురించి కొందరి ఆలోచన కవితాత్మకంగా గేయ రూపంలోనూ.
3: ఈ COVID-19 వచ్చింది కదా, దీని గురించి మా ప్రజల కోసం ఏదైనా ఒక పాట రాయాలి, దీన్ని పాడాలి అని చెప్పి ఒక ఉద్దేశం కలిగింది, ఆలోచించి రాసి ఉన్నారు.

పెద్దవారి సైతం పురిటి బిడ్డ సైతం, పెద్దవారి సైతం పురిటి బిడ్డ సైతం ఆ మహమ్మారి కరోనా నోట పెట్టుకుంది.

ఆలోచించినాము, మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము. మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము. ఏమి సేతుమన్నో, మేమేమి సేతుమన్నో.

0: కొన్ని తరాలుగా మానవాళిని ప్రభావితం చేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తున్న కుష్ఠవ్యాధి నిర్మూలన కోసం వైద్యులతో పరిచయాన్ని చేసి శ్రోతల్లో అవగాహనను పెంపొందించింది. డాక్టర్ ఎస్ కాధర్వల్లి గారితో పరిచయాన్ని అందించింది.
1: సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి సామాజిక బాధ్యత కూడా మనకి చాలా అవసరం. మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ప్రయాణం చేస్తుంటాం, బస్సులో మన పక్కనుండేటువంటి వ్యక్తి మనం గమనించామనుకోండి, సపోజ్ వాడికి కనురెప్పలు కనుబొమ్మలు రాలిపోయి ఉండడం, లేకపోతే ముక్కు కొంచెం ఏదైనా వంకరగా ఉండడం, లేకపోతే చెవి దిమ్మె మీద ఏదైనా బుడిపిల్లలాగా ఉండడం, ఆ లక్షణాలు ఏదైనా ఒక లక్షణం ఉంటే ఇమ్మీడియట్గా సామాజిక బాధ్యతగా మనం ఏం చేయాలంటే చెప్పాలి. అతను తెలియదు కాబట్టి నేను ఇట్లా నీకు ఏదైనా ఉండొచ్చేమో పక్కకు పిలిచి అతనికి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, ఫలానా మీ ఊర్లోనే ఉంటారు ఆశ మీ ఊర్లోనే ఉంటారు ఏఎన్ఎం గారు, వాళ్ళ దగ్గర పోయి ఒకసారి అడగాయ్యా, దీనివల్ల ఏమీ నష్టం లేదు అనేటువంటిది ఒక కౌన్సిలింగ్ లాగా మనం కూడా చేయొచ్చు. తర్వాత వ్యక్తిగత బాధ్యత ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా గన ఈ యొక్క కుష్టు అనేటువంటిది తేలినప్పుడు అతను వ్యక్తిగతంగా కూడా మినిమం ఎక్కువ మందితో కలవకుండా, పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా దైనందికమైనటువంటి జీవితంలో అతను

0: పాత్ర ఐ టాబ్లెట్స్ కంపల్సరీగా తీసుకున్నట్టయితే 100% ఇది క్యూరబుల్ అండి.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. సోమనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదని, దేశపు అలుపెరగని స్ఫూర్తికి అది ఒక నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్ధరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణుపరీక్షలను గుర్తుచేస్తూ భారతదేశ దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది ప్రతీక అని అన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: సోమనాథ్ అమృత్ మహోత్సవ్ కేవల్ అతీత్ కా ఉత్సవ్ నహీ హై, యే అగ్లే 1000 వర్షో కే లియే భారత్ కీ ప్రేరణా కా మహోత్సవ్ భీ హై. 1998 यानी आज के ही दिन देश ने पोखरण में परमाणु परीक्षण किया था. भारत के सामर्थ्य को वैज्ञानिकों ने दुनिया के सामने रखा.
0: పులుల ఆవాసాల పునరుద్ధరణ, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సామూహిక పరిరక్షణకు కార్పొరేట్ నిధులు ఎంతో అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పులుల పరిరక్షణ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వాలని కోరారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుతతో సహా 7 ప్రధాన పులుల జాతుల రక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను భారత్ నిర్వహించనుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జీవ

0: వైవిధ్యం, నీటి వనరులను పరిరక్షించడంలో పులులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో దేశం ఇప్పుడు ప్రపంచంలోని 3వ స్థానంలో ఉందని, ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లకు చేరుకుందని భూపేందర్ యాదవ్ అన్నారు. దేశంలోని ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాల బలోపేతానికి పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రయోగశాల జంతు సంక్షేమం, విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, శాస్త్రీయ ప్రయోగాలలో ఉపయోగించే జంతువుల పట్ల మానవత దృక్పథంతో వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. జంతు ప్రయోగాల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిసిఎస్ఈఏ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలలోని జంతు ప్రయోగ సౌకర్యాలను నియంత్రించడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ సామర్థ్యాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, పరిశోధన, జనరిక్ మందులు, వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచానికి భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పిస్తుందని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చిన వికసిత్ భారత్ జీఆర్ఏఎంజీ చట్టం ప్రధాన లక్ష్యం వేగవంతమైన గ్రామీణాభివృద్దికి మద్దతు ఇవ్వడం, అధిక ఆదాయ భద్రతను కల్పించడం, గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించడం. నిర్దేశించిన సమయంలోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఈ కొత్త చట్టం అందిస్తుంది. మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికి 5 ఏళ్లలోపు వయస్సు గల 5 గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట వారి సంరక్షణ కోసం ఒక మహిళా కార్మికురాలిని నియమించడం ఈ చట్టంలోని ఒక ముఖ్య నిబంధన. దీని ద్వారా మహిళలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ పనిని కొనసాగించడానికి వీలు కల్పించడంతో పాటు పని ప్రదేశాలను వారి అవసరాలకు మరింత అనుకూలంగా, సమ్మిళితంగా మార్చేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పౌరులకు, వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో ఆయన ప్రసంగిస్తూ, పశ్చిమాసియాలో సంఘర్షణలు కొనసాగుతున్నాయని, కాల్పుల విరమణకు మరింత సమయం పడుతుందని, అందువల్ల దేశం ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా ముఖ్యమని అన్నారు. తమ దైనందిన జీవితంలో విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించుకోగల రంగాలను పౌరులు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అటువంటి వ్యయాన్ని తగ్గించడంతో పాటు విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ 2 ప్రయత్నాలు ఏకకాలంలో జరగాలని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: Reduce our expenditure on everything that requires foreign exchange to be spent. We can identify whatever we can do to preserve the foreign exchange. Simultaneously, we must also earn the foreign exchange more and more. Both things have to go in parallel. So I'll request all of you to take cognizance of Honorable Prime Minister's call to the nation and within your own means, within your own enterprises, within your own businesses, try to do whatever best you can.
0: ఐసీసీ పురుషుల వన్డే వార్షిక ర్యాంకింగ్స్లో భారత్ జట్టు 118 పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా 109 పాయింట్లతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా 102 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్

ఇన్నింగ్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కేరళం, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు సంభవించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమ్మిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు లలిత గీతం వింటారు. వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో కర్నూలు ఎఫ్ఎం అండి. హలో హలో నమస్తే అండి. కర్నూలు ఎఫ్ఎం అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు. కోడుమూరు నుంచి. చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారండి పాట? అందులో అండి. ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా? చెప్పండి. గుడ్ నైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: हेलो कर्नूल एफएम। हेलो हेलो कर्नूल एफएम अंडी।
1: హలో, నమస్కారమా.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: మాది వనపర్తి జిల్లా తిరువేరు మండలం అయ్యవారిపల్లి గ్రామం గురుకుండ్ల బాలరామ్.
0: మీ పేరండి?
1: గురుకుండ్ల బాలరామ్.
0: బాలరామ్ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
1: లేత మనసుల నుంచి తోడి ఒక కోణలో కుంజు ఒక కోణలో పాట.
0: ఓకే అండి, వచ్చేస్తుంది పాట, వినిద్దామా?
1: సరే మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: హలో,
0: కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మాది రాజోలు అండి.
0: రాజోల్ నుండి ఎవరండి పేరు?
1: కామర్తి బత్తలయ్య సార్.
0: చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారు
1: కామర్తి
0: పాట?
1: బత్తలయ్య గారు పేరు.
0: సినిమా పేరండి?
1: అడవిరాముడు.
0: అడవిరాముడు.
1: కృషి ఉంటే మనుషులు కుశలు అవుతారు. హలో,
0: హలో, వస్తుందండి పాట.
1: కోరుతు

0: చూడుతున్నాడు.
1: ఓకే చెప్పండి.
0: కామర్తి భర్తలే, పద్మావతి, బిందుశ్రీ, వేదశ్రీ, తేజశ్రీ.
1: ఓకే అండి, మీ అందరి కోసం పాట. ఓకే అండి, ఓకే ఓకే, పాట చూసింది. ఓకే అండి, వినేద్దాం. హలో హలో
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, చెప్పండి, మీ పేరేంటి?
2: పద్మావతి మేడం.
1: పద్మావతి గారు ఏం చేస్తుంటారండి? మగ్ధం. రేడియో వింటూ చేస్తూ ఉంటారా? టైం పాస్ మంచిగా ఆడుతూ పాడుతూ పనిచేస్తారనమాట. చెప్పండి. ఓకే అండి, మీకోసం వింటున్న శ్రోతలందరి కోసం మాకోసం కూడా వినేద్దామా? ఓకే అండి, వెల్కమ్.

0: हेलो कर्नल एफएम, हेलो हेलो हेलो कर्नल एफएम अंडी, హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: మేడం నేను డోన్ మండలం వెంకటాపు నుంచి చిన్నరంగన్ మాట్లాడుతున్నాను.
0: చిన్నరంగడు గారు బాగున్నారండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: మేడం సంఘర్షణలో సన్నజాజి పందిరిగుండం మెల్లమెల్లగా.
0: ఓకే అండి, వస్తుంది పాట, మరి వినేద్దామా?
1: మన వింటున్న మిత్రులందరికోసం మేడం,
0: అందరికోసం పాట.
1: మీకోసం కూడా మేడం.
0: ఓకే అండి, మాకోసం మీకోసం. ఓకే అండి.

0: గంటకు గంట గడవాలంటే వయసుల వాటు ప్రేమల కాటు
1: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
2: మద్దూర్ నగర్ నుంచి.
1: ఓకే అండి, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట? ఏదండి?
2: డ్రైవర్ రాముడు.
1: డ్రైవర్ రాముడు అందులో అండి. అందులో
2: గురించి పాడతారు ఎన్టీ రామారావు తెల్లెల గురించి పాడతారు మేడం.
1: అవునా, పాట పేరు
2: రావడం ఏమి ఉన్నాయి దాంట్లో మేడం? ఏమి ఉన్నాయి దాంట్లో పేరు పాటలు?
1: అందులో ఎందరో ముద్దు గుమ్మలో ఒక సాంగ్ ఉందండి, ఏమని వివరించను పంగమాకు.
2: ఏమని వివరించను ఆ పాట.
1: ఓకే అండి, పాట విందామా మరి.
2: నమస్తే.
1: నమస్తే అండి.

0: हेलो हेलो
1: हेलो,
0: हेलो, नमस्ते अंडी.
1: నమస్కారం మేడం.
0: కర్నూల్ ఎఫ్ఎం అండి. నమస్తే అండి.
1: నా పేరు బొబులుడిని మేడం.

0: రెడ్డి గారు.
1: అవును మేడం.
0: చెప్పండి, ఎక్కడి నుంచి అండి?
1: కడప. కడప మేడం.
0: కడప. ఓకే అండి. మరి ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: ఇల్లరికం చిత్రంలో అనే పాట కావాలి.
0: పాడండి, బాగా పాడుతున్నారు. పాట వస్తుంది వస్తుంది. మరి పాట వినేద్దామండి.
1: వినేద్దాం మేడం. బాయ్ మేడం.
0: బాయ్ అండి.
1: ఆ

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ లాస్ట్ కాలర్, ఫాస్ట్గా మాట్లాడండి.
1: నేను నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలేని మాట్లాడుతాను మేడం.
0: పోలే గారు చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారు పాట
1: మేడం? వయసు పిలిచింది మేడం, ఆ సినిమా నుంచి. ముట్టే మళ్ళీ మెరిసిపోయే మళ్ళీ మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటావు ఇంత సిగ్గా,
0: చాలా బాగా పాడారండి. మీకోసం మీరు పాడిన పాట వచ్చేస్తుంది, వినిద్దాం.
1: మన కర్నూలు ఎఫ్ఎం వింటున్న
0: అందరికోసం,
1: మీకోసం, మా కోసం.
0: ఓకే,
1: గుడ్ నైట్ బాయ్ మేడం.
0: ఓకే అండి, గుడ్ నైట్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం. ఇవాల్టి కార్యక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వారి శ్రీరంగనేతులు చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన వారు రాజశ్రీ ఆత్రేయ, సంగీతం చక్రవర్తి, గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. వినండి అన్నపూర్ణ స్టూడియోస్ వారి శ్రీరంగనేతులు చిత్రం నుంచి పాటలు.

0: వద్దు షుగర్. వద్దు గ్యాస్.
1: కావాలి
0: వద్దు అజీర్ణం.

0: నాకు చాక్లెట్ కావాలి.
1: వద్దు షుగర్.
0: నాకు ఆమ్లెట్ కావాలి.
1: వద్దు గ్యాస్.
0: నాకు అరిసెలు కావాలి.
1: వద్దు అజీర్ణం.

ಬೊದ್ದು ಶುಗರು, ಅಯ್ಯೋ ಬೊದ್ದು ಗ್ಯಾಸು, ಅಬ್ಬಾ ಬೊದ್ದು ಅಜೀರ್ಣ.

ఏక చిత్రగానం కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ వారి శ్రీరంగని తొలిచిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చారు ఆత్రేయ రాజశ్రీ, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఇంతటితో ఈనాటి ఏక చిత్రగానం కార్యక్రమం సమాప్తం.

కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట శ్రీకృష్ణ సత్య చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి పెన్యాల సంగీతం సమకూర్చారు.

స్త్రీ జన్మ చిత్రం కోసం పీసుశీల పాడిన పాట. ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పీసుశీలతో కలిసి ఆలపించింది ఈ పాట దాశరథి సాహిత్యం. వినండి.

తర్వాత తోడికోడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన కోసరాజు సాహిత్యం వినండి మాస్టర్ వేణు స్వరకల్పనలో.

కార్యక్రమంలో చివరిగా సువర్ణ సుందరి చిత్రం కోసం ఘంటసాల జిక్కి ఆలపించిన సముద్రాల సాహిత్యం రాజేశ్వరరావు స్వరకల్పనలో వినండి.

ఆకాశ వాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో 11:05కు ఆంగ్ల

0: Yeah, he said Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP President Nitin Naveen will attend the ceremony. Indian boxers continued their dominance in the girls under 17 category semifinals at the Asian under 15 and under 17 boxing championships in Tashkent today. In the girls under 17 category, 8 boxers advanced to the finals today. However, 4 Indian boxers had to settle for bronze medals after losing their semifinal bouts today. In the boys under 15 category, India's 6 boxers have advanced to the finals, while 7 others settled for bronze medals yesterday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా రాత్రి 11:10. ఇంతటితో ఇవాళ మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుస్తాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.